ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తాం. 1988 అక్టోబర్ 14 తేదీన దసరా మహోత్సవ వేడుకలలో మొదటి రోజు భగవాన్ బాబావారు మాట్లాడుతూ మాతృతత్వాన్ని, నవరాత్రుల ప్రాముఖ్యాన్ని, దుర్గా, లక్ష్మి, సరస్వతుల విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య ప్రసంగాన్ని శ్రోతలు వింటారు.

0: దుఃఖ రాసి నెల తొలగచేయు. దివ్యాత్మస్వరూపులారా, ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా మానవుడు మాతృదేవిగా భావించి ఆమెను సేవించటమే ప్రధాన కర్తవ్యమని గుర్తించటమే ఈనాటి విధి. నవమాసములు మోసి కాని పెంచి రక్షించినటువంటి తల్లి సేవని తల్లినే గౌరవించక తల్లినే ప్రేమించకుండినా ఇంక ఎవరిని మానవుడు ప్రేమించగలడు? భగవంతుడు బ్రహ్మాండమును సృష్టించి మోసి రక్షించి అనేక విధములకు కాపాడుతున్నటువంటి ఈ భగవంతునితో కూడినటువంటిదే తల్లి యొక్క భావము. ఒక వ్యక్తి భగవంతుని తన ఇష్టదేవత స్వరూపంలో ఆరాధన చేసి తాను భగవంతుని సేవిస్తూ ఉంటాడు. మరొకరు కూడాను తన ఇష్టదేవతను కొన్ని ఆకారములుగా నిర్మించుకొని దానిని సేవించి పూజించి ఆనందిస్తుంటాడు. నీ ఇష్టదేవతా స్వరూపము నీకెంత ప్రధానమో ఇతరుల యొక్క ఇష్టదేవతా స్వరూపం కూడాను వారికంత ప్రధానమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. అట్టుకాక ఇతరుల ఇష్టదేవత ఆరాధనను విమర్శించుచు ఆక్షేపణలు పరుస్తున్నప్పటికి ఇది మానవుడు ఎన్ని విధములైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఇతని పాపమునకు గురికాక తప్పడు. తన తల్లిని దేవతాస్వరూపముగా ఆరాధించి సేవించి ఆమెను ఆనందింపచేసినట్టుగా ఇతరుల యొక్క తల్లిని కూడాను వారు దేవతగా భావించి ఆరాధించి సేవించటం లోపల ఎంతైనా కూడాను ఒక విధమైనటువంటి సంతృప్తిని పొందాలి. అట్టుకాక తన తల్లియే దేవతా స్వరూపమని భావించి పరు యొక్క తల్లిని ఆక్షేపణ చేయటము ఇది మహాపాపము. తన తల్లులను కూడాను తన తల్లి వలె భావించి గౌరవించి ప్రేమించటము అత్యవసరము. తల్లి ప్రేమకు నోచుకుని లేనటువంటి మానవుడు దైవ ప్రేమను కూడాను పొందలేడు. తల్లి ఏ విధముగా తన యొక్క గర్భమునందు భరించి మోసి ఆనందముతో ఆ బిడ్డ యొక్క క్షేమమును కోరుచుండును ఆ ప్రేమ యొక్క విలువను మానవుడు గుర్తించుకోవటం అత్యవసరము. ఈనాడు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క మాతృదేవను గుర్తించడానికి అనేక విధములైనటువంటి ఆధారములు ఉంటున్నవి. గోవు తన రక్తమును క్షీరముగా మార్చి మనకు అందించి మనకు పుష్టికరమైనటువంటి దేహాన్ని చేకూర్చుచున్నది. కనుక గోవు మన మొదటి మాతృమూర్తి. భగవంతుడు తన హృదయమునందు మానవులను నిలుపుకొని రక్షించి అనేక విధములుగా కూడాను కాపాడుతున్నాడు. అదే విధంగానే భూమి కూడాను తన హృదయమునందు మానవులను నిలుపుకొని వారిని శరీర రీతిగా సంరక్షిస్తూ ఉంటున్నది. కనుక భూమి కూడాను మనకు ప్రధానమైన మాతృమూర్తి. మన దేహమును సర్వాంగము యందు కూడాను రసస్వరూపమై దేవతారూపమున ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నది. అట్టి దేవతాశక్తికే రసస్వరూపిణి అని కూడాను ఒక బిరుదు. అట్టి దేవుని అంగీరసుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. కనుక మన దేహమును సర్వాంగము యందు కూడాను రసస్వరూపమై రక్షిస్తున్నటువంటి యొక్క దేవతలు కూడాను మనకు ప్రధాన మాతృమూర్తులు. ఇంకా ఈ జగత్ సంబంధమైనటువంటి విషయములు యందు ఏది చేయతగినది ఏది చేయతగనది, ఏది విహితమైనటువంటిది ఏది నిషిద్ధమైనటువంటిది, ఏది మానవునికి ఉత్తమమైనటువంటిది ఏది సాత్వికం కానటువంటిది, ఏది ప్రేయో మార్గము ఏది శ్రేయో మార్గము అని అనేక శోధనలు చేసి అనేక పరిశీలనలు సల్పి అనేక విధములుగా కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి యొక్క అనుభూతిప్రాయమైనటువంటి యొక్క శాస్త్రాన్ని జగత్తుకు అందించినటువంటి మహర్షులు కూడాను మనకు మాతృమూర్తులే. నిత్య జీవితంలో మానవుని యొక్క శక్తి సామర్థ్యములను జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇతనికి సుజ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానమును ప్రబోధించినటువంటి గురువు కూడాను మనకు పూజనీయుండే. ఇక్కడ గోవు భూమి దేవత ఋషులు గురువులు ఈ ఐదు మంది మనకు దేవతా స్వరూపకంగా మనం ఆరాధించటము గౌరవించటము అత్యవసరము. అయితే ఇవి అన్నీకుడును వేరువేరుగా మనకు రూపనామములుగా గోచరించున్నప్పటికీ ఇవి ఐదు కూడాను ఒక మాతృమూర్తి అంది లీనమై ఉంటున్నవి. మన తల్లి తన రక్తమును క్షీణముగా మార్చి బిడ్డకు ఇచ్చి పోషించుచున్నది. ఈ యొక్క భూమి తన యొక్క హృదయములందు నిలుపుకొని మానవులను ఏ విధంగా సంరక్షించుతున్నదో అదే విధంగానే మన తల్లి తన పొట్టలో నింపుకొని తన యొక్క పొట్టలో స్థానంనిచ్చి తాను మోసి అనేక విధములుగా కూడాను ఈ యొక్క బిడ్డకు తగినటువంటి యొక్క ఉన్నతను చేకూర్చుచూ వచ్చుచున్నది. ఈ భూమి కూడాను మన మాతృమూర్తి యొక్క హృదయంగా రూపొందింది. ప్రతి అంగములో అంగీరస స్వరూపమైనటువంటి దేవతలు కూడాను మాతృమూర్తి యందు నిరంతరము క్షణ క్షణము కూడాను మనకు ప్రభువు తెప్పిస్తున్నది. తనకు కలిగినటువంటి యొక్క బిడ్డను అనేక విధముల క్షణక్షణము కూడాను ఏ నిమిషంలో ఏ విధముగా పిల్లలు పోషించాలి అనేటువంటి ఒక జాగ్రత్తను వహించి తన యొక్క బిడ్డను కంటిరెప్పవనే కాపాడుతూ ఉంటుంటాడు. రసస్వరూపిణి అయినటువంటి ఒక దేవత కూడాను తల్లి అందే ఉంటున్నది. ఋషులు ఏ విధముగా శాసించి ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయతగినది ఏది చేయతగినది ఏ అవిని నిర్ణయించినట్టుగా మన తల్లి కూడాను నాయన ఇది నీవు చేయకూడదు ఇది నీవు చేయతగినది నీవు ఇటువంటి ప్రదేశములకు పోకూడదు ఇటువంటి ప్రదేశంకు పోవచ్చును అని నిర్ణయం చేసి తల్లి యొక్క బిడ్డ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును కంటిరెప్పవలే చూస్తూ బోధిస్తూ ఉంటారు. కనుక అట్టి ఋషిత్వం కూడాను మన తల్లి ఎందే ఉంటున్నది. గురువు ఏ విధముగా విద్యలను బోధించునో ఏది సుకృతమని ఏది వికృతమని మనకు తెలుపుచున్నాను ఏది శ్రేయస్సు ఏది ప్రజ్ఞానము ఏది విజ్ఞానము అని మానవులకు నిత్య జీవితంలో జీవితాన్ని గడపడానికై ఈ ప్రాప్తమైనటువంటి విద్యను ఏ రీతిగా జరుపుతున్నాడో అదే విధంగానే తన బిడ్డకు ఇంటిలో బయట ఏ విధంగా ప్రవర్తించాలి పెద్దలతో ఏ విధంగా పలకరించాలి సంభాషించాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి ఒక విద్యను తల్లి నేర్పుతూ ఉంటుండాలి. ఒక నిజమైన గురుత్వము మన తల్లి యొక్క స్వరూపమే. అట్టి తల్లిని గౌరవించలేని పూజించలేనిటువంటి మానవుని యొక్క బ్రతుకు నిరర్థకమని మనం చెప్పవచ్చు. కనుక సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి యొక్క మాతృమూర్తిని మనం గౌరవించి ప్రేమించటము ప్రతి మానవుని యొక్క విధి. ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ దేవీ నవరాత్రులు అనేటువంటి నెపం చేత జగత్తునకు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపిస్తూ వచ్చింది. దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి మూడు పేర్లతోపల ప్రకటితమవుతూ వస్తుంది. దుర్గా అనగా శక్తి స్వరూపిణి. ఎట్టి శక్తి? శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తి. ఇట్టి మూడు శక్తులను కూడాను ప్రసాదించేటువంటి యొక్క శక్తి స్వరూపిణియే దుర్గా అన్నారు. దీనిని ఎనర్జీ, ఇంకా లక్ష్మి, ఈమె జ్ఞానశ్చర్యమును గుణశ్చర్యమును అనేక రకములైనటువంటి యొక్క లోకములో మనం అనుభవించదగినటువంటి యొక్క ఐశ్వర్యాలంతా కూడాను తాను అనుగ్రహించేటువంటిది అని. ఐశ్వర్యమనగా కేవలము కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు, జ్ఞానైశ్వర్యము మన యొక్క నాలెడ్జ్, ఆరోగ్యం కూడాను ఐశ్వర్యమే. గుణైశ్వర్యము ఐశ్వర్యము సర్వైశ్వర్య స్వరూపిణి అనేటువంటిది లక్ష్మి. అని ఈ లక్ష్మిని వెల్త్ స్వరూపిణి అన్నారు, అనగా సంపద స్వరూపిణి ఐశ్వర్య స్వరూపిణి అని. ఇంకా సరస్వతి, ఈమె మనకు కలిగినటువంటి ఒక తెలివితేటలను విచారణాశక్తిని బుద్ధిశక్తిని ప్రసాదించేటువంటిది. ఇటువంటి దుర్గా సరస్వతి అనగా లక్ష్మీ సరస్వతిని యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తము అందించే నిమిత్తమే ఈ శరణ నవరాత్రులు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ మూడింటి యొక్క స్వరూపిణియే మన యొక్క మాతృమూర్తి. బిడ్డకు తగినటువంటి శక్తులనంతా కూడాను తానే ధారవోస్తున్నది. బిడ్డ యొక్క అభివృద్ధి నిమిత్తమై తాను ఐశ్వర్యవంతుడై ఆరోగ్యవంతుడై ఆనందవంతుడై లోకము లోపల కీర్తిని వహించాలని ప్రేమిస్తూ అతని యొక్క అభివృద్ధికి అనేక ఊహలు కావిస్తూ ఉంటుండాలి. తన కుమారుడు గొప్ప విద్యావంతుడై తెలివితేటలు గలవాడై లోకము లోపల గొప్ప కీర్తిని సాధించాలని తల్లి ఆశిస్తూ ఉంటాది. ఇలాంటి ముమ్మూర్తి స్వరూపాన్ని ధరించినటువంటిది మాతృమూర్తి. పాండవులు కృష్ణుని యొక్క సేవలో కృష్ణుని యొక్క ఆజ్ఞలో తాను యొక్క జీవితాన్ని ధన్యం గావించుకోవడానికి కేవలము పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు కాదు కారణము, వారి తపశక్తులు కాదు కారణము, కుంతీదేవి యొక్క ప్రేమతత్వమే ఈ కృష్ణుని యొక్క సన్నిధి చేరడానికి మూల కారణము. ఆ కుంతి తన పిల్లలను ప్రాణ సమానముగా భావించి అరణ్యములో ఉండినటువంటి సమయంలో వారికి అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు కూడాను సల్పితూ వచ్చింది. తమ బిడ్డలు లక్క గృహంలో ఉండినప్పుడు కూడాను వారితో పాటు తాను కూడాను ఆ లక్క గృహంలోనే ఉండి వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉండేటువంటిది. లక్క గృహంలో తప్పించుకుని పోయి పూటకూళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండినప్పటికీ అక్కడ కూడాను తమ బిడ్డల యొక్క క్షేమమును అభివృద్ధిని అనేక రకములుగా ఆశించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేటువంటిది. పాండవులు కూడా దీనికి తగినట్టుగా మాతృప్రేమను క్షణక్షణమును కూడాను అభివృద్ధి గావించుకుంటూ ఉండేటువంటి వారు. ఇంకా 14 సంవత్సరములు లక్షణుడు తన యొక్క అన్నతో అరణ్యము లోపల ఆనందముగా నిద్రాహారములు మాని తన యొక్క అన్నను కాపాడుతూ ఉండడానికి మూల కారణము సుమిత్రి యొక్క ప్రేమనే. లక్షణుడు అయోధ్యను వదిలే సమయం నందు కౌసల్యంగా కూడా రాములు వెళుతున్నాడని బాధపడింది, కాని సుమిత్ర బాధపడలేదు. నాయన లక్ష్మణ, రాములు లేని ఈ అయోధ్య మాకు అరణ్యము, రాములు ఉన్నటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రామసేవయే సామసేవగా భావించుకుని నిద్రాహారములైనను మాని రాముని యొక్క మనస్సుకు అసంతృప్తి కలగకుండా నీవు సేవించరమ్మని ఆశీర్వదించింది. ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలము చేతనే 14 సంవత్సరములు నిద్రాహారములు లేకను ఆనందముతో రామును సేవిస్తూ వచ్చాడు లక్ష్మణుడు. సీతామాత సమస్త పురాణములు యందు పవిత్రమైన చరిత్రని యందు కూడాను తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆశీర్వాదము, తల్లి యొక్క అనుగ్రహమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమని ఈ శరద్ నవరాత్రులు కూడాను మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాయి. యుద్ధానంతరము కుమారులను కోల్పోయి పరితపిస్తున్నటువంటి యొక్క ధృతరాష్ట్ర గాంధారులను పరిశించేటువంటి నిమిత్తమై కృష్ణుడు ధృతరాష్ట్ర గాంధారుల దగ్గరికి వచ్చాడు. వచ్చాడనేటువంటి వార్త వినిన తక్షణమే ఒకవైపున పట్టలేని దుఃఖము, మరొక వైపున భరించలేని క్రోధం కూడాను ఈ యొక్క గాంధారిలో ప్రారంభమైంది. తాను కృష్ణుని సమీపించి అతని చేతులు గట్టిగా పట్టుకుని, కృష్ణ నీకెందుకింత భేదము, నీవు భగవంతుడై కూడాను ఒకరిని ఒక కన్నుతో మరొకరిని మరొక కన్నుతో నీవు చూడటము నీకు న్యాయమా? పాండవులు నీకంత ప్రియులు, కౌరవులు నీకంత అప్రియులు కావడానికి కారణమేమిటి? పంచ పాండవులు సుక్షేమంగా ఉంటున్నారు, నా 100 గురుపుత్రుల్లో ఒక్కరైనా కూడా నిలబెట్టడానికి నీకు మనసప్పలేదా? అంత్యము లోపల తల్లిదండ్రులకు ఇంత పిండములైనా వదలడానికి ఒక్క కుమారుడైనా కూడా నీ బ్రతికించకూడదా? ఇంత కఠినమైన హృదయం నీకు ఎట్ట కలిగింది? అనేక విధములుగా కూడాను తాను కృష్ణుణ్ణి నిందిస్తూ కూడాను తనకు శోకమును భరించుకోలేక తాను కృష్ణునిపైన అనేక విధములైనటువంటి యొక్క అపవాదులు వేస్తూ వచ్చింది. ఎన్ని అపవాదులు వేసినప్పటికీ, ఎంత నిందించుతూ ఉండినప్పటికీ కృష్ణుడు చిరునవ్వును నవ్వుతూ, గాంధారి ఇది నా దోషము కాదు, ఇది నీ దోషమే, నీకు పుట్టినటువంటి పుత్రులను ఒక్క క్షణమైనా వారిని కన్ను తెరిచి చూచినావా? తల్లి దృష్టికే నోచుకోలేనటువంటి వాడు దైవ దృష్టిని ఏ రీతిగా నోచుకోగలడు? నీ స్వార్థంతో నీ యొక్క పతికి నేత్రములు లేవని నీవు కూడా కృత్రిమంగా నేత్రములు కట్టుకున్నావు. ఎవడు కుమారుడో ఎవరు కాదో అనేటువంటి కూడా నీకు తెలియదు. 100 మంది పుత్రుల లోపల ఒక్క పుత్రుడైనా కూడా నీ దృష్టికి నోచుకున్నాడా? అలాంటి మాతృమూర్తి దృష్టికే నోచుకోలేనటువంటి యొక్క పాపులు నా దృష్టికి మాత్రం నోచుకోగలడా? పాండవులు అట్టు కాదు, జన్మించినది మొదలు తల్లి తన యొక్క ఒడిలో పెట్టుకుని ప్రాణ సమానంగా చలచన్ముకుడును వారిని కాపాడుతూ వచ్చింది. ఆ కుంతి యొక్క ప్రేమనే ఈ పాండవులను రక్షిస్తుంది, ఆ తల్లిపైన ఉన్నటువంటి యొక్క పాండవుల ప్రేమనే పాండవులను కాపాడింది. ఇది ప్రకృతి యొక్క సహజ ధర్మము. ఈ ధర్మాన్ని అనుసరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను సుక్షేమాన్ని పొందగలుగుతాడు. కనుక మనము దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి ఈ భౌతికమైనటువంటి యొక్క ధనము నిమిత్తమై, భౌతికమైన శక్తి నిమిత్తమై, భౌతికమైన విద్య నిమిత్తమై మనము వీరిని ప్రత్యేకించి మనం ఆరాధన చేయనక్కర్లేదు. మన కన్న తల్లిని మాత్రమే మనం ప్రేమించి ఆరాధించినప్పుడు సర్వదేవతలను ప్రేమించినటువంటి వారమవుతాం. తల్లి స్వర్గము లేదు, తల్లికి మించిన స్వర్గము లేదు. ఒకనొక సమయంలో రాములు కూడాను జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరీయసి అన్నాడు, నా తల్లి కంటే స్వర్గం నాకు మరొకటి లేదు. కనుక నీ తల్లిని ప్రేమించేటువంటి యొక్క ప్రేమను ఈనాడు మనము హృదయములో అభివృద్ధి గావించుకోవాలి. తల్లి రక్షనే మన యొక్క జీవితములకు శుభరక్ష. తండ్రి ధర్మస్వరూపుడైతే తల్లి స్వర్గాన్ని మించినటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు తమ యొక్క పుత్రుని యొక్క చేష్టలను గుర్తించి తల్లిదండ్రులు కొంత శిక్షణ అందించడానికి పూనుకుంటారు. కానీ తల్లి శిక్షించినప్పటికీ ఆ శిక్ష యొక్క దోషము ఎక్కడ ఉన్నదనేటువంటి గుర్తించేటువంటి యొక్క శక్తిని మనం సాధించుకోవాలి. ఈత తెలియనటువంటి వాడు నీటిలో పడి ప్రాణం విడిస్తే ఈ తప్పు నీటిదే లేక నీదే? ఈత నేర్చి నీటిలో పడాలి కానీ ఈత నేర్చకుండా నీటిలో పడినటువంటి తప్పు నీదే కానీ నీటి తప్పు కాదు. అగ్నిలో చేపెట్టి కాల్చిందని చెప్పని నీవు అగ్నిని దూషిస్తే ఇది అగ్ని తప్ప నీ తప్పు. నీకు కాల్చేటువంటి శక్తి కలదనేటువంటి గుర్తించుకోకుండా పెట్టినటువంటి నీ తప్పే కానీ అగ్ని తప్పు కాదు. అదే విధంగానే తల్లికి ఇష్టమైనటువంటి యొక్క పనులు చేయకుండా తల్లికి అయిష్టమైనటువంటి పనులు చేసి దానివల్ల తల్లి శిక్షించిందంటే ఇది నీ తప్పు కానీ తల్లి తప్పు కాదు. ఈ మాతృమూర్తికి హితమైనటువంటి కార్యములు మనం చేస్తూ రావాలి, ఇష్టమైనటువంటి కార్యములు మనం చేస్తూ రావాలి. మాతృశక్తిని గుర్తించి మాతృమార్గములో అవలంబించేటువంటి యొక్క మార్గమును అందించేటువంటిది ఈ శరన్నవరాత్రి. అట్టు కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి అని మనం అనేక విధములుగా కూడాను ధనమును ఖర్చు పెట్టి పువ్వులు తెచ్చి కుంకుమలు తెచ్చి అనేక విధములుగా కూడా మనం ప్రార్థించి పూజించి తల్లి మాటను మీరినప్పుడు ఈ పూజల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనం పొందలేము. కనుకనే కన్న తల్లియే దుర్గా లక్ష్మి సరస్వతి స్వరూపము. తల్లిని మాత్రం మనం ఏనాడు కూడా నువ్వు కంటిదారాలను కార్చడానికి ప్రయత్నించకూడదు. మన భారతదేశం నందే కాక ఇతర దేశములకుండా కూడా ఉండవచ్చును. కలకంట కంటి కన్నీరుడికిన సిరియింట నుండనున్నది ఉన్నారు. స్త్రీల యొక్క కన్నీరు ఏ గృహంలో పడుతుందో ఆ గృహంలో సుక్షేమం జరగదన్నారు. కనుకనే మాతృమూర్తులను ఏమాత్రం కూడా హింసించకుండా చూచేటువంటి ఒక ప్రయత్నము మీలో ఉంటుండాలి. సీతను కంటిదారాలను కార్చడం చేతనే రావణుని యొక్క వంశమంతా కూడా నిర్మూలమైపోయింది. పవిత్రమూర్తి అయినటువంటి ద్రౌపదిని పరాభవం గావించి ఆమె యొక్క దుఃఖములకు గురి కావటం చేతనే కౌరవుల యొక్క వంశములంతా కూడా నిర్మూలమైపోయింది. స్త్రీలను ఏ విధంగా కూడా ఏ చిన్న విషయంలో కూడా బాధించడానికి ప్రయత్నించకూడదు పురుషులు. ఆ విధమైనటువంటి యొక్క మార్గమును పురస్కరించుకుని ఈ స్త్రీలయందు కేవలం మాతృస్వరూపుడైనటువంటి శక్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరము. ఈ శరన్నవరాత్రి లోపల దేవీ పూజల్ని ఆచరిస్తుంటారు, లలితా సహస్రములు చేస్తుంటారు. అనగా ఈ శరన్నవరాత్రులు అంతా కూడాను కేవలము దేవీ శక్తి స్వరూపిణి అనేటువంటి ఒక ఆరాధనలుగానే ఉంటుంటారు. స్త్రీలను కేవలం ఆట బొమ్మలుగా మనం వినియోగించుకోరాదు. ఆరాధనా స్వరూపులు వారు సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించి వారిని సహజమైనటువంటి యొక్క రీతి లోపల అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా తప్పు. క్షణములో ఏ ప్రదేశంలో ఏ కాలంలో ఎప్పుడు వారి హృదయం నొప్పించుతామో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు. స్త్రీలను చూచినప్పుడు చాలా వినయ విధేయతో మొట్టమొదట నమస్కరించి అతి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని వారిని ఏదో ఆట వస్తువులుగా మనం ఉపయోగించుకుని అనేక విధములుగా కూడా మనం వారి ఆశాస్పదం గావించటము ఇది సరైనటువంటి ధర్మం కాదు. మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు స్థానంలో కూడా మాతృదేవికి ఇచ్చినంత స్థానము మరొకరికి ఇవ్వలేదు. సామాన్యమైనటువంటి మాటలు ఎందుకూడను తల్లి తండ్రి గురువు దైవం అంటారు. దైవాన్ని వెనక పెట్టారు కానీ తల్లిని ముందు పెట్టారు. పవిత్రమైన భారతీయ సంస్కృతి ఎందు ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆధారమైనటువంటి యొక్క ఈ పదములకు మనం ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం. కానీ స్త్రీలు అబలుగా భావించుకుని వారు అశక్తులుగా మనం విశ్వసించి ఏదో వారిని వంట రూములో ఉండేటువంటి యొక్క పని మనిషిగా మనం అనుభవిస్తున్నాం. వారి మనసులందున్నటువంటి భగవద్గీత ఎందుకులను స్త్రీల లోపల ఏడు విధములైనటువంటి శక్తి కలదని, అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీలను మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని ఆనంద పెట్టాలి, విధానమును మనము ఈ శరన్నవరాత్రి లోపల చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ఇట్టి పరమ నీతిని పరమ పవిత్రతను ప్రబోధించేటువంటి యొక్క దినములే ఈ శరన్నవరాత్రి దినములు. ఈ 8 దినములు కూడాను ఈ మాతృమూర్తిని ఆరాధన చేసి కడపటి దినము కట్టేపటికి సరస్వతీ పూజలో ప్రవేశిస్తున్నాము. ఆమెకు ఆనాడు ఒక విధమైనటువంటి శక్తి పూజ అనగా కొన్ని ఆయుధ పూజగా మనము ఆరాధన చేస్తున్నాము. ఆనాడు మన యొక్క ఆయుధాలను కొన్ని గ్రంథములను మన యొక్క ప్రధానమైనటువంటి వస్తువులు కూడాను ఆనాడు పూజలో పెట్టి దాన్ని మనము ఆరాధన జరుపుతున్నాము. ఈ విద్య ఏమిటి? విద్య సర్వదేవతా స్వరూపిణి అనేటువంటి యొక్క స్త్రీ యొక్క కాళీ శక్తి యొక్క తత్వమును ప్రబోధించేటువంటిది. ఆనాడు జడమైనటువంటి వస్తువులు కూడా మనము జడముగా భావించకుండా దైవంగా మనం ఆరాధిస్తున్నాము. భారతదేశంలో ఇట్టి ఆరాధనా తత్వము అందరికీ తెలిసినటువంటి విషయమే. జడమైనటువంటి ఒక పెద్ద లారీని కూడాను డ్రైవర్ డ్రైవ్ చేయడానికి పోయే ముందుగా ఆ స్టేరింగ్ కు ముందు నమస్కారం చేసి డ్రైవ్ ప్రారంభిస్తాడు. తగినటువంటి యొక్క
1: ఈ యొక్క పనిముట్లంతా కూడాను ఎవరైనా ఒక వైలెన్ వాయించాలంటే ఆ వైలెన్ ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు. నర్తకి తన యొక్క గజ్జలను కాలికి కట్టుకునే ముందుగా ఆ గజ్జలు కూడా నమస్కరించి తదుపరి అయితే ఆ కాలికి చుట్టుతుంది. తాపీ చేసేటువంటి మేసిని కూడా పనికి ప్రారంభించే ముందుగా ఆ తాపీకి ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు. విధంగా మనం యోచన చేస్తే భగవంతుడు లేనటువంటి వస్తువు జగత్తులో లేదు. కనుక సమస్తము భగవస్వరూపంగా మనం భావించుకునే ఆరాధన చేయటమే ఈ యొక్క హిర నవరాత్రి యొక్క విశిష్టత. విశ్వస్వరూపం అనేటువంటి యొక్క పదములకు తగినటువంటి అర్థము ఇది నిత్యముగా నిత్యమే. అయితే ఈ సత్యాన్ని మనము నిత్యంగా భావించుకోవటం చేతనే మనము నిత్య జీవితాన్నే గడుపుతున్నాము. ఏ స్వభావం తద్భవతి అని మన భావమును పురస్కరించుకుని ఈ జగత్తు నడుస్తూ ఉంటుండాలి. పూల మొక్కలు నాటిన పుదే పూలు, ముండ మొక్కలు నాటిన ముండెపడవు, మంచి చెడ్డలు ఇవిటి నుండినది. ఏ భావములో ఏ తలంపులో అలాంటి ఫలితాలే మనం పొందుతుంటాము. మంచి తలంపులను మనం అభివృద్ధి గావించుకుని మంచి ఫలములు పొందడానికి ప్రయత్నించాలి. తలంపులను చెడ్డ తలంపులనే మనం అభివృద్ధి గావించుకుని చెడ్డ జీవితాన్ని గడపడం మానవునికి ప్రధాన కర్తవ్యం కాదు. ఇది మానవత్వాన్ని నిర్మూలన గావించేటువంటి మార్గం. సర్వము మనం ప్రేమించాలి. ప్రేమ చేతనే జగత్తును మనం వ్యాపింప చేయాలి. కనుక ఆ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క స్థానంలో మనం ఉంచుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, హృదయాలతో తలం నింపుకొనక ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి. సమస్త విషయాలను నింపుకుంటే మనం ప్రయత్నిస్తున్నాము. మన తల అందుకోసం కాదు అందించినటువంటిది. మన తలంపులు అన్ని కూడాను దైవ తలంపులుగా మారాలి. చేసిన పనులన్నీ కూడాను దైవ సేవగా రూపొందాలి. వరుసలన్నీ కూడాను పరమాత్మని మంత్రంగా రూపొందాలి. అలాంటిదే మానవ జీవితము. మానవ జన్మం ఉత్కృష్టమైనటువంటిదని స్థితిని బోధిస్తూ వచ్చింది. నరజన్మ దుర్లభం, పశుపక్షి మృగాదుల వలె మనము తిని తిరిగి ఆనందించి ఏదో కాలం వ్యర్థం గావించినామంటే ఇంకా దుర్లభమైనది ఎట్టవుతుంది ఈ మానవ జన్మ. మనము పశుపక్షి మృగాదులతో సమానమే కాదు కాదు, మానవునికి అందించినటువంటి సర్వాంగములు కూడా భగవత్ ప్రీత్యార్థమైనటువంటి కార్యములుగా మనం వినియోగించుకోవాలి. యజ్ఞము యజ్ఞము యజ్ఞం అన్నాము, యజ్ఞం అంటే ఏమిటి? పని చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా గావించినటువంటి అంతా యజ్ఞములే. ఆ యజ్ఞములకు ప్రతీకమే ఈ యొక్క స్వరూపము. భగవత్ ప్రీత్యార్థంగా మనము ఏ చిన్న పని అయినా కూడా మనము ఆచరించినప్పుడు అది యజ్ఞ స్వరూపంగానే మారిపోతుంది. యాగమే యజ్ఞము. కనుక ఈ యజ్ఞం అనేటువంటిది కేవలం ఒక పెద్ద హోమగుండం కట్టి దాని మంత్రముల చేత ఏదో ఆవుని తెచ్చి ఈ విధమైనటువంటి ప్రకారం మనము ఆచరించడం మాత్రమే కాదు, ఏ చిన్న పని చేసినప్పటికీ ఈ దైవ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అది యజ్ఞంగా మారిపోతుంది. కనుకనే ఉపనిషత్తులు కూడాను ఏ కర్మను నీవు ప్రారంభించినప్పటికీ ఆ కర్మకు నీవు నమస్కారం చేయమన్నది. తస్మై నమః కర్మణే, నేను ఆచరించేటువంటి కర్మకు మొట్టమొదటి నేను నమస్కరిస్తున్నాను, నేను పవిత్రమైన కర్మలుగా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియనే ఇది. ఈనాడు మానవుని శరీరం ధరించడానికి కారణమేమిటి? శరీరమాత్యం కవిధర్మ సాధకం. మానవంధిని మనుష్యలోకి కర్మను ఆచరించి ఈ దేహం వచ్చింది. కర్మనే ఆధారము, ఈ కర్మకు రాగమే ఆధారము, రాగములకు ద్వేషమే ఆధారము, ఈ ద్వేషములకు అహంకారమే ఆధారము, ఈ అహంకారములకు ఒక అవివేకమే ఆధారము, ఈ అవివేకములకు అజ్ఞానమే మూల కారణము. అజ్ఞానమును మనం నశింపజేసుకుంటే ఈ అవివేకము క్షీణించిపోతుంది. ఈ అవివేకము నశించిందంటే అహంకారం రూపొందింపజేస్తుంది. ఈ అహంకారం అనేటువంటి నిర్మూలమైన మన ద్వేషం అనేటువంటిది అంతఃపతనమైపోతుంది. ఈ ద్వేషమనేటువంటిది పోయిన రాగము క్షీణించిపోతుంది. రాగము క్షీణించినప్పుడు కర్మలే నశించిపోతాయి. కర్మ నశించిన దేహమే మనకుండదు. కనుకనే ఈ దేహమును సార్థకం గావించుకోవాలన్నప్పుడు మొట్టమొదట అజ్ఞానాన్ని నిర్మూలం గావించాలి. ఈ అజ్ఞానం అంటే ఏమిటి? దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకోవటమే పెద్ద అజ్ఞానం. ఈ దేహమే నేనని అజ్ఞానం మనలో నిర్మూలం కావాలి. నిర్మూలమవుతుంది దానిని కూడా దైవంగానే మనం భావించాలి. సర్వము భగవస్వరూపమే, సర్వము భగవత్శక్తియే అనేటువంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. నా దేహము నా దేహం అన్నావు, ఈ దేహములకు ముందు నా అనేటువంటిది, ఈ నా ఏమిటి? ఇది కదా నాది అనేటువంటిదే ఒక మమకారము, నేను అనేటువంటిదే అహంకారము. ఈ నాది నేను అనేటువంటిది ఎక్కడి భగవంతునివే. మొన్ననే మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు చెప్పాను, ఈ అరణ్యవాసం చేసుకుని వచ్చిన తర్వాత అనేక మంది ఋషులంతా శ్రీరామచంద్రుని, అయ్యా రామో విగ్రహవాన్ ధర్మ, నీవు సాక్షాత్ ధర్మస్వరూపుడవే, నీవు సాక్షాత్ భగవత్ స్వరూపుడవే అని వర్ణిస్తూ ఉండినారు. దాన్ని గుర్తించినటువంటి కైక
0: ఒంటరిగా ఉండినటువంటి సమయంలో చూచి రాముని దగ్గరికి వెళ్లి, రామా నీ శక్తి సామర్థ్యము నేను గుర్తించుకోలేకపోయాను, చిన్నటువంటి పాపమునకు పరిహారమేమైన ఒక మార్గమును బోధించమని. అమ్మా నీవు చేసింది పాపమేమీ కాదు, ఈ ప్రకృతి యొక్క న్యాయమే కనుక ఈ ప్రకృతి ధర్మాన్ని సర్వులు కూడా నువ్వు అనుసరించవలసింది. నీవు చేసినది చాలా ఉపకారమే, ఒక విత్తనంగా తీసుకుని సమస్త కార్యములను ఆచరిస్తూ వస్తుంది. కానీ నీవు కోరుతున్నావు గనుక నీకు ఒక ఉపదేశం చేయడానికి నేను కోరుకున్నాను. తెల్లవారు నీవు సరయూ నదికి వెళ్లి స్నానం చేసి నీవు రమ్మన్నాడు. అనగా నీవు వచ్చే దారి లోపల ఏ విధమైనటువంటి శబ్దాలు నీవు వింటావో దాన్ని నీవు చక్కగా గుర్తించుకుని రమ్మన్నాడు. ఆమె స్నానం ఆచరించి గట్టుకు వచ్చేటప్పటికి ఒకవైపున మేకలు, ఒకవైపున గొర్రెలు అంత గుంపులు గుంపులుగా మేస్తూ వస్తున్నాయి. ఒక నిర్విరామంగా మే మే మే అని అరుస్తూ ఉంటున్నాయి. సరే ఏదో ఒక శబ్దాన్ని విని రామన్నాడు కదా శ్రీరాముడని తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళింది. అడిగాడు రాముడు, అమ్మా నీ విన్నటువంటి శబ్దం ఏమిటి అన్నాడు. గొర్రెలు మేకలు ఎక్కడ చూసినా కానీ మే మే మే అని అరుస్తుంటున్నాయి, ఈ శబ్దాన్ని మాత్రమే నేను విన్నానని. మే మే అనగా సంస్కృతంలో నాది నాది నాది అని, ఏది నాది, అంతా నాది అనుకుంటున్నాం. అనుకున్నంత కాలం కూడా అది నా దగ్గర లేకుండా ఉంటుందాది. దశరథుడు రావాడనుకున్నావు నీవు, నీ దశరథుడు, ఇదంతా నాదే అనుకున్నావు. ఏది నీది, ఏది నీది కాదు, అంతా దైవందే. నదే ఉపదేశం అన్నాడు. అంతా దైవందే, ఏది కాదు అనేటువంటి యొక్క భావానికి ఏనాడు మనం వస్తామో అదే నిజమైనటువంటి వేదాంతం, అదే నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానం మనలో ప్రారంభమయ్యేంత వరకు కూడాను మనం ఈ అజ్ఞానంలో మునిగిపోవలసింది. ఈ అజ్ఞానం ఉండినంత వరకు కూడాను మనం దుఃఖంలో దూరం అయ్యేటువంటి మార్గం లేదు. నిజమైనంత వరకు దేహభ్రాంతిని వదులుకొని దైవభ్రాంతిని అభివృద్ధి గావించుకోవడానికి తగినటువంటి కృషి చేయటమే మానవుని ప్రధాన కర్తవ్యము. ఇంతమూట మాతృమూర్తిని గౌరవించండి, మాతృమూర్తిని ప్రేమించండి, మాతృమూర్తిని సేవించండి. ఈ దేహములకు మూలకర్త అయినటువంటిది మాతృమూర్తి కనుక ఎవ్వరు కూడాను తల్లిని బాధించడానికి ప్రయత్నించండి. ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము ప్రారంభించినంత వరకు కూడాను మనకి ఈ దుఃఖం తప్పదు. మొదటి దినము మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఇదియే. ఈ పాఠము నేర్చుకొనక మనం పరీక్షలో ఉత్తీర్ణులు కాలేము. ప్రాథమిక క్లాసు లోపల ఉత్తీర్ణులు కాకుండా మనము ఉన్నత స్కూల్ కు వెళ్లడానికి వీలు కాదు. కనుక మొట్టమొదట మన తల్లిని మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. తల్లినే ఇల్లు గెలిచి రచ్చగలిచమన్నారు. తల్లినే సంపర్కలేనటువంటి నీవు దైవాన్ని ఏ రీతిగా సంతృప్తిపరచగలవు? తల్లినే గౌరవించలేనటువంటి నీ శక్తి సామర్థ్యం దైవాన్ని ఏ రీతిగా గౌరవించగలవు? కనుక మొట్టమొదట మనకు అన్ని విధములు కూడాను తన రక్తాన్ని, తన జీవితాన్ని, తన యొక్క సర్వశక్తిని కూడాను దారబోసినటువంటి తల్లిని గౌరవించడం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 అక్టోబర్ 14వ తేదీన దసరా మహోత్సవ వేడుకలలో మొదటి రోజు భగవాన్ అందించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

పర్తిలో పూర్వ వైభవాన్ని, ఆ తీపి జ్ఞాపకాలను, దసరా ఉత్సవాలను అనుభవించి ఆస్వాదించిన కొందరి భక్తుల అనుభవాలను మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమం ద్వారా శ్రోతలకు ఈ 10 రోజులు అతి అరుదైన స్వామి మహిమలను వినూత్న రూపంలో స్వామివారే శక్త్యావతారిగా, జగన్మాతగా, జగజ్జననిగా భక్తులకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

ఈ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈనాడు జగన్మాత బాలా త్రిపుర సుందరి అవతారంలో అలంకరింపబడి అందరికీ దర్శనమిస్తుంది. ఇవాల్టి రోజున చాలా మంది చిన్న వయస్సులో ఉన్న ఆడపిల్లలను బాలా అమ్మవారిగా భావించి వారికి బాలపూజ చేయటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇవాల్టి ప్రత్యేకంగా ఒక బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాటను విందాం.

బెంగళూరు నుండి పూలవాళ్లు వచ్చేవారు. వారు కూడా స్వామి భక్తులే. రకరకాల పూలను జోడించి మొదటి రోజున హంసతూళికా తల్పంను అలంకరించారు. మేళగాళ్లు వచ్చారు. బయట లోపల ఒకటే సందడి. అలంకరించారు. లోపలికి 6 గంటలకు వెళ్లారు. 8 అయినా ఇంకా రాలేదు. 8:30 గంటలకు స్వామివారి తలుపులు తెరిచారు. అందరి కళ్ళు స్వామివారిపైనే. పసుపు జుబ్బా, దానిపైన నీలిరంగు మేలిముసుగు, మధ్య పాపిటలో ఒకవైపు కురులు గుబ్బగా లేచి చాలా ముద్దుగా ఉంది. బలవంతం చేసి అక్కడ ఉన్నవారందరూ వారి నెక్లెస్లన్నీ వరుసగా అలంకరించారు. చేతి నిండా ఉంగరాలు నింపారు. తడతడగా మెరిసిపోతున్నాయి. అంగీని ఒక చేత పట్టుకుని, మేలిముసుకు మరో చేత పట్టుకుని, సిగ్గు దొంతరలతో కళ్యాణ గుణమణి అయి కదలి వస్తూ ఉంటే, అమ్మా జగన్మోహినియా, త్రిభువన సుందరి.

అని మనసు ఉర్రూతలూగుతూ ఉంటే అందంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ దిగ్భ్రాంతులై చూస్తుండేవారు. అరే అలా చూస్తారేం, టైమైపోయింది రండి అని హెచ్చరించేవారు స్వామి. వాకిలి ముందర పూల పల్లకి నిలుచుని ఉంది. చుట్టూ కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు దృఢకాయులైన మగవారందరూ. స్వామివారి పల్లకి చుట్టూ ఉన్నారు. స్వామివారు బయటికి రాగానే సత్యసాయిబాబాకు జై, సాయి మహారాజుకు జై అనే జయ జయధ్వానాలు పలికేవారు. 5 మంది ముత్తైదువులు వచ్చి పల్లకీని పూజించి స్వామికి హారతులు పట్టగానే జగజ్జయమానంగా స్వామివారు తేజరిల్లారు. పల్లకీ మొదలైంది. మేళతాళాలు నింగిని చేరింది. ఒకటే కోలాహలం, వెర్రి ఆనందం. పల్లకీకి ముందువైపు భజనవారు, వెనకవైపు ఆడవారు పిల్లలు, వీరందరి చుట్టూ మగవారందరూ కోటవలే చుట్టి ఉన్నారు. మరికొందరు మగవారు కర్రలు పట్టుకుని మల్లయుద్ధ వీరుల్లాగా నలుమూలలా నిలిచి ఉన్నారు. మంచితో పాటు చెడు ఉండే తీరాలి. ఇంత జనంలో కొంతమంది అసూయపరులు, రౌడీలు తమాషా చూద్దామని వచ్చి ఉంటారు. ఇంతమంది కొనియాడుతూ ఉంటే గిట్టని వారికి ఎంత బాధగా ఉంటుంది. సమయం చిక్కితే ఒక చేయి చూడాలని వేచి ఉంటారు.

0: భవానీ శంకర్లు అని ఈ ప్రపంచంలో ఒక పెద్ద పేరు.
1: భవానీ శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
0: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
1: భవానీ మీన్స్ ఎర్నెస్ట్నెస్.
0: శంకర అనగా విశ్వాసము అని అర్థం.
1: శంకర మీన్స్ ఫెయిత్.
0: భవానీ శంకరుడు అనగా శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: భవానీ అండ్ శంకర మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎర్నెస్ట్.
0: శ్రద్ధ వల్లనే
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్
0: ఈ శంకర స్వరూపమైనటువంటి యొక్క
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: కార్యక్రమము కొనసాగిపోతున్నవి.
1: యూ కెన్ డూ యువర్ వేరియస్ ప్రాక్టీసెస్ బై ద స్ట్రెంగ్త్.
0: ఈ శంకర స్వరూపమైనటువంటిది
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: భవానీ స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: ఈ భవానీ అన్నటువంటిది శంకర స్వరూపమే.
1: భవానీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
0: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
0: అనగా ఈ జగత్తునందే భవానీ శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
1: సో ఇన్ దిస్ యూనివర్స్ భవానీ అండ్ శంకర ఆర్ సో క్లోజ్లీ.
0: ఏ నామమును ఏ రూపమును స్మరించినప్పటికీ భవానీ శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
1: వాట్ ఎవర్ ద నేమ్ వాట్ ద ఫార్మ్ యు వర్షిప్ ఇట్ ఇస్ ఎంబెడెడ్
0: ఇన్ భవానీ శంకర. దేనిని మనం సాధించలేము ఈ జగత్తులో.
1: విదౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుంది.
1: వి గెట్ విజ్డమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రద్ధ.
0: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విదిన్ మ్యాన్.
0: కనుకనే విశ్వమునకంతా కూడాను
1: సో
0: భవానీ శంకర స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవానీ అండ్ శంకర.
0: అర్ధనారి స్వరూపమే.
1: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
0: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
1: So everybody in this world therefore utter Shrimati and
0: Shri. Shrimati anaga Bhavani.
1: Shrimati means Bhavani.
0: Shri anaga Shankarudu.
1: Shri means Shankara.
0: Shrimati, Shri Bhavani. Ee rendintiki oka ekatvame divyatvamainatu manavatvam.
1: So the divinity in man is a combination of Bhavani and Shankara.
0: Sharirikanga Bhavani.
1: Concerning the body Bhavani.
0: Manasikanga Shankaratvamu.
1: In the mind it is Shankara.
0: Ee rendinti ende moodavadi kudanu unnadi.
1: So the combination of these is the third
0: atma tattvam
1: and the third one is the atmic principle.
2: ఈ నాటి సాయి సంకీర్తన అరవళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మరిన్ని చక్కని పాటలతో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరామ్.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: నీతి మానవుని పవిత్రమైన ఉన్నతమైన స్థానమునకు కొనిపోయే రాజమార్గము. జీవితయాత్రలో సత్ప్రవర్తన నిమిత్తమై మానవుడు కొన్ని నియమములను ఎన్నుకుంటూ ఉంటాడు. వీటినే నైతిక నిబంధనలు అని చెప్పవచ్చును. నైతికమనగా పవిత్రము అని కూడనూ చెప్పవచ్చు. నిత అనే సంస్కృత శబ్దము నుండి నీతి అనే శబ్దము ఏర్పడింది. అనగా క్రమమైన మంచి అయిన ప్రవర్తన అని దీని అర్థము. క్రమముతో కూడిన మంచి ప్రవర్తనే నీతి యొక్క అంతరార్థము. నీతి మానవుని పవిత్రమైన ఉన్నతమైన స్థానమునకు కొనిపోయే రాజమార్గము. సమాజమునందు రాజ్యమునందు వ్యక్తియందు నీతి ఏనాడు నశించునో ఆనాడు ఆ రాజ్యము ఆ సమాజము ఆ వ్యక్తి కూడను పతనమైపోతారు. అంతేకాక ఎన్నో సంవత్సరముల నుండి ఆర్జించిన నాగరికత కూడను పతనమైపోతుంది. నీతి లేకయున్న జాతి చెడును అన్నారు. మానవజాతికి నీతియే ప్రాణము. జీవితములో నీతియే సరైన ఆదర్శము. అట్టి నీతి ఈనాడు కోల్పోటము చేతనే మానవజాతి క్షీణించుచూ ఉన్నది.

ఓం శ్రీ సాయిరామ్. నమస్తే పుట్టపర్తీశ, నమస్తే భక్తవత్సల, నమస్తే సర్వదేవాత్మన్, నమస్తే పరమేశ్వర. సర్వదేవతాస్వరూపుడు, సర్వదేవత అతీత స్వరూపుడు అయిన సాయినాథుని దివ్య చరణారవిందాలకి నా సాష్టాంగ ప్రణమాలు అర్పిస్తున్నాను. జగదంబ సాయిమాతకు ప్రణమస్సులు, వేద పురుషులకు నమస్సులు. నేటి భాగవత ఘట్టంలోకి ప్రవేశించడానికి ముందుగా ఒక చిన్న సాయినాథుని గురించి ఒక చిన్నది. మానవ సేవయే మాధవ సేవగా, జనుల తీరిచిదిద్దు సాయి శక్తి, తలచిన ఎంతనే తనలోని తాపాల, సరగుణ బ్రోచడి సాయి జపము, ఆలకించిన ఎంత అఖిల మనమ్ముల, సమ్మోహితుల జేయు సాయి లీల, మనలోని శక్తిని మగితమ్ముగా చేసి హాయిగూర్చెడు నట్టి సాయి దృక్కు, సాయి నామమే జిహ్వకు హాయి హాయి, సాయి రూపమే కనులకు హాయి హాయి, సాయి సేవయే మేనుకు హాయి హాయి, సాయి ఓం సాయి శ్రీ సాయి సత్య సాయి. మానవ లోకాన్ని ఉద్ధరించటానికి అవతరించిన మహానుభావుడు సాయినాథుడు. గతంలో ఉన్న అవతారాలెన్నో, ఈ అవతారాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, పరిమిత ప్రదేశానికి పరిమితమైన ఉద్దేశములను, పరిమిత ప్రయోజనములను ఉద్దేశించి కలిగినవి గతంలో ఉన్న రకరకాల అవతారాలన్నీ కూడా. ఈనాడు సాయినాథుని అవతారము ఒక ప్రదేశమునకు కాక, ఒక పరిమిత ఉద్దేశముతో సంభవించినది కాక, ప్రపంచం మొత్తాన్ని కూడా తన యొక్క శక్తితో మార్చగలిగినటువంటి అవతారం ఇది. సత్యము, శాంతి, ప్రేమను ప్రతి వారిలో కూడా. మిగతా అవతారాల్లో ప్రజలను ఎక్కువగా, ఇంతకు ముందున్న శిరిడీ నాయుడు అవతారంలో కూడా అందరినీ దగ్గరికి చేరనివ్వలేదు, కొంతమంది మాత్రమే చేరనిచ్చారు. కానీ ఈనాడున్నటువంటి సాయినాథుని అవతారము ప్రేమస్వరూపము, శాంతిస్వరూపము, సత్యస్వరూపము. అందరినీ దగ్గరికి చేర్చి, లాలించి, బుజ్జగించి, చిన్న చిన్న మాటలతో, చక్కని పలుకులతో మానవులను మాననీయులుగా, మహనీయులుగా తీర్చిదిద్దుతున్నటువంటి అవతారము ఈ సత్య సాయినాథుని అవతారం. నిజంగా ఇక్కడ చూడండి, ఎంతో చిన్న చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ చేరదీసి, అందరినీ దగ్గర, చిన్న పిల్లలు ఎంత అదృష్టవంతులు, అందరూ ప్రహ్లాదులే ఇక్కడ పిల్లలంతా కూడా, అందరినీ దగ్గరికి చేర్చుకుని వాళ్లకు చక్కని హితబోధలు చేస్తూ సాయి లోకం ఒక చక్కని భవిష్యత్తుని, భవిష్యత్తులో ఒక సుందరమైనటువంటి ఒక మానవత్వము కలిగిన మాననీయుల్ని తయారు చేస్తున్నారు స్వామి మహానుభావులు. ప్రజలలో విపరీతమైనటువంటి ఒక మార్పు రావాలి, చక్కని మార్పు రావాలి. ఆ మార్పు కోసమే సాయినాథుని యొక్క ఈ తపనంతా కూడా. మానవ సేవయే మాధవ సేవగా, జనుల తీరిచిదిద్దు సాయి శక్తి. సాధారణంగా ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక తత్వపరంగా గనక ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక స్వామీజీ అని కాని లేదా ఒక మహాత్ముడిని కాని వెళితే, అక్కడికి వెళ్లగానే పూజలను మరొకటనో మరొకటో పేరుతోనే కాని అంతవరకే పరిమితమవుతూ ఉంటాయి ఇక్కడ ప్రయోజనాలన్నీ కూడా. లేదా ఈ యజ్ఞం చేయిండనో, లేదా ఈ పూజ చేయిండనో అని కాని. కానీ సాయినాథుని చెంతకు వచ్చిన వ్యక్తి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదే. ఎక్కడ చూచినా ఒక హుండీ గాని మరొకటి గాని ఎక్కడా కనిపించదే. ఏ పేపర్లో గాని, సనాతన సారథిలో గాని ఏనాడైనా సరే ఈ సంస్థకు విరాళాలు ఇవ్వండి అనే మాట మనకెక్కడా కనిపించదే. అటువంటి తత్వం నిజంగా ఏమిటంటే, అందరినీ కూడా ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చివేయగలిగినటువంటి ఒక మహనీయ తత్వము సాయినాథుని యొక్క తత్వం అంతా కూడాను. ఆ విధంగా ఎక్కడ ఒక ఎవరు ఖర్చు పెట్టగల ప్రశాంతమైనటువంటి తన మనస్సు అనే పుష్పాన్ని అర్పిస్తే చాలు. వేరే పుష్పాన్ని కూడా ఒక రూపాయి పెట్టో రెండు రూపాయలు పెట్టో కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఆ మనస్సు అనే పుష్పాన్ని అందించండి నాయన, అంతకంటే నాకు కావాల్సిన ఏమీ లేదు, మారండి మీరంతా కూడా అంటూ, మానవ సేవయే మాధవ సేవగా, మానవ సేవయే మాధవ సేవ, సర్వ్ టు మ్యాన్ ఈజ్ సర్వ్ టు గాడ్. ఇది అందరూ చదువుకున్నాం, ఎక్కడెక్కడో పుస్తకాల్లో ఉన్నాయి. కానీ ఈనాటి సమాజంలో మానవులను మాననీయులుగా, మహనీయులుగా తీర్చిదిద్దుతున్నారు స్వామి. ఎక్కడెక్కడో ఇళ్లలో ఉండి ఎందరి చేతనో సేవలు చేయించుకునే వారందరూ కూడా ఈనాడు మానవ సేవను చూడండి, ఎంత చక్కగా వినయముతో, విధేయతతో, భక్తితో, ఆప్యాయతతో, ఆత్మీయతతో, ఆనందంతో
పారవశ్యంతో చేస్తున్నారు సేవలంటే నిజంగా ఎంత చైతన్యం ప్రపంచవ్యాప్తంగా, ఒక చోట కాదు రెండు చోట్ల కాదు, ఇన్ని లక్షల కోట్ల మందిలో ఆ మార్పును తీసుకొని చేయించడం అంటే అది సాయి శక్తిగా చెల్లింది. గాని ఇంకా ఏ మానవుడి యొక్క తరం కాదు నిజంగా మహానుభావుడు ఆయన. ఆ విధంగా జనుల తీరిచిదిద్దు సాయి శక్తి, ప్రేమతోనే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చిరునవ్వుతో ఆశీర్వదించడమే గాని అనుగ్రహించడే గాని ఆగ్రహించడం ఎరుగనటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా తలచిన ఎంతనే తనలోని తాపాల సరగుణ ద్రోచడి సాయి జపము. ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా ఒకసారి సాయి సాయి సాయి అంటే చాలు, ఒకసారిగా ప్రశాంతి నిలయం అవుతుంది మన హృదయం. ఆలకించిన ఎంత అఖిల మనముల సమ్మోహితుల చేయు సాయి లీలా. నిజంగా సాయి భక్తులతో మాట్లాడుతూ ఉంటే మనసు పరవశించిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వారందరూ ఎంత అదృష్టవంతులో కదా, నిరంతరము స్వామి సేవలో పాలు పంచుకునే భాగ్యం పొందారు వాళ్ళంతా కూడా. స్వామి లీలలు రుచి చూశారు, చవి చూచారు, ఎన్నెన్నో అనుభవించారు, ఇతరులు అనుభవిస్తే చూశారు వాళ్ళంతా. ఆ లీలలు చెబుతూ ఉంటే, అవి వింటూ ఉంటే కలిగేటువంటి ఆనందం అది ఇంత అంత ఆనందం కాదు. ఆ విధంగా మనలోని శక్తిని మగితమ్ముగా చేసి హాయిగూర్చెడు నట్టి సాయి దృక్కు. మీరందరూ చెప్తూ ఉంటారు స్వామి మన శరీరములో ఏదైతే ఉన్నదో అదే ప్రపంచంలో ఉన్నది నాయన. మీరందరూ మాననీయులే, మాకు తెలుసుకోండి ఒక్కసారి. మీరంతా కూడా మీరు సామాన్యులు కారు, అందరూ గొప్పవారే, మీరు గొప్పవారుగా ఎదగవచ్చు అని చెప్తూ ఉంటారు స్వామి. తన పలుకలతో తన దృక్కుతో మార్చి వేస్తుంటారు. సాయి నామమే జిహ్వకు హాయి హాయి, సాయి సాయి అంటూ ఉంటేనే హాయి హాయిగా ఉంటుంది. సాయి రూపమే కనులకు హాయి హాయి, ఎన్నిసార్లు చూచినా, ఎన్ని రోజులు చూచినా, ఎన్ని నెలలు చూచినా, ఎన్ని వత్సరాలు ఆ చూస్తున్నా సరే అది ఏమిటో తెలియని ఆనంద పారవశ్యం కలుగుతుంది స్వామిని చూస్తూ ఉంటే. అది స్వామి రూపంలో ఉన్నటువంటి విచిత్ర సాయి సేవయే మేనుకు హాయి హాయి, నరసేవయే నారాయణ సేవగా మార్చారు మహానుభావులు. నాయన సాటి మానవులకు సేవ చేయండి అదే నారాయణ సేవ. చక్కని పేరు నిజంగా నారాయణ సేవ అనే పేరు పెట్టి నిజంగా ప్రజలు మార్పు చేయటువంటిది సామాన్యం కాదు. సాయి ఓం సాయి శ్రీ సాయి సత్య సాయి అడు సాయినాథను తెలుసుకుని భాగవతంలో ఒక చిన్న ఘట్టం. నిన్నటి కథాభాగంలో చెప్పిన భాగవతం అంతా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటిది గాథలన్నీ కూడా. భక్తి, భక్తి ద్వారా జ్ఞానము, దాని ద్వారా వైరాగ్యము, దాని ద్వారా వరుసగా వైరాగ్యము తత్వచింతన, దాని ద్వారా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ప్రతి గాథలో కూడా ఆలోచిస్తే ఇవన్నీ కలుగుతుంటాయి మనకి. నిన్న ఒక రాజుగారు మరణిస్తే బంధువులంతా ఏం చేశారో చివరికి ఏమిటో చూసుకున్నామంతా కూడా. ఇప్పుడు మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటి? అసలు బంధువులు, భార్య, మిగతా వాళ్ల పాత్రలు ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారు అసలు? కనుక తత్వం తెలుసుకోవాలి. ప్రతి ఒక వస్తువు యొక్క తత్వం తెలుసుకుంటే దాని మీద వ్యామోహం ఉండదు మనకి. దానికి అద్భుతమైన ఘట్టం గజేంద్ర మోక్షణ ఘట్టం. గజేంద్రుడు తత్రైకరా తద్గిరి కాననాశ్రయ కరేణుభి వారణ యోధపశ్చరన్ సకంటకం కీచక వేణువేత్రవత్ విశాల గుల్మం పరుర్జన్ వనస్పతి. ఒక గజేంద్రుడు, గజేంద్రుడికి భార్యలు సంతానము అందరికీ. బయలుదేరాడు ఒకసారి మానవుడు తన భార్యా పిల్లలతో బయలుదేరాడు అన్నమాట. ఇక్కడ గజేంద్రుడు బయలుదేరాడు. గజేంద్రుడు అంటే ఎవరో కాదు, మనమే మానవుడు బయలుదేరాడు. తన పక్కన ఎవరున్నారు? భార్యా పిల్లలు ఉన్నారు. విహారానికి బయలుదేరాడు సరదాగా. ఎప్పుడైతే భార్య తన పక్కన ఉంటుందో లేనిపోని డంబాలు పోతూ ఉంటాడు మనిషి. అంగీకరించలేడు. 10 మందిలో తన భార్య పక్కనే కనుక ఉండగానే తన గొప్పతనం ఒక ప్రస్ఫుటం కావాలి గాని తన తక్కువతనాన్ని కావటానికి ఏ మానవుడు అంగీకరించడు. తన భార్య ముందు చిన్నబావటం అంగీకరించడు ఎప్పుడు కూడా. వెళ్లిన వాడు స్నానం చేసి అక్కడ పెద్ద సరస్సు, సరస్సులో దిగాడు భార్య బిడ్డలు అందరు కలిసి స్నానం చేస్తున్నాడు. తాను విచ్చలవిడిగా ఆ నా సరోవరాన్నంతా కూడా తన యొక్క ప్రతాపాన్ని తన భార్యలకి బిడ్డలకి చూపించాలని విచ్చలవిడిగా అందులో ఒకటి చేస్తూ వీళ్ల మీద భార్యల మీద బిడ్డల మీద నేను చదువుతున్నాడు. ఆ సరోవరంలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా చాలా బాధపడిపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఆయనంతా కూడా సరస్సులో ఆ విధంగా చేస్తున్నాడు. భార్య పరమానందపడి ఆహాహా మా ఆయన చాలా గొప్పవాడు ఓహో అని ఈ భార్యలు బిడ్డలంతా కూడా పరమానందపడిపోతున్నారు మగుళ్ళు చూసి చాలా గొప్పవాడని.
ఇలా ఉండగా ఏం జరిగిందయ్యా అంటే, ఉన్నట్టు ఇంత ఆనంద పారవశ్యంలో మునిగి తేలిపోతూ ఉండగా ఒక మొసలి పట్టుకుంది. ఎవరిని పట్టుకుంది? ఈయన్ని పట్టుకుంది. ఏ పెళ్ళానో మిగతా వాళ్ళు పట్టుకోవచ్చు కదా, ఆహా, ఈయన్ని గట్టిగా పట్టుకుంది. అంతవరకు ముఖంలో ఆనంద పారవశ్యంతో ఉన్నటువంటి గజేంద్రుడి ముఖంలో ఒక్కసారిగా తేడా కనిపించింది. అంతవరకు ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు వేరు. ఎప్పుడైతే ఈ విధంగా ఉందో వెంటనే తను ఒక మొసలి పట్టుకుందని చెప్పి ఎలాగైనా దాన్ని తన యొక్క శక్తితో జయిద్దామనుకుని పోరాటం ప్రారంభించాడు. ఎంత పోరాటం చేస్తే మాత్రం అది పట్టుకుంది మొసలి. నీళ్లలో ఉన్న మొసలి నిగిడిగేనుగబట్టు బయల్ల కుక్క చేత భంగపడును, స్థాన బలిమిగాని తన బలిమిగాదయా విశ్వదాభిరామ వినురవేమా. తన ఆ సరస్సు అండి, ఆ మకరానికి నివాసం అది, అంటే దాని ఇంటికి వెళ్ళాడు ఈయన. మొసలి ఇంటికి వెళ్లి తాని స్థాన బలం చోటు తన ప్రాకారం చూపిస్తూ ఉంటే ఎక్కడ చెల్లుతుంది? ఎప్పుడైతే పట్టుకొని ఉందో దాని బలం నెలలో ఉంది, తన స్థానం తన ఇల్లది, అందువల్ల తన యొక్క ప్రతాపంతో ఆట ఆడించేస్తుంది పట్టుకొని. ఈ విధంగా ఒకరోజు కాదు, రెండోలుగా సంవత్సరంగా రెండు విపరీతంగా యుద్ధం జరుగుతుంది. పోరాటం, ఈ పోరాటం 1000 సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. ఈ భార్య పిల్లలు వీళ్ళంతా పాప బంధువులు మిగతా వాళ్ళంతా వాళ్ళందరూ నేర్చుకుని వెళ్ళాడు పాపం తన ప్రతాపాన్ని చూపిద్దామని. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, చాలా బాధపడిపోతున్నారు, అయ్యో అయ్యో అయ్యో అయ్యో బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తారు, వెళ్లి ఓ ముస్లిం ఆయన నన్ను పట్టుకో అంటుందా పెళ్ళాం, ఈ బంధువులు ఎవరైనా అంటారా? ఎప్పుడైనా భర్త వ్యాపారం చేసి నష్టపోయాడు అనుకోండి, అప్పుడు భార్య మిగతా వాళ్ళంతా ఏమంటారు, లాభం కనుక బాగా సంపాదించారు మా ఆయన చాలా గొప్పవాడు, ఓహో బాగా సంపాదించేస్తున్నాడు అంటుంది భార్య. అలాగే బంధువులు మిగతా వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా అంతా ఓ చాలా గొప్పవాడిని మా వాడు ఎలా సంపాదించేస్తున్నాడు అంటారు, అందరూ చేరుతారు. కానీ ఎప్పుడైతే తను ఒకసారి నష్టం వచ్చిందో అప్పుడు అందరూ ఏమంటారా, ఒకసారి ఎప్పటికల్లా వారికి చెప్పినా వినిపించుకోలేదు, పెద్ద తెలివితేటగిలి పెట్టాడు, ఇప్పుడు బయట ఎడుతున్నాడు ఆడమని పెద్ద అంతా తెలిసినట్టుగా మొదలు పెట్టాడు, అంతా వ్యాపార రహస్యాలు తెలిసినట్టు ఇప్పుడు ఎడుతున్నాడు, మొత్తం 10 లక్షలు నష్టం వచ్చింది ఎడుతున్నాడు. వీళ్ళే ఇదే వ్యక్తులు ఆ విధంగా ప్రోత్సహించారు, అదే వ్యక్తులు ఈనాడు తిడుతూ ఉన్నారు. అది సమాజంలో ఉండేటువంటి స్థితి అంతా కూడా బాగున్నప్పుడు అందుకే చెబుతూ ఉంటారు, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. కనుక మనకు బాగా ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు, ఎప్పుడైతే మన దగ్గర అంతా అయిపోయిందో ఒక దూరం కనబడ్డ అట్టించి వెళ్లిపోతారు, కనబడితేమని అడుగుతాడేమని వీడు. ఆ విధంగా ఎప్పుడైతే బంధువులంతా అప్పుడు అర్థమైంది. ఎందుకు చెప్తున్నారంటే, తన భార్య అంటే ఏమిటో, బంధువులంటే ఏంటో, సంతానం ఏంటో అర్థమైంది ఇప్పుడు ఆ గజేంద్రుడికి. ఓహో వీళ్ళంతా పాపం ఏం చేస్తున్నారా అంటే, అక్కడ కూర్చొని పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళు, పాపం అయ్యో ఎవండి పట్టుకుందా, అయ్యో పాపం అంటున్నారు వాళ్ళంతా కూడా. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయస విచక్రుసుకు దీన ధియోపరే గజాహ ప్రాశిగ్రహాస్తారయితుం నచాశకన్. వీళ్ళెక్కడ ఆ మొసలిని వదిలించడానికి వీళ్ళెక్కడ సరిపోతారు? వీళ్ళు చుట్టూరు ఉండి అయ్యో అయ్యో ఇంకా ఎక్కువవుతుంది బాధ. ఎప్పుడు కూడా అది వీళ్ళు అనేక ఉదయానికి ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇది జరిగిందో, చిన్నపిల్లవాడు పడిపోయాడు అనుకోండి, మనం చూస్తూ కనుక మెలకుండా చూడకుండా ఉంటే లేచి వెళ్ళిపోతాడు వాడు, మాట్లాడు వాడు అయ్యో అన్నా ఉంటే పెద్దగా మొదలు పెట్టేస్తాడు. అది మానవ నైజం. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అయ్యో ఇంకా బాధ ఎక్కువైపోతుంది అంటే వీళ్ళందరూ కూడా పైకి ప్రేమతో నటిస్తూ తన బాధను పెంచుతున్నారే కాని నిజంగా తన బాధ పోవడానికి సహకరించేవాడు అక్కడ కనపడలేదు. అప్పుడు అన్నాళ్ళ బట్టి నా భార్య నిత్యమనుకున్నాను, నా బంధువులు నిత్యమనుకున్నాను, నా పిల్లలు నిత్యమనుకున్నాను, వీళ్ల కోసం ఎంతో చేశాను, ఎంతో ఖర్చు పెట్టి ఇంతమందిని తీసుకొచ్చానే, ఇంత విహారయాత్ర తీసుకొచ్చానే, ఇంత చేసిన వీళ్లంతా కూడా ఈనాడు నేను ఈ విధంగా బాధపడుతూ ఉంటే పక్కన ఉండి అంటున్నారు కానీ ఒక్కడైనా సరే నాకు నా కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎవడూ రాలేదే, కనుక ఇది శాశ్వతము కాదు అనే నిర్ణయానికి అప్పుడు వచ్చాడు. అంతవరకు కూడా ఇదే తప్పిదే భగవంతుడు గుర్తురాలా. ఎప్పుడు గుర్తొస్తాడయ్యా అంటే కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. మన అంతా గొప్పతనం కలిసి వచ్చినప్పుడు అంతా నా ప్రతిభ, నాదే గొప్పతనం, నేను సంపాదించానరా, ఇలా చేశాను వ్యాపారం నెల తిరగకుండా 1,00,000 సంపాదించానంటాడు. పోయినప్పుడు భగవంతుడు కలిసి రాలేదురా, ఎంతో కష్టపడ్డారా, దేవుడు కలిసి రాలా. మనకు లోపం జరిగితే భగవంతుడిది, మనకు కలిసి వస్తే మాత్రం అది మన ప్రతాపమే, అది మానవుడు. ఇది ఎప్పుడు అర్థమవుతుంటే కష్టం సమయం రావాలి. ఎప్పుడైతే కష్ట సమయం వచ్చిందో అప్పుడు పాప క్రమంగా అర్థమైపోతున్నాయి. అర్థమై ఓహో నేను చాలా తప్పు చేశానంత కాలంగా, కనుక నేను ఆరాధించవలసింది, నేను చూడవలసింది వీళ్ళని కాదు,
నేను వెళ్లవలసిన స్థానం భగవంతుడు, ఆయన ప్రార్థించాలి అనుకున్నాడప్పుడు, వీళ్ల వల్ల కాదు అని నిశ్చయం చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కసారి ప్రార్థించడం మొదలుపెట్టాడు అనమాట. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరంతం ప్రపద్యే స్వయంభువం. వేదవ్యాసుడే పోతనగారిగా జన్మించి ఉండాలి. ఆయన ఎన్ని రాసినా తృప్తి చెందక విచారంతో ఉంటే భాగవతాన్ని రాయమన్నాడు నారదుడు. భాగవతాన్ని రాసిన తర్వాత కూడా నిజంగా ఆయనకింకా తృప్తి తీరలేదేమో, అందుకే పోతన్నగారుగా పుట్టాడు. మళ్ళా పుట్టి నిజంగా ఆనాడు రచించినటువంటి భాగవతానికి వన్నెలువు చిన్నెలువు దిద్ది అద్భుతంగా మూలాన్ని మరిపించేలా రాశాడు నిజంగా పోతన్నగారు. ఇదే శ్లోకాన్ని ఆయన అంటాడు చూడండి, ఎవ్వని చేజనించు. ఇప్పుడు గుర్తొస్తున్నాయని ఆయనకి, ఇంతవరకు నేను నాది అనుకున్నాడు, ఇప్పుడు ఈ లోక ఇదంతా కూడా నేను ఏదో ఉంది అని బయలుదేరింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మచ్చలయుండెవ్వడు సర్వము తానయైన వాడు ఎవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇప్పుడు భార్య పిల్లలు బంధువులు మిగతా వాళ్ళు ఎవరూ కనపట్టల్లా, ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నాడో అప్పుడు కనిపిస్తోంది. మామూలుగా చూడండి, అమ్మను పిలవాలంటే ఎప్పుడు కూడా మామూలుగా అమ్మారుగానే ఏమిట్రా అంటుంది. మామూలుగా తల్లినే ఏదైనా సమోచినప్పుడు అమ్మ అంటే ఆయన అంటుంది అంతే. అదే ఒక దెబ్బ అమ్మా అని పిలిచామనుకోండి, ఏంటి నాయన అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆ పిలుపు హృదయానికి తగలాలి. భగవంతుణ్ణి పిలిచే పిలుపు హృదయానికి ఎప్పుడు తగులుతుంటే కష్టాల్లో ఉన్నప్పుడే తగులుతుంది. ఆ ఆర్ద్రత రావాలి, మనసులోంచి ఆర్ద్రత రావాలి. ఇప్పుడు చేస్తుంది, ఎప్పుడైతే తన శక్తి సామర్థ్యాలు మొత్తం పోయాయో అప్పుడు అంటున్నాడు. ఇంతవరకు మహాపగరమోత్తరంగా మాట్లాడినటువంటి ఆ గజేంద్రుడు లావ

మన్యం పందగుండిను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఒక్కసారిగా తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు ఒక్కసారిగా. ఇక అక్కడ మొసలి ఉన్నది మీరు అన్ని మర్చిపోయాడు ఒక్కసారిగా. ఒక్కసారి ఆర్ద్రతతో మిగతా లోకాన్ని అందరినీ మర్చిపోయి ఒక్కసారిగా పరమాత్మను ఒక్కసారిగా పిలిచాడు. నా శక్తి అంతా పోయింది నాయన, నీవే కాపాడలేకపోతే నాకు దిక్కులేదిగా, ఏం చేస్తావో అని ఇష్టం అని. ఎప్పుడూ కూడా పరమాత్మ కూడా ఎవరైనా భగవంతులైనా సరే మన ప్రయత్నం చేసినంతసేపు కూడా ఎవరి దగ్గరికి రారు. మన దారిలో కింద పడి లేస్తున్నాం అనుకోండి, ఎవరి దగ్గరికి రాడు. మనం కింద పడిపోయి నెమ్మదిగా లేస్తుంటే చూసా వెళ్ళిపోతారంతే. అలా కాకుండా మనం ప్రయత్నం చేసి పైన లేవలా కూడా అలా పడిపోతే అప్పుడు దారిలో పోయాడు వచ్చి లేవదీస్తాడు, సహజం. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ఇప్పుడు ఇంతవరకు తను పోరాడినంత కాలం చూస్తున్నాడు, సాక్షిభూతుడు భగవాన్ చూస్తున్నాడంతే. చేసుకోవాలి, నీ ప్రయత్నం చేసుకుంటున్నావు కదా, నువ్వు రమ్మన్నప్పుడు కదా నేను వచ్చేది, నన్ను రమ్మలేదు కదా, చూస్తున్నాడు. ఇప్పుడైనా ఈ విధంగా ఒక్కసారిగా నా శక్తుడి పైన పిలిచాడు, అప్పుడు పరమాత్మ బయలుదేరాడు అక్కడి నుంచి వెంటనే. పాపం ఆయన బయలుదేరి వెంటనే అక్కడెక్కడున్నాడయ్యా ఆయన, ఆయన ఎక్కడున్నాడు ప్రశాంతంలో ఉన్న పోతనగా రాస్తా నిజంగా ఈ ఘట్టంలో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విక్ఫల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాలించి సంరంభి. ఆ పోతరగా చూడండి, పాఘీ అనే పదాన్ని ఎలా ప్రయోగించాడు చూడండి అక్కడ. ఆ పాఘీ అనేసరిగా ఆ మాటలోనే ఉందన్నమాట, పాఘీ పాఘీయన కుయ్యి ఆలించి. ఎప్పుడైతే ఆ పిలుపు పిలిచాడు ఆ విధంగా పాప వెంటనే పరిగెత్తుకుంటూ ఎవరికి చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కదా మన సమయం అయిపోతుంది కాబట్టి తక్కువ సమయంలో చెప్పాలి, సమయం ఎక్కువ చెప్పకూడదు నేను. వచ్చాడు పరమాత్మ, ఆ విధంగా వచ్చాడు తెలుసు అందరికి కూడా. పోతన గారు ఇంకా అద్భుతం అనమాట, ఆ వేద వ్యాసుడు పోతనగా అవతరించి ఒక ప్రజ కళ్ళకు ఆ దృశ్యం అంతా కళ్ళకు ఆయన కనపడ్డది మనకు కనిపించేలా చేసిన మహానుభావుడు ఆయన. ఆ విధంగా పరమాత్మ ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు, వాళ్లే వచ్చారు ఆయన వెనక, ఎప్పుడు కూడా వచ్చారు కాపాడాడు ఆయన. ఇక్కడ చెబుతూ మరొక కాబట్టి ఆ విధంగా వచ్చి కాపాడు. ఇక్కడ మరొక చిన్న విషయం చెప్తాడు ఆయన ఏమిటంటే, ఈ విధంగా భగవంతుడు వచ్చాడు, ఆ మొసల్ని సంహరించాడు, ఈ ఏనుగురిని కాపాడాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ గజేంద్రుడు మళ్లీ మామూలుగా పెళ్ళాం పిల్లలతో మామూలుగా వెళ్ళిపోయి కాపురం చేసుకోవాలా? హాయిగా సరదాగా చేసుకో, మళ్ళీ నా పెళ్ళామే నాకు ముఖ్యం, నా బిడ్డలకు ముఖ్యం అనుకోవాలా? ఏం చేయాలి? దీనికి ఒక కథ చెప్తూ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్తారు. ఈ ముసలి ఎవరు, ఈ ముసలి ఎవరు, అలాగే గజేంద్రుడు ఎవరు అంటే, మన అందులో అంతరార్థం ఏమిటంటే, మనం ఏదైనా ఒక పని ఇప్పుడు నవ్వుతూ చేశామనుకోండి, ఒక పాడు పనో లేకపోతే పాడు పని ఎప్పుడైనా నవ్వుతూనే చేస్తాడు ఎవడైనా, వాడు ఉద్దేశం మంచిదేది, పరమానందపడుతూ హహహ అని చేస్తాడు, ఏడుస్తూనే అనుభవించాలి తప్పదు. అంతకుముందు ఈ గజేంద్రుడు గారు వీళ్ళంతా పూర్వజన్మలో ఏడిపించారు, వాళ్ళు అంతకుముందు అపహాస్యానికి వెళ్లి ఏడిపించారు, స్నానం చేస్తున్నటువంటి ఒక ముని ఏడిపించారు, ఇంటికి వచ్చినటువంటి ఒక అగస్త్య మహాముని బాధ పెట్టారు. ఇంటికి మన ఇంటికి ఒక మహానుభావుడు ఊరికే వస్తారా? వచ్చిన వ్యక్తి ఆదరించి తీరవలసిన బాధ్యత యజమానిగా ప్రతి వ్యక్తి మంచినీళ్ళే ఇస్తావో కిందే కూర్చోబెడతావో, కూర్చోబెట్టవలసిన బాధ్యత ఉన్నది యజమానికి. కనుక ఆనాడు చేసిన పాపాన్ని తప్పుని ఈనాడు ఈ విధంగా అనుభవించారు వాళ్ళు. అంటే వాళ్ళు అనుభవించారు, వాళ్ళనికి మనకు సంబంధం లేదని కాదు. కనుక ఇందులో అంతరార్థం ఏమిటంటే, మనం ఏది చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. చేసింది ఊరికే పోదు, ఏంటి మన వెనక వచ్చేది, మన వెనక నేను చెప్పుకున్నా మనం చూడు, కర్మానుగో గచ్చతి జీవయేకహ. ఆ మంచో చెడ్డో మన వెంట అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. మనం చెడ్డ చేసామంటే చెడ్డ వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవించి తీరాలి, మంచి చేస్తే మంచి కూడా అనుభవిస్తాం. ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నాం నిజంగా, ఏమి నోములనే జన్మ నోమినామో, ఓ సాయినాథ ఏమి నోములనే జన్మ నోమినామో, మిమ్ము దర్శించు భాగ్యము మిగులగలిగి, ఏమి నోముల నే జన్మ నోమినామో, మిమ్ము మీతో భాషించు భాగ్యము మిగులగలిగే, ఏమి నోముల ఏ జన్మ నోమినామో, మిమ్ము స్పృశించు భాగ్యము మిగులగలిగే, జన్మ చరితార్థమయ్యనో సాయినాథ, వందనములు సాష్టాంగ వందనములు. స్వస్తి.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 21వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆకాశవాణి తన చిరకాల ప్రేమికునిలా నన్ను ఆహ్వానించింది ప్రేమగా. గతంలో నా వద్ద శిక్షణ పొంది నా వద్ద పనిచేసిన కళాకారులు చాలామంది అక్కడే ఉద్యోగులుగా స్థిరపడ్డారు. మైసూరు ఆకాశవాణి కేంద్రంలో 1940 ప్రాంతాల్లో నాతో భుజం కలిపి పనిచేసిన వాళ్లే ఇప్పుడున్న కార్యక్రమ నిర్వాహకులు. ఆకాశవాణిలో నా పునఃప్రవేశానికి నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషించారు. నన్ను అప్పటి డైరెక్టరు సహాయ దర్శకత్వం బాధ్యత నుండి తొలగించటం పట్ల నాకంటే వాళ్లకే ఎక్కువ కోపంగా ఉండేది. అందుకే నేను తిరిగి వాళ్ల మధ్యకి వెళ్లటం వాళ్లకి చాలా సంతోషాన్ని కలిగించింది. గ్రామీణ జానపద కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు, చిన్నపిల్లల కార్యక్రమాలు, నిరక్షరాస్యుల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత నాకు అప్పగించబడింది. నౌకాదళ దినోత్సవం, ఖాదీ దినోత్సవం, జెండా దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం, అంతర్జాతీయ సమైక్యతా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, ఇలా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ప్రత్యేక దినోత్సవాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం, స్క్రిప్టులు తిరగేయటం చేయవలసి వచ్చేది. కొత్త ఢిల్లీ నుండి తపాలాలో వచ్చే అనేక స్క్రిప్టులను ఇతర భాషల నుండి కన్నడంలోకి అనువదించటం, వాటిని కుదించటం చేయాల్సి వచ్చేది. ఈ కార్యక్రమాలతో పాటుగా చరిత్రలో తమ అడుగుజాడలను ముద్రించుకున్న 5 డజన్లకు పైగా ప్రముఖమైన స్త్రీ పురుషుల జయంత్యుత్సవాలు, వర్ధంతుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చేది. 5000 సంవత్సరాల కాలంపాటు భారతదేశంలో కొండలు, నదుల మధ్య గల భూభాగంపై 300 మిలియన్లకు పైగా పుట్టిగిట్టిన ప్రజల్లో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రైస్తవ, మహమ్మదీయాది వివిధ మతాలకు చెందిన ఎందరో ప్రముఖులు భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నారు. వీళ్లందరికీ సంబంధించిన ఎన్నో ప్రత్యేకమైన పండుగ దినోత్సవాల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చేది. వాళ్లల్లో ప్రతి ఒక్కరినీ కూడా ఎంతో విశిష్టమైన వ్యక్తిత్వం కలవారిగా వారిని పొగుడుతూ కార్యక్రమాలను వినే శ్రోతలకు వారి పట్ల గౌరవాదరాలు కలిగే విధంగా తయారు చేయాల్సి వచ్చేది. సరిగ్గా వారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని ప్రతిబింబించే విధంగా వారి పట్ల గల ఆరాధనా భావాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన విశేషణాల కోసం వెతుక్కోవలసి వచ్చేది. బుద్ధుని 2500 వర్ధంతి ఉత్సవ సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సంభాషణలు, నాటికలు, శీర్షికలు, ఇంటర్వ్యూలు, చర్చలు, ప్రసంగ పఠనాలు, కవితాగోష్ఠులు, గీతాలు, ఇలా 100లాది కార్యక్రమాలను నిర్వహించాము. ప్రతి వ్యక్తి భగవంతుని అంశయేనని, ప్రతి వ్యక్తిలోని ఆత్మ మిగిలిన వారిలోని ఆత్మ అంతా ఒకటేనన్నది మన జాతి ప్రాథమిక సిద్ధాంతం కావటంచేత మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య దేశంలో జాతి కుల విభేదాలు, స్త్రీ పురుష భేదాలు, పేద గొప్ప తారతమ్యాలు, అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కలిగించింది. రాజకీయ ప్రాబల్యం సంతరించుకోవాలంటే ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరి కోరికను మన్నించాలి. అన్ని మతాలకు చెందిన ప్రజలను ఆకట్టుకోవడం కోసం అన్ని మతాలకు చెందిన వివిధ ప్రముఖ వ్యక్తుల రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేయవలసి వచ్చేది. ఈ కార్యక్రమాల్లో ఆయా వ్యక్తుల గురించి వివరించటానికి కావలసిన సరైన పదాలు ఏర్చి కూర్చలేక తల బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడేది. కాని ఎలాగో ఒకలాగా కార్యక్రమాలను సక్రమంగా, సజావుగా లాగించేసేవాళ్లం. ఆకాశవాణి కార్యక్రమాలు నిర్వహించటం కూడా తనకు చెందేదేనని బాబా నాకు గట్టిగా బుద్ధి చెప్పడం వల్ల నన్ను ఆ పదవికి ఎన్నుకొన్నందుకు తగిన న్యాయం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నించాను. మరోవైపు అదే సమయంలో స్వామి అవతార ఆగమన సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేసే మరొక పాత్రను కూడా నిర్వహించే అవకాశం ఇమ్మని స్వామిని వేడుకుంటూ ఉండేవాడిని. 1956 నవంబర్ 1వ తేదీన అన్ని కన్నడ ప్రాంతాలతో కూడిన
మైసూరు రాష్ట్ర అవతరణ సందర్భంగా భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన గొప్ప సభ జరిగింది. ఆ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారంలో కన్నడ వ్యాఖ్యాతగా నన్ను నియమించినప్పుడు మాత్రం నేను, నాకు స్టూడియో మైకు చేతికి లభించే అవకాశం ఇచ్చిన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆకాశవాణిలో ఉద్యోగం లభించినందుకు నేను హృదయపూర్వకంగా సంతోషించింది ఆ ఒకే ఒక సందర్భంలో. 150 సంవత్సరాలకు పైగా పెద్ద సంఖ్యలో కన్నడ ప్రజలు తమిళ, తెలుగు, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. ఒకే రాష్ట్రంగా వారందరి ఏకీకరణ, అందుకోసం కర్ణాటక ప్రాంతంలో పుట్టి పెరిగిన నా సహోద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా, అంత సమర్థవంతంగా కాకపోవచ్చు, నా సాహితీ ప్రకర్షను, వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడంలో అదొక పరాకాష్ఠ. ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణ పదవి నాకు మరొక చక్కని అవకాశం కూడా లభించడానికి సాయపడింది. కొత్త ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఒక సాహిత్య సమారోహలో పాల్గొని కన్నడ సాహిత్యం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. అన్ని భాషావర్గాలకు చెందిన సాహితీవేత్తలకు భారత రాష్ట్రపతి రాష్ట్రపతి భవనంలో ఒక విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి డకోటా విమానంలో తిరిగి బెంగుళూరు చేరుకున్నాను. అది నా మొట్టమొదటి విమాన ప్రయాణం. బాబా నుండి అనుమతి లభించడం వల్ల నా భయాలన్నీ పక్కన పెట్టి సురక్షితంగా, నిశ్చింతగా ప్రయాణం చేసి బెంగుళూరు చేరాను. ఎత్తైన ప్రదేశం నుండి కిందకు చూస్తుంటే కలిగిన వింత వింత అనుభవాలు, ముందు ముందు దృశ్యాలను, విషయాలను తీవ్రమైన ఏకాగ్రతతో పక్షి వంటి తీక్ష్ణమైన దృష్టిలో పరిశీలించగలగటాన్ని నేర్పాయి. ఇది నా విమానయానం నేర్పిన కొత్త పాఠం. యమున నుండి కావేరికి ప్రయాణం చేస్తున్నంతసేపు అమ్మతో బాబా నా గురించి చేసిన ఒక ఆరోపణ పురుగులా తొలవటం ప్రారంభించింది నా మెదడును. నేను అనుగ్రహించిన ఎందరో భక్తులు మందిరం వరకు తిన్నగా రహదారి ఏర్పడడం చేత చక్కగా కార్లలో వస్తున్నారు. మీ అబ్బాయికి ఇప్పుడు అదనంగా సంపాదన కల్పించాను కాబట్టి అతను కూడా కారు కొనుక్కొని మిగిలిన వాళ్లలా కారులో వస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని బాబా అమ్మతో నా గురించి ఫిర్యాదు చేశారు. చిన్న నవ్వు పెదవి వంపుపై దొర్లుతూ ఉండగా, నాకు బ్యాంకులో ఉన్న ధనం చాలా స్వల్పం కావటంచేత ఒక మోరీస్ కారు ఎలాగోలా కారు అమ్మేద్దామనే తొందరలో ఉన్న ఒక ఆసామీ నుండి కొంచెం తక్కువ ధరలో కొనగలిగాను. నేను కారు కొనుక్కోవటం అమ్మకి చాలా సంతోషం కలిగించింది. ఆమె బాబా దగ్గర ఆ విషయం గురించి కాస్త ఎక్కువగానే పొగిడింది కూడా. బాబా కాసేపు కారు పక్కన నిలబడి, కొన్నేళ్లుగా నీకు కారు కొనుక్కోవాలని ఆశగా ఉండేది కదా, ఇప్పుడింక హాయిగా నువ్వు కారులో తిరగొచ్చు అన్నారు బాబా నా చెవిలో గుసగుసగా. కాని మోరిస్ ఎప్పుడూ ఏదో ఒక రిపేరు పని కోసం షెడ్లోనే జబ్బుపడి ఉండటంతో నాకు అంత హాయిగా దానిలో ప్రయాణం చేసే అవకాశం తక్కువగా ఉండేది. దానికి ఇంధనం ఖర్చు చాలా తక్కువ, ఎందుకంటే దానికి ఇంధనం కంటే గట్టి తోపుడు, లాగుడు ఎక్కువ అవసరంగా ఉండేది. ఒకసారి పుట్టపర్తి వస్తున్నప్పుడు కారు యాక్సిల్ విరిగిపోవడం చేత దానికి ఎడ్లను కట్టి ఆటోమొబైల్ బండి కాస్త ఆక్సోమొబైల్ బండిలాగా లాక్కురావలసి వచ్చింది. డ్రైవర్ సీటులో చిన్నదొరై స్టీరింగ్ పట్టుకుని ఉండగా నేను వెనక సీట్లో ఉండి ఎడ్లచే లాగబడుతున్న కారులో వస్తూ చూసేవాళ్లందరికీ వినోదం కలిగించేలా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. లోగడ మైసూరు ఆకాశవాణి కేంద్రంలో సహాయ దర్శకుడుగా ఉన్నప్పుడు ఒక పక్క నన్ను తీసెయ్యాలని ప్రయత్నిస్తూనే ఆ విషయం నాకు తెలుసుకోలేని విధంగా నన్ను నమ్మిస్తూ చక్కగా స్టేషన్ కారును సొంత ఆధీనంలో ఉంచుకోవటం కోసం కారు గ్యారేజీ కట్టించుకోమని డైరెక్టరు నాకు సలహా ఇవ్వటంతో మైసూరు కృష్ణమూర్తిపురంలోని నా స్వగృహమైన కల్పతరులో ఒక పక్కన కారు గ్యారేజీ కట్టించాము. కాని గ్యారేజీ సిద్ధమయ్యేసరికి మా డైరెక్టరు వెనుక నుండి పొడిచిన కలంపోటుతో నేను ఆకాశవాణి కేంద్రం నుండి మహారాజా కళాశాల హిస్టరీ గదిలోకి చరిత్ర అధ్యాపకుడిగా వచ్చి పడటం జరిగింది. అయితే మోరిస్లో నా ప్రయాణం ఎలా ఉన్నా అది
నా కాలిన గాయానికి మందులా కాస్త ఉపశమనాన్ని కలిగించింది. బాబా మనల్ని దృష్టి గతంలోకి సారించి భవిష్యత్తు వైపుకు ప్రయాణించవద్దు అని చెబుతూ ఉంటారు. గతం గతః, ప్రయాణం పూర్తి చేసి వచ్చేసిన దూరాన్ని కొలుచుకుంటూ కూచోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? గతంలో చేసిన తప్పులను, జరిగిన పొరపాట్లను చింతిస్తూ కూచోకండి. వర్తమానంలో మీకున్న సామర్థ్యంతో ఆనందంగా భవిష్యత్తు వైపుకు అడుగు వేయండి అని బాబా సలహా. కాబట్టి 1947లో ఆకాశవాణి కేంద్రం నుండి నాకు ఉద్వాసన పలకడానికి పన్నిన పన్నాగాలు, నడవనని మొండిపట్టుపట్టే నా మోరిస్ 8 కారు, ఈ రెండూ నాకందించిన చేదు అనుభవాలను మనసులోంచి తొలగించుకోకపోతే అవి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వవు. నేను ప్రొడ్యూసర్గా పనిచేసిన 15 నెలల్లోనూ 2 సార్లు దీర్ఘకాలిక సెలవు తీసుకోవలసి వచ్చింది. బాబాతో ఢిల్లీ, ఋషికేశ్, బృందావన్, కాశ్మీరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఒకసారి చాలా కాలం సెలవు పెట్టాను. బాబా ఎంతో అనుగ్రహంతో తమ యాత్రా బృందంలో నన్ను కూడా చేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా బాబా ఉత్తరదేశ యాత్రకు వెళ్తున్నప్పుడు నేను కూడా పక్కన ఉండే అవకాశం కోసం ప్రార్థిస్తూ ఉండటం వల్ల స్వామి జీవిత చరిత్ర రాయాలి అనే ఉత్సాహం నాలో గమనించటం వల్ల కాబోలు బహుశా స్వామి నన్ను కూడా తమతో తీసుకుని వెళ్లారు. ఋషికేశ్ దివ్యజీవన సంఘానికి చెందిన ఉద్దండులైన స్వామి సచ్చిదానంద, స్వామి సదానంద అనబడే సన్యాసులు బాబాను ఆహ్వానించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారి గురువుగారు స్వామి శివానందకు బాబా తమ దివ్య మహిమాన్విత శక్తితో స్వస్థత కలిగించి ఆరోగ్యం చేకూరుస్తారని వారి నమ్మకం. అఖిల భారత దివ్యజీవన సంఘం సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు ఈ ఇద్దరు స్వాములు బాబాను వెంకటగిరిలో కలుసుకోవడం జరిగింది. అక్కడి స్థానిక శాఖవారు వెంకటగిరి రాజావారు ఆహ్వానించడం వల్ల బాబా ఏదో సమావేశాలకు అధ్యక్షత వహించారు అంతే అని వారి అభిప్రాయం. వెంకటగిరి రాజావారిని సంతోషపెట్టడం కోసం శ్రీ సత్యసాయిబాబాను మన్నించారేమో కాని ఆచార్య పీఠాన్ని అధిష్ఠించి సభకు అధ్యక్షత వహించటానికి కావలసిన అర్హతలు బాబాకు ఏవీ లేవని వారి అభిప్రాయం. కాని బాబా తమ ఉపన్యాసంలో, సంభాషణలో కనబరిచిన అసమాన ప్రజ్ఞ, సందేహాలను తొలగించటంలో స్వామి ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ వారిని ముగ్ధుల్ని గావించాయి. బాబాను ఎదిరించి ధిక్కరించాలని వచ్చిన మేమే ఆయన చేత ధిక్కరింపబడినామని ఒప్పుకునేలా చేశాయి. ప్రతి వ్యక్తి భగవంతుని ప్రతిరూపమేనని, ప్రతి వ్యక్తి దివ్య జీవనాన్ని గడపడానికి కృషి చెయ్యవలసిందేనని బాబా ఉపదేశించారు. సమావేశాలు ముగిశాక బాబా స్వామి సచ్చిదానందను ఆంతరంగిక సమావేశానికి పిలిచారు. నిండు పున్నమి వెన్నెలకాంతిలో చల్లగా, ప్రశాంతంగా కనిపించే నీలి వెన్నెల్లో ప్రకాశించే సముద్ర దృశ్యాన్ని ఆ సచ్చిదానంద స్వామి తరచుగా పొందటాన్ని స్వామి అతనికి గుర్తు చేశారు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ అతను పొందే బ్రహ్మానందాన్ని కూడా బాబా అతనికి వివరించి చెప్పారు. గమ్యం ఎంతో దగ్గరగా ఉండగా సాధన విడిచి తప్పుత్రోవలో పడుతున్నందుకు బాబా అతన్ని మందలించారు. తాను ఎల్లవేళలా వెంట నుండి ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. తన అనుగ్రహ సూచకంగా ఏదైనా బహుమానాన్ని అతనికి ఇవ్వదలిచి హస్తచాలనం చేస్తూ ఉంటే బాబా చెయ్యి పట్టుకుని వారిస్తూ, "వద్దు స్వామి, వద్దు. నాకు చిటికెడు విభూది పొట్లము, చిత్రపటము, చిన్న ఎత్తు బంగారమో వెండో అక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. నీవు సృష్టించే ఇతర వస్తువులన్నిటికన్నా అత్యంత విలువైన వస్తువు నీవే. నీ దివ్యత్వాన్ని మాకు తెలియజేయి స్వామి" అని ప్రార్థించాడు. పుట్టపర్తి నుండి మద్రాస్ వరకు వెళ్లటానికే కార్లన్నీ పెట్రోలుతో నింపబడుతూ ఉండగా ఈశ్వరమ్మగారు ఒక అభ్యర్థనతో వచ్చారు. ఆవిడను చూస్తూ ఉంటే నాకు భాగవతంలో యశోద గుర్తుకు వచ్చింది. పసిబాలుడుగా ఉన్నప్పుడే కృష్ణుడు ఎన్నో లీలలు ప్రదర్శించటాన్ని కళ్లారా చూసినా, వేలాది జనం కృష్ణుణ్ణి భగవంతునిగా తెలుసుకుని పూజించుతారని తెలిసినా తాను మాత్రం కృష్ణుడు
ఆకలి దప్పులతో బాధపడే ముద్దుల పసివాడేనని తాను అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావించేది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 21వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: శ్రోతలందరికీ సాయనా. మనం ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. అనుకోకుండా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. అలాంటి సమయాల్లో మనకి తరచుగా ఎదురుపడే ఈ సమస్య అసహనం. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, మనకది అనుకూలంగా లేని పరిస్థితిలో మనం దానికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఎదుటివారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ పరిస్థితులు ఎంతో విరివిగా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ అసహనం గురించి, దాన్ని ఏ విధంగా మనం ఆ చెడు లక్షణం మనలో ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ అసహనం మన నిత్య జీవితంలో ఎలా ఎదురవుతుంది? మరి ఇప్పుడు మీకు అందించబోయే ఒక రెండు చిరు నాటికల ద్వారా మనం తెలుసుకుందాం. చూద్దాం అసలు ఈ నాటికలో ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది. ఆ తరువాత స్వామి మనకి దీన్ని అధిగమించడానికి ఏ విధంగా తమ ప్రబోధల నుంచి మనకి ఆ వివరాలు అందిస్తున్నారో ముందు చూద్దాం. మరి ముందు నాటిక విందామా?
1: హలో హలో, నేనే. అమ్మకి ఎలా ఉంది? ఆహా, డాక్టర్ ఏమన్నాడు? అలాగా, సరే. ఈరోజు నువ్వే పాపని స్కూల్కి తీసుకెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసుకోవాలి. కుదరదు, ఇప్పటికే సెలవులన్నీ వాడేశాను. నిన్న మొన్న అతి కష్టం మీద పెర్మిషన్ తీసుకుని వచ్చాను. మళ్లీ పెర్మిషన్ అంటే ఇవ్వరు. పైగా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి ఇవాళ సాయంకాలంలోగా పంపాలి. చాలా వరకు పూర్తయింది, కదలకుండా ఓ 2 గంటలు కూర్చుంటే మాట దక్కుతుంది. అప్పుడు పెర్మిషన్ అడిగినా కాదనరు. కాస్త మేనేజ్ చెయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి. ఉంటాను.
2: సార్ సార్, మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
1: ఈ ఫైల్ గురించి అయి ఉంటుంది. అలాగే, నేను వెళతాలే. మే ఐ కమిన్ సార్?
3: మే ఐ కమిన్ అంటూ అక్కడే నిల్చున్నావేంటి? నేను రమ్మన్నానని ఫోన్ చెప్పాడు కదా, మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా?
1: అది కాదు సార్.
3: ఆపోయ్యా, ముందు హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావో చెప్పు.
1: అయిపోవచ్చింది సార్.
3: ఏమిటి అయిపోవచ్చిందా? నిన్నంతా ఏం చేశావు? నిన్న ఆఫీసుకు రాగానే ఆ పని అప్పగించాను. ఏం చేస్తున్నావయ్యా ఆఫీస్ లో? గోళ్లు గిల్లుకుంటున్నావా?
1: లేదు సార్, నిన్నే పని మొదలు పెట్టాను.
3: కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు? కావలసిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగేయాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని. ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు.
1: లేదు సార్, చాలా వరకు చేసేసాను.
3: చాలా వరకు పూర్తవడం ఏమిటయ్యా? అన్నట్టు నిన్న మధ్యాహ్నం పెర్మిషన్ పెట్టిపోయావట. ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు?
1: మా అమ్మ గురించి అర్జెంటుగా.
3: మొదలు పెట్టావా సోది? అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడే మీకేదో అర్జెంట్ పని వస్తుంది అంటుందా?
1: సార్, నిజంగానే మా అమ్మకి.
3: స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఐ వాంట్ వర్క్ డన్. అర్థమైందా? పని కావాలి పని, అది కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. అంతేగాని చేస్తున్నాను సార్, అయిపోవచ్చింది సార్ అంటూ నీళ్లు నమిలితే నాకు నచ్చదు. అండర్స్టాండ్?
1: అలాగే సార్.
3: అలాగే సార్ అంటూ తలాడించడం కాదు, పని చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు. గో గో అండ్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ.

0: గణేష్, నానా గణేష్.
1: వస్తున్నా నాన్నా.
0: ఏం చేస్తున్నావురా?
1: సాక్స్ షూ రెడీ చేసుకుంటున్నా.
0: ఇప్పుడేం మ్యాచ్ రా?
1: అబ్బా ఇప్పుడు కాదులే నాన్నా, రేపు.
0: అయితే ఆ పనేదో రేపు చేసుకోవచ్చు కదా.
1: టైం ఉండదు ఏమిటి, పొద్దున్నే ప్రైవేట్ కి వెళ్ళాలి, తర్వాత స్కూల్. ఇంకెప్పుడు చేసుకోను?
0: అది సరే, హోంవర్క్ పూర్తయిందా?
1: చేస్తాలే.
0: ఇప్పటి వరకు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు. టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా.
1: ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నాన్న.
0: చేస్తావు సరే, రాత్రంతా మేలుకుంటే పొద్దునే లేవలేవు.
1: లేస్తాలే నాన్న.
0: రోజు అలాగే అంటున్నావు కానీ లేట్ గా లేచి స్కూల్ కు టైం అయిపోతుందని సరిగా తిండి కూడా తినకుండా పరిగెడుతున్నావు.
1: క్యారియర్ పట్టుకెళ్తున్నాను కదా నాన్న, స్కూల్లో తింటాలే.
0: చూడు గణేష్, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. వేళకు సరిగా తినకపోయినా వేళకు నిద్రపోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది.
1: తెలుసులే నాన్న.
0: తెలుసునంటూ అదే తప్పు చేస్తున్నావు కాబట్టే చెప్తున్నాను.
1: మ్యాచ్ ఉంది కాబట్టి లేట్ అయింది, రోజు చేస్తున్నానా?
0: నిజమే, మ్యాచ్ రోజు ఉండదు కానీ టీవీ రోజు చూస్తున్నావు. టీవీ చూడొద్దని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీ కోసం నిద్ర ఆపుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలాగైతే నీకు చదువులో వంట పడుతుంది.
1: నేను బాగానే చదువుతున్నానా, కాసేపు టీవీ చూస్తే ఏమైతుంది?
0: ఆ సంగతి నీ మార్కులే చెప్తాయి. క్వార్టర్లీలో నీకు 70% మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 65% పడిపోయాయి.
1: నువ్వు మరీ చెప్తావు నాన్న, ఆ మాత్రానికి ఏమైంది? ఫైనల్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలను.
0: మంచిదే, పిల్లలకు చదువుతో పాటు వినోదం కూడా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు ఆటలు ఆడుకున్నా టీవీ చూసినా నేను పట్టించుకోలేదు. నీ బాధ్యత నీకు తెలుసుననే నమ్మకంతో ఎప్పుడూ ఇలా అడగలేదు.
1: ఇప్పుడేం చేశానని? పరీక్షలున్నప్పుడు కష్టపడి చదువుకోవడం లేదా? మీరు ఇలా క్లాస్ తీసుకోనక్కర్లేదు.
0: నిజమే, కానీ తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కూడా మార్కుల గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి బెంగతో అడుగుతున్నాను.
1: ఎప్పుడూ ఇలాగే అంటావు నాన్న, నీదంతా చాలా, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
0: తన గురించి బెంగ వెనుక తండ్రి ప్రేమ ఆ కుర్రవాడికి అర్థం కాదు, ఓపిక లేదు. అతనికి ఎలా చెప్పాలో తండ్రికి తెలియదు. ఇది పరిస్థితి.
2: ఈ అసహనాన్ని ఎదుర్కోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్షమని పెంపొందించుకోవటం. క్షమని ఏ విధంగా పెంపొందించుకోవాలో, అది ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో స్వామి దివ్యోపన్యాసం ద్వారా విందాం.
3: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు, సమీపంలో ఉండినంత వరకు, ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు మేము ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ కొంత దూరం పోయిన తక్షణమే మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది, ప్రేమ తరిగిపోతుంది. దీనికి కారణమేమిటి అని తమలో తాము యోచిస్తుంటారు. ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి. కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు. క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు, ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి. కారణమేమిటి? తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది. ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి. ఇది బలపడుతున్నదా లేదా? ఈ క్షమనే నా యొక్క జీవితము, అది ఏ చెప్పాము. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభం, క్షమ సంతోషము, క్షమ నిధి, అది ఏ మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి. క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు. ఒకరినొకరు దూషించుకోవటమే, ఒకరినొకరు విమర్శించుకోవటమే, ఒకరినొకరు అనేక విధమైన కష్టములకు గురి కావటమే, ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే. ఇవన్నీ క్షమను మీరు పెంచుకోండి. క్షమలేకనే జగత్తంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి. ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది. మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు. పరిగెత్తుంది గడ్డిపోచ, అలాంటి గడ్డిపోచంత ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది. కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఐకమత్యం చేతనే క్షమా అనేటువంటిది కూడా బలపడుతుంది. దేని ఎందు ఐకమత్యము? మంచియందు ఐకమత్యము, దైవమునందు ఐకమత్యము. దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
4: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి, కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? ఇవ్వటం లేదు. కారణమేమిటి? నాలుక నాదే, పండు నావి. అందువల్ల అదే విధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటుంది. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. చాలా తప్పు. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
2: మరి స్వామి ఏం చెప్పారో విన్నాం కదా, క్షమని ఎలా పెంపొందించుకోవాలి? మన నిత్య జీవితంలో ఇది అలవర్చుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు వెంటనే నిర్ధారణ చేసుకోకుండా, అంటే కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మన ఆలోచనని కార్యరూపం దాల్చే ముందు బాగా డిస్క్రిమినేట్ చేయాలి, అంటే విచక్షణను ఉపయోగిస్తూ ఇది సరైంది కాదా లేదా అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అప్పుడు దానికి పర్యవసానంగా ఏం జరుగుతుందో మనం మన జీవితంలో ఆచరిస్తే అది మనకు మనకే తెలుస్తుంది. స్వామి ఎప్పుడూ తరచుగా చెప్పే క్షమకి ఒక అద్భుతమైన ఉదాహరణ ద్రౌపది. ఉప పాండవులని ఎంతో దారుణంగా అశ్వత్థాముడు నిద్రలో ఉన్నప్పుడు చంపేస్తాడు. అర్జునుడు ఆ ఘోరమైన పనికి తట్టుకోలేక ఎంతో ఉక్రోషంతో ఎంతో ఆగ్రహంతో అశ్వత్థాముణ్ణి హతమార్చాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అశ్వత్థాముణ్ణి పట్టుకుంటాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి చంపాలి అన్న ఆలోచన అర్జునుడికొచ్చింది, అది రియాక్షన్. ఉదాహరణకు చూడండి, మన చేతి మీద ఒక వేడి అగరబత్తు ఒక భస్మం పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పురువ్వ తాకగానే చెయ్యి వెనక్కెళ్తుంది. అది ఇంపల్స్. మన మైండ్కి తోచేది చెయ్యి దాని నుంచి వెనక్కి రావాలి అని. ఏదైనా పులి మన ఎదురుగుండా కనిపిస్తే మనం చేసేదేమిటి? అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు, వెంటనే పరిగెడతాం. అది రియాక్షన్. మరి ఇలాంటి సమయంలో రెస్పాన్స్ ఏమవుతుందంటే మన హృదయం పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఆలోచించడం మొదలు పెడుతోందో, మన మనసుకి కొంచెం వేగం తగ్గి ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అన్న ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల విపరీతమైన అనర్థాలకు గురికాకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. మరి మన అశ్వత్థాముడు అర్జునుడి విషయంలో ద్రౌపది ఏం చేసింది అది స్వామి చెప్తారు. అంత క్రూరమైన పనిచేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించగలిగింది. ఎందుకంటే ద్రౌపది ఏం ఆలోచించింది? ఒకవేళ అశ్వత్థాముడు చంపినట్టు మనం అశ్వత్థాముని చంపితే వాళ్ల తల్లి ఎంత బాధపడుతుంది? నేను ఒక తల్లిగా బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే ఏ తల్లి కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోకూడదు, ఈ బాధ ఏ తల్లికి కలగకూడదు అన్న ఆలోచనతో అశ్వత్థాముణ్ణి క్షమించి వదిలేయమని చెప్తుంది అర్జునుడికి. ఇది క్షమ యొక్క అత్యుత్తమమైన లక్షణం.
5: చాలా బాగా చెప్పారు గణేష్. మీరు చెప్పిన దానిలో నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. మనం రియాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే, వెన్ మనకి ఏదైనా డేంజర్ ఉంది, మనకి అపాయం ఉంది అని తెలుసు అని అనిపించినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే, అంటే జనరల్ గా మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇంకొకరితో సంభాషించేటప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళ వల్ల మనకి అపాయం ఉండే పరిస్థితులు అంటూ మనకి డే టు డే లైఫ్ లో ఏమి మనం ఎదుర్కోం, అలాంటివి ఫేస్ అవ్వం. సో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్పాండ్ అయితే చాలు అని చక్కగా చెప్పారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఎవరైనా ఏదైనా మనతో చెప్పాలనుకున్నప్పుడు జనరలీ మనం వాళ్ళని కంప్లీట్ చేయనీయం వాళ్ళు చెప్పదలుచుకున్నది. మనకు అర్థమైపోయింది అని ఓ నమ్మకం అనమాట, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది అని ఆ అసహనంతో ఏం చేస్తామంటే వాళ్ళని కట్ షార్ట్ చేస్తాం, వాళ్ళ మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. అది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడానికి వింటున్నాం గాని వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడం లేదు. వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వెంటనే ఏం చెప్పాలి వాళ్ళకి అనేది ప్రాసెసింగ్ మనకి స్టార్ట్
2: అయిపోతుంది.
5: అంతేకాని ప్రశాంతంగా కూర్చుని ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విందాము అనే ఆలోచన మనకు ఉండదు. ఆ విషయం గనక మనం కొద్దిగా గుర్తు పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాం కనీసం. అలా వినడం అంటూ జరిగినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము, ఎదుటి మనుషుల్ని కొద్దిగా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వీళ్ళందరూ అది ఒక ఇట్స్ అ మ్యాండేటరీ ట్రైనింగ్ అనమాట అన్ని ఆఫీసెస్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది లిసనింగ్ స్కిల్స్ అంటారు. అంటే వినడం కూడా పెద్ద స్కిల్ అనుకుంటాం, యాక్చువల్లీ నిజంగా
2: కష్టం,
5: చాలా కష్టం. మనం ఎప్పుడు చెప్పే తొందరలోనే ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిందే రిపీట్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను ఆఫ్కోర్స్. కానీ ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకేమిటి లాభం అంటే పెద్దగా ఏం లేదు. అదే నేను మీరు చెప్పేది వింటే నాకు తెలియంది కూడా నేర్చుకుంటాను. సో దానివల్ల అంత వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఆ వినడానికోసం పేషెన్స్ కావాలి. మీరు చెప్పే కారణాలు నేను వింటే మేబీ మిమ్మల్ని ఐ కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు దాని వెనకాల ఉన్న కారణం గనక మనం తెలుసుకోగలిగితే క్షమించే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు స్వామిని చూద్దాం మనం. స్వామీజీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎక్కడా దొరకరు. ఎంత ఓర్పుగా వింటారో స్వామి, ఎవరు ఏది చెప్పినా. ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మన ఆయనకు తెలియంది, మనం ఆయనకు చెప్పేది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
2: అయినా సరే,
5: అయినా కూడా అన్ని తెలిసినా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఓర్పుతో వింటారు ఏది చెప్పినా కూడా. అది స్వామితో స్వయంగా మాట్లాడే వాళ్ళకే కాదు, నార్మల్ గా అందరికీ, మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. మన పూజ రూమ్ లో కూర్చొని మనం స్వామితో మాట్లాడుతున్నా కూడా వి నో దట్ హీఈస్ లిస్నింగ్ టు అస్. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన ఆయనే వింటూ ఉంటే ఏమీ తెలియని మనం వినడంలో తప్పు ఏమీ లేదు కదా. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది.
2: మూడవ అంశం దీంట్లోని ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదో స్వామి చెప్తూనే ఉన్నారు. చతుష్పాద మహాసభ అని స్వామి ఒక చక్కని చిన్న కథను చెప్తూ దాంట్లో జంతువులన్నీ సంభాషణ జరుపుతాయంట. అరే మేము మానవుడి కన్నా ఏం తీసుకుపోతాము, అన్ని గుణాలు మానవుడు తింటున్నాడు మేము తింటున్నాం, మానవుడు తిరుగుతున్నాడు మేము తిరుగుతున్నాం అని చెప్తాయట. దానికి జడ్జిగా ఒక ఋషిని పెడతారంట. ఆ ఋషి వచ్చి, సరే మీకు చెప్తాను, అన్ని గుణాలు కామనే, కానీ ఒకే ఒక్క లక్షణం ఏదైతే మానవుల్లో ఉందో మీకు లేదో అది నేను చెప్తాను, మీరు ఒప్పుకోక తప్పదంటారు. ఆ ఋషి ఏం చెప్తాడు, మీకు మానవుడికి తేడా ఏంటంటే మానవుడికి బుద్ధి ప్రసాదించాడు భగవంతుడు. మీకు ఉంది బుద్ధి, కానీ మీరు ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్తారు. కానీ మనిషికి తను చేసేది సరైనది అవునా కాదా అన్న ఆలోచన శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు అని చెప్తాడట. సో ఇది రిజల్ట్ ఆఫ్ ది చతుష్పాద మహాసభ. మరి దీన్ని బట్టి మనం చూస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఇది మంచిదా కాదా, ఇది మనకి సరైన దారిలో మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇతరులకి అది హాని కలిగించకుండా ఉందా లేదా, అది ముఖ్యమైనది. మనం రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటాం, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది. వాళ్లలో ఎందుకు ఆలోచన రాదు, వాళ్లకన్నా ముందు డేంజర్ అవతల వాళ్ళకి. సో అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ చక్కగా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి.
5: నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్లిపోతారు. కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన చాలా మందికి ఉండదు.
2: ఈ విచక్షణ ఎప్పుడు మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనం మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా డెవలప్ చేసుకుంటామంటే, మనం అవతల వాళ్ల ప్రాబ్లం అర్థం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ సమయంలోనే మనకు ఆ విచక్షణ పనిచేస్తుంది. ఇది నా కోసమే, సెల్ఫిష్ రీజన్స్ ఎప్పుడైతే మన మనసులో చేరిపోయాయో అవతల వాడు చెప్పేది వినడం మానేస్తాం, అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్ లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్వామి తప్ప మనకి ఒక ఐడియల్ సెట్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఈ పరిస్థితుల్లో స్వామి ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది కరెక్ట్ గా. అది మొట్టమొదటి రోజు 2005 కొడైకెనాల్, విపరీతమైన చలి, జర్నీ చేసి పిల్లలందరూ సాయి శృతికి చేరుకున్నారు. స్వామి ద్వారబంధం దగ్గర నుంచి చక్కగా పిల్లలందరినీ ఆహ్వానించి, మీరందరూ అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీకు బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టాము, చక్కగా పడుకొని పొద్దున్న లేగండి అన్నారు. సరే, స్వామి రిటైర్ అయిపోయారు. అక్కడ ఉన్న టీచర్ ఇన్ఛార్జ్ మాకందరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సాయి శృతిలో ఉండటానికి. పిల్లలు ఎవరైతే గురుకు పెడతారో వాళ్ళు స్వామి రూమ్ పక్కన పడుకోకూడదు. సో నేను చేతులెత్తి, సార్ నేను గురుకు పెడతాను, నేను కింద పడుకుంటా అని చెప్పి స్వామి రూమ్ పక్కన కాకుండా కింద ఇంకెక్కడో దూరంగా పడుకున్నా. పొద్దున్న స్వామి ఇలా తలుపు తీయంగానే పాపం చాలా డిస్టర్బ్డ్ ఫేస్ తో స్వామి కనిపించారనమాట. స్వామి అన్నారు, రాత్రంతా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది, చాలా అసలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్తూ ఎవరో బాగా విపరీతమైన గురుకు పెట్టారు, నన్ను ఫుల్ గా డిస్టర్బ్ చేశారని మాకే కష్టం అనిపించింది, అయ్యో స్వామి సరిగ్గా పడుకోలేదే అని. కానీ ఆ టైంలో స్వామి ఏం చేశారు చూడండి, అందరూ ఇటు అటు చూస్తున్నారు, సడన్ గా స్వామి నా వైపు చూసి, నువ్వేరా, నువ్వే గురుకు పెట్టావు, అందుకే నాకు నిద్ర పట్టలేదన్నారు. ఇంకా నాకు చాలా బాధ వేసింది, అరే నా వల్లే స్వామికి నిద్ర పట్టలేదన్న బాధ కలిగింది నాకు. వెంటనే స్వామి చేసిన పని ఏంటి, సరేలే జర్నీ అంతా చేసి వచ్చారు కదా, మీ బాడీ బాగా అలసిపోయి ఉంటుంది, అందుకే నువ్వు గురుకు పెట్టావని స్వామి చెప్పారు. చూడండి ఆ ప్రేమ చూడండి, మనం అలసిపోయాము అన్న సంగతి స్వామికి, స్వామి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ క్షణంలో ఆగారు. అది ఇంకొకడైతే వినుండేవారు కాదు.
5: అంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం కాదు, స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అందరూ ఎందులోనూ తప్పు పట్టడానికి ఏమీ ఉండదేమో.
2: మరి మనం ఈ క్షమను పెంపొందించుకోవడానికి ఇప్పటిదాకా థియరీ విన్నాం, ఓకే, రెండు మూడు స్వామి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టే ముందు రెండు చిరు నాటికలు విన్నాం కదా, అవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఈ క్షమను పెంపొందించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద ఈవెంట్,
5: ఓకే,
2: మొదటి దాంట్లో ఆ అసహనం తొందరపాటు మన అసిస్టెంట్ కి మేనేజర్ కి జరిగిన సంభాషణ. అసిస్టెంట్ చెప్తున్నాడు, లేదు సార్ నిన్ననే పని మొదలుపెట్టాను అనగానే ఏం ఆలోచించకుండా మేనేజర్ చెప్పాడు, కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు, కావలసిన ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని, ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు అని గట్టిగా గసురుతున్నాడు. అలా కాకుండా, సరే నీ ఫైల్స్ అన్నీ ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఎందుకు పూర్తవలేదు, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంగానే అవతల వాడు చెప్పే పరిస్థితి, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు మేనేజర్ తాలూకా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇది ఒకటి, ఇది మేనేజర్ తాలూకా రియాక్షన్. లాస్ట్ లో మేనేజర్ అలాగే సార్ అంటూ తలాడించుకో, పని చేయాలి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు, గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఇలా కాకుండా, సరే నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, ఇప్పటికే పని చేయడం చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా పని తొందరగా ముగించుకుంటే మన కంపెనీకి మంచిది, నువ్వు వెళ్ళి పనిచేసేసి తొందరగా అంటే, అప్పుడు అసిస్టెంట్ కూడా
5: అలాగే
2: పని చెయ్యాలి అన్న ఒక మంచి ఉద్దేశం తనలో కలుగుతుంది. అరే నా బాస్ నా మాట విన్నాడే, నేను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు,
5: ఆయనకి మాట రాకుండా నేను పని ఫినిష్
2: చేయాలి, ఐ హావ్ టు కీప్ అప్ హీ రెస్పెక్ట్ అని ఒక ఆలోచన, మంచి భావం ఒకటి తలెత్తుతుంది అన్నమాట అతని మనసులో. సో శ్రోతలందరికీ ఈ మొదటి నాటికలో ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకున్నాం. మరి రెండో చూద్దాం.
5: పిల్లలు ఒక తండ్రి కొడుకుల, సో
2: కొడుకు పాపం తండ్రి చెప్తున్నాడు, ఇప్పటి వరకు టీవీ చూస్తూనే కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు, టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా అని పాపం తండ్రి అడుగుతున్నాడు. కొడుకు విసుగ్గా ఏమంటున్నాడు చెప్పండి.
5: కొడుకు విసుగ్గా, ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని విసుక్కుంటున్నాడు తండ్రిని. తండ్రి ఉద్దేశం ఏమిటి, ముందర పని చేసుకుని ఆ తర్వాత టీవీ చూడొచ్చు కదా. ఆయన టీవీ చూడొద్దని అన్నాడా అనలేదు, ముందు పని చేసుకో బాబు తర్వాత కూర్చుని నువ్వు రిలాక్స్ అవుదు గాని. కానీ ఇక్కడ కొడుకు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చేస్తానంటున్నా కదా అని విసుక్కుంటే పాపం ఆ తండ్రికి మనసు కష్టంగా ఉంటుంది కదా. దాని బదులు సరే నాన్నగారు, ఇవాళ ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ముందర నా హోంవర్క్ చేసుకునే టీవీ చూస్తాను అంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది అది. అలాగే ఇంకొక చోటు కూడా గణేష్ చూడండి.
2: కొడుకు అంటాడు రోషంగాని, నేను బాగానే చదువుతున్నాను, కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది అని అన్నాడు.
5: అది తండ్రి టీవీ చూస్తున్నావు, టైం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవటం లేదు అన్నందుకు. అక్కడ కూడా ఆయన చెప్పింది కరెక్టే, చదువుకోవాల్సిన ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యి అని చెప్తున్నాడు. చదువు మానేసి టీవీ చూడకు బాబు, ముందర చదువుకో ఆ తర్వాత చూడు అని. అక్కడ కూడా ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు, చూడండి నేను బానే చదువుతున్నా, కాసేపు టీవీ చూస్తే ఏమైంది అని అంటున్నాడు. గాని అలా కాకుండా నేను టీవీ చూసినా కూడా నేను చదువుకోవడం చదువుకుంటున్నాను నాన్నగారు, నాకు రావాల్సిన మార్కులు నేను తెచ్చుకుంటాను, దాని గురించి మీరు కంగారు పడకండి, నా ఆరోగ్యం చూసుకుంటాను, మార్కులు తెచ్చుకుంటాను, కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే బాగుంటుంది. గాని నేను టీవీ చూస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా, తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి కాదు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పద్ధతి కూడా కాదు. ఇక్కడ పిల్లవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో, తన బాధ్యత తను గుర్తించట్లేదు. తండ్రి తాపత్రయం అంతా నీ బాధ్యతను నువ్వు గుర్తించు అని అంతే. తాపత్రయాన్ని గుర్తించట్లా, తన బాధ్యతని గుర్తించట్లా.
2: ఆఖరిది ఎప్పుడు అలాగే అంటావు నాన్న, నీదంతా చాదిస్తాం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
5: ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా కామన్ గా చెప్పే మాట అన్నమాట. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని. ఏ తల్లి తండ్రి అలా ఉండాలనుకోరు, ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటారు. గాని మన చిన్నప్పుడు మనకి ఇన్ని ఛానల్స్, ఇన్ని మొబైల్స్, కంప్యూటర్స్ లేవు, అలాగని తల్లిదండ్రులు అవి ఇవ్వడం మానేస్తున్నారా? నా చిన్నప్పుడు లేవు, నీకు ఇప్పుడు ఇవ్వనని ఏ తల్లిదండ్రి అన్నారు? ఉన్న కావలసినవన్నీ సౌకర్యాలు సమకూర్చి పెడదామనే చూస్తారు, కానీ నీ బాధ్యతని గుర్తించి ప్రవర్తించు అని అడుగుతారు అంతే. అంతేకాని నాలాగానే ఉండని ఎవరు అనరు. సో ఆ విషయం పిల్లలు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఒక ఆశ. నేను కూడా ఒక తల్లిని, అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. పిల్లలు కొద్దిగా ఎంపథెటిక్ గా, అంటే ఎందుకు చెప్తున్నారు నాన్నగారు, అమ్మ ఎందుకు ఇలా చెప్తోంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వని ఏమీ లేదు అక్కడ, కాకపోతే మీరు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు.
2: సో శ్రోతలందరూ, ఈనాటి మొదటి ప్రాబ్లం మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ఒకటైన ఈ ఇంపేషెన్స్, ఇంటాలరెన్స్ అనగా అసహనం, దాని గురించి కొంచెం తెలుసుకుని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని స్వామి మనకి ఈరోజు ఇచ్చారు. ఈ దసరా మహోత్సవ సందర్భంగా మొట్టమొదటి రోజు మనం ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాము. స్వామికి, సాయిమాతకు మన మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా తమ ఆశీర్వాదాలు మనందరి మీద ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. ఈనాడు చిరునాటికల్లో నటించిన పాత్రలు పాత్రధారులు అసిస్టెంట్ శ్రీ టి నిరంజన్, ప్యూన్ శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, మేనేజర్ శ్రీ బి సురేష్ కుమార్. రెండవ నాటకంలో పాత్రలు పాత్రధారులు తండ్రిగా శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, కొడుకుగా మాస్టర్ ఎస్ శౌర్య. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా?
6: ప్రపంచవ్యాప్తంగా శ్రోతృ రూపంలో ఉన్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రములు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వింటున్న వారందరికీ కూడా శుభం కలగాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. వర్షకాలం ముగిసి శరత్కాలం వచ్చే ప్రారంభంలోనే యావత్ భారత జాతి మొత్తానికి మహత్తరమైనటువంటి పండుగ శరన్నవరాత్రములు. శరదృతువులో వచ్చే ప్రథమమైనటువంటి పండుగ గనుక దీనికి శరన్నవరాత్రములు అని. అమ్మవారిని గురించి చేసేటువంటివి కనుక శారద నవరాత్రములు అని కూడా దీన్ని అంటూ ఉంటాం. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున అనేకమైనటువంటి అవతారములలో ప్రధానమైనటువంటి వాటిల్ని రోజుకొక్క అవతారం చొప్పున ధరింపజేస్తూ ఉంటారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం గౌరీతి అష్టమం చ అర్ధద, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. 2 శ్లోకాలలో ఆ అమ్మవారి యొక్క అవతారాలను గురించి చెప్పారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి. మొదటి రోజున శైలపుత్రి పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి అని, ఈమెనే బాలాత్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా ఈ 9 అవతారాలు మానవ జీవితంలో వచ్చేటువంటి మార్పులు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తిరోధానము, అవస్థి, శ్రేయసి, కల్పన, మరణము. ఈ 9 మానవ జీవితంలో అవస్థలు. అయితే చిట్ట చివరి అవతారం కూడా అమ్మవారికి ఉంటుందా? మరణము అనేది కదా అవస్థ. అంటే మనం కూడా మరణాన్ని పొందటము అంటే అర్థం ఈ ధరించినటువంటి శరీరాన్ని వదిలిపెడుతున్నాం తప్ప ఏ జీవుడికి కూడా మరణం అనేది లేదు. అందుకనే మనల్నందరినీ మానవులు అని పిలుస్తున్నాం. మానవులు అంటే అర్థం మా నవాలి. మా అంటే కాదు అని అర్థం. ఏది కాదు? నవా, క్రొత్తది కాదు. ఈ జీవుడనేటువంటి వాడు కొత్తవాడు కాదు. ఇత పూర్వం అనేక జన్మలు ధరించాడు, అనేక రకాలుగా పుట్టాడు. మనిషిగానే పుట్టాడో ఇంకా ఏ ఏ రకాలుగా పుట్టాడో మనకైతే గుర్తుండదు కదా, మనం ఎట్లా పుట్టామనేది. తరువాత కూడా మళ్లీ పుట్టనున్నాం మనం. ఎందుకు పుట్టనున్నాము అనేటువంటిది మళ్లీ ప్రశ్న. ఎందుకు పుట్టనున్నాము అంటే ఈ జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం. ఏ జీవి యొక్క జన్మైనా అనుభవం కోసం వచ్చిందే తప్ప ప్రత్యేకించి వచ్చిన జీవి లోకంలో ఏది ఉండదు అని వేద విహితమైనటువంటి ధర్మం. అయితే ఈ అమ్మవారు ఈ 9 అవతారాలను ఎందుకు ఇట్లా చూపించారు పెద్దలు? ఆ అమ్మవారిని ఎట్లా చూపించారు, ఎందుకు చూపించారు అంటే లోకంలో అమ్మ కన్నా మించినటువంటి వస్తువు ఏదీ లేదు. ముందుగా మనం చెప్పుకోవలసింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉన్నారు. ఇందులో విష్ణువే అనేక రకాలుగా అవతారాలు పొందాడని, శైవులు శివుడు అనేక రకాల అవతారాలు పొందారని, బ్రహ్మగారికి అసలు ఏ ఇతరమైన కర్మ లేదు అవతారాలు లేవు అని ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి వైదిక ధర్మాన్ని అనుసరిస్తే కేవలం ఏం చెప్పబడింది,

సృష్టి స్థితి లయానుగం ప్రచరంతి. లోకంలో ప్రధానమైనటువంటి వృత్తులు మూడున్నాయి. వృత్తి అంటే పని అని మనకందరికీ తెలుసు. ఏమిటా ప్రధానమైనటువంటి వృత్తులు అంటే, ఒకటి సృష్టి చేయుట, రెండు చేయబడినటువంటి సృష్టికి పెంచి పెద్ద చేయుట, మూడు ఆ సృష్టి యొక్క పని అయిపోయిన వెంటనే దానిని తిరిగి తీసుకువెళ్ళిపోవుట. ఏ కర్మ కోసమైనా ఒక వస్తువుని మనం తయారు చేసుకుంటాము, ఆ వస్తువుతో ఆ పని చేస్తాం. తయారు చేసుకోవటం సృష్టి, ఆ వస్తువుతో పని చేసుకోవటం స్థితి, పని అయిపోయిన వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టడం అనేటువంటిది లయ. ఇది కేవలం వస్తువుకే కాక లోకంలో ఉండే జీవులందరికీ సంబంధించినదే. ప్రకృతిలో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నటువంటిదే ఈ విషయం. కనుక సృష్టి స్థితి లయ ఈ మూడు కర్మలు ప్రధానమైనటువంటివి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ఈ మూడు కూడా వృత్తి అనుగంపాలయ అని చెప్పబడింది. ఆ వృత్తిని అనుసరించి వాళ్లకు ఆ పేర్లు పెట్టాం. ఆ సీట్లో కూర్చున్నటువంటిది వెంకటేశ్వరరావు గారైనా, సుబ్బారావు గారైనా, సత్యనారాయణరావు గారైనా, అది ప్రిన్సిపాల్ సీట్ కనుక వారిని ప్రిన్సిపాల్ గారు అని పిలుస్తాం మనం. వాళ్ల సహజమైనటువంటి నామంతో పనిలేదు. ఇప్పుడు ఆయన ప్రిన్సిపాల్ గా ఎట్లా పిలువబడుతున్నాడో ఎవరైనప్పటికీ, అదేవిధంగా వీళ్లు కూడా సృష్టి చేసేటువంటి ఆయన్ని బ్రహ్మ అని పిలుస్తున్నాం, స్థితి చేసేటువంటి వారిని విష్ణువు అని పిలుస్తున్నాం, లయం చేసుకునేటువంటి వారిని రుద్రుడు అని పిలుస్తున్నాం. కనుక ఈ మూడు కూడా ఆ వృత్తికి సంబంధించిన పేర్లే తప్ప వాళ్ల పేర్లు కావు అన్న విషయం మనకు వైదిక ధర్మాన్ని అనుసరించి తెలుసుకోగలిగాం. అయితే ఈ ముగ్గురిని కూడా నియమించినది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా ముగ్గురికి. ఆ ముగ్గురిని నియమించింది ఎవరయ్య అంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ మొత్తం అన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి తల్లి ఆవిడ. వాళ్లకు ఆ సృష్టి చేయటానికి కావలసిన శక్తిని, స్థితి చేయటానికి కావలసిన శక్తిని, లయం చేయటానికి కావలసిన శక్తిని, ఈ మూడింటిని ఇచ్చేది కూడా అమ్మవారే. ఆ శక్తే కనుక లేకపోతే వాళ్లే కాదు మనం కూడా ఏ పని చేయలేం. ఒక మనిషిని నువ్వు ఈ పని చేసి పెట్టవయ్యా అని మనం అడిగినప్పుడు ఒకవేళ చెయ్యలేని స్థితి ఉంటే ఆ మనిషి నాకు శక్తి లేదండి, చేసేటువంటి శక్తి లేదు అని అంటారే తప్ప నాకు విష్ణువు లేడు, నాకు రుద్రుడు లేడు, నాకు బ్రహ్మ లేడు అని ఎవ్వడు అనడు. శక్తి లేదు అని మాత్రమే అంటారు. ఆ శక్తి అనబడేటువంటిదే ఆ అమ్మవారి యొక్క స్వరూపం. కనుక మొత్తం బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేము. లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య రూపిణి అని ఒక శ్లోకం ఉన్నది. అనేక కోటి బ్రహ్మాండ జనని, ఒకటి రెండు కాదు, వంద రెండు వందలు కాదు, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవాటి రోజున అనేక రకాలైన ఉపగ్రహాలను పైకి పంపి ఆయా లోకాలలో ఏవేవి ఉన్నాయో, ఏ ఏ గ్రహాలు ఉన్నాయో, కొత్త కొత్త గ్రహాలు ఉన్నాయని కూడా మన వాళ్లు చూసి కనుక్కుని చెబుతున్నారు. ఉన్నవి 9 గ్రహాలే అని మనం అనుకుంటున్నాం. కేవలం ఈ గ్రహాలే కాదు, బ్రహ్మాండాలు కూడా అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ తల్లి ఎవరు? అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరయ్యా అంటే ఆ తల్లి. ఆయా బ్రహ్మాండాలలో జరిగేటువంటి సృష్టి గాని, స్థితి గాని, లయము గాని, వీటన్నిటినీ ఆ తల్లే చూస్తూ ఉంటుంది. కనుక అంతకన్నా మించినటువంటి పదార్థం ఇంకోటి లేదు, అమ్మవారు. ఆ అమ్మవారు అందున ఈ శరదృతువులో ప్రధానంగా వస్తున్నటువంటిది. అందువల్ల ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చెబుతూ
అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణజాపం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఆ అమ్మవారి రూపాన్ని చెప్పారు ముందుగా. మనం ప్రథమం శైలపుత్రి అని చెప్పుకున్నాం. ఆ శైలపుత్రి బాలాత్రిపుర సుందరి అని కూడా అంటాం. ఆవిడ యొక్క రూపం ఎట్లా ఉన్నది? అరుణాం కరుణాతరంగితాక్షీం, ఎర్రని కనులటండి. సహజంగా కళ్ళు ఎర్రబారటం ఎప్పుడు? దుఃఖం వచ్చినప్పుడన్నా ఎర్రబారాలి, లేదా కష్టం కలిగినప్పుడన్నా ఎర్రబారాలి. సర్వసాధారణంగా లోకంలో అందరికీ కళ్ళు ఎర్రబడేది ఈ రెండు సందర్భాలే. కానీ అమ్మవారికి ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయి ఆ కళ్ళు. అరుణాం కరుణాతరంగితాక్షిం, ఎర్రగా ఉండటమే కాకుండా ఆ లోపల నుండి దివ్యమైన సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది ఆ కళ్ళల్లో చూసేటువంటి వారికి. అయితే చూసేటువంటి వారి చూపులో కూడా సరైనటువంటి చూపు అయి ఉండాలి. అలా కనుక చూడగలిగినట్లయితే ఆవిడ నాకు జన్మనిచ్చిన తల్లి, నాకే కాదు లోకాలకు కూడా జన్మనిచ్చినటువంటి తల్లి అనే దృష్టితో కనుక చూచినట్లయితే అమ్మవారిని, ఆ లోపల ప్రవహించేటువంటి సముద్రం అంతా కూడా ఏ సముద్రము? ఉప్పునీటి సముద్రం కాదు, పాల సముద్రం అని కొంతమంది అంటారు. కొన్ని కొన్ని సముద్రాల్లో ఇప్పుడు నూనె బయటికి తీస్తున్నారు. అనేక రకాలైన సముద్రాలు ఉన్నాయి, మొత్తం సప్త సముద్రాలు. ఈ ఏడు సముద్రాల కన్నా గొప్పదైనటువంటి సముద్రం ఉన్నది. ఏమిటా సముద్రం అంటే కరుణా తరంగిత అక్షీం, కరుణతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం. కేవలం సముద్రం అట్లా ఉండదు, ఆ సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలు బయటికి వస్తూ ఉంటాయి, ఒడ్డును కోస్తూ ఉంటాయి, మళ్లీ లోపలికి వెడుతూ ఉంటాయి. ఆ అలలు ఏమిటయ్యా అంటే కరుణ అనబడేటువంటి అలలతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం ఆ తల్లి కళ్ళల్లో కనబడేటువంటి సముద్రం. అరుణాం కరుణా తరంగితాక్ష్యం, పూర్తిగా కళ్ళల్లో నిండి ఉన్నటువంటిది కరుణ తప్ప ద్వేషం అనేటువంటిది ఉండదు. ద్వేషం అనేది ఉండదు అని ఎలా చెప్పగలవయ్యా అని మీరు అడగవచ్చు. మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించినా వాళ్లను రక్షించడం కోసం సంహరించిందే తప్ప భక్షించడం కోసం సంహరించినటువంటిది కాదు. క్రోధంతోనో ఆవేశంతోనో సంహరించడం కాదు. మన కంటికి నాటకాల్లోనూ వాటిల్లోనూ ఆవిడకేదో ఆవేశం కలిగినట్టు, కోపం కలిగినట్టు, రౌద్రంగా చూస్తూ ఉన్నట్టు ఆ విధంగా మనకు చిత్రాలు కనబడుతూ ఉంటాయి. రౌద్రంగా చూడటం కోసం అలా చిత్రం వేశాడంటే చిత్రకారుడు ఉద్దేశం ఏమంటే కేవలం అమ్మవారి ఇంత ఆవేశంతో ఉన్నది అని. కన్న తల్లి కొడుకుని కోపం వచ్చి ఓ దెబ్బ వేస్తుంది, తిడుతుంది. ఆ తిట్టు యొక్క అర్థం నిజంగా జరిగితే ఆ తల్లి భరించగలుగుతుందా? చచ్చినాడా అంటుంది. అన్న వెంటనే వాడు మరణించాడనుకోండి, ఆ తల్లి భరించగలుగుతుందా? అట్లాగే ఈ తల్లి కూడా. కనుక వాళ్లను కేవలం శిక్షించడం కోసం మాత్రమే కాక రక్షణ కోసం శిక్షణ ఇస్తోంది. వాళ్ళని శిక్షించేది ఎందుకయ్యా అంటే ఆ జీవుణ్ణి రక్షించడం కోసం, ఇక మళ్లీ జన్మ లేకుండా ఉండడం కోసం. ఒక్కటి ఆలోచించండి అని. కన్న తల్లి కొడుకుని కోపం వచ్చి ఓ దెబ్బ వేస్తుంది, తిడుతుంది. ఆ తిట్టు యొక్క అర్థం నిజంగా జరిగితే ఆ తల్లి

ఆలోచించండి, వాళ్ళు రాక్షసులే, దుర్మార్గులే, చెయ్యకూడని పనులే చేశారు. అయినప్పటికీ దేవీ భాగవతం చెప్పేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వినేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఎట్లా అయితే మనం తలుచుకుంటున్నామో, అమ్మవారితో పాటు ఆ భండాసురుణ్ణి తలుచుకుంటున్నాం, అట్లాగే మహిషాసురుణ్ణి తలుచుకుంటున్నాం, అట్లాగే శుంభ నిశుంభులు అనే రాక్షసులను తలుచుకుంటున్నాం, రక్తబీజుడు అనే రాక్షసుని తలుచుకుంటున్నాం, వాళ్లు కూడా మన అందరి చేత నిరంతరము తలుచుకోబడుతున్నారా లేదా? కేవలం తలచబడటమే కాదు, స్మరింపబడుతున్నారు కూడా. అమ్మవారిని ఎన్నిసార్లు తలుచుకుంటామో వాళ్లను కూడా అన్నిసార్లు తలుచుకుంటాం. ఆ స్థితి వాళ్లకు ఎట్లా కలిగింది, దేని వల్ల కలిగింది అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది. కనుక ఆ కంటిలో ఆవేశం, ఆక్రోశం ఇటువంటివి ఉండేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారు సంహరించినా అది ఆవిడ కరుణతో సంహరించిందే తప్ప, సంహరించుట అంటే అర్థం కేవలం ఆ శరీరం నుండి తప్పించుట అంతే తప్ప జీవుడు అనేటువంటి వాటికి మరణం లేదు. గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ

நைனன் சிந்தந்தி சஸ்திராணி, நைனம் தகதி பாவகா, நச்சைனம் கிளேதயந்தியாபகா, ந சோஷயதி மாருதா. ఈ జీవుడు అనబడేవాడు, ఆత్మ అనబడే వస్తువు దేనిచేత నశింపబడినది? అగ్ని చేత గాని, వాయువు చేత గాని, నీరు చేత గాని, అస్త్రశస్త్రముల చేత గాని, దేనిచేత దానికి నాశనము లేదు. ఈ మానవుడు అనేవాడు ఎవరయ్యా అంటే, కేవలం శరీరము అని అనుకున్నప్పుడు మనం మరణించినట్టు లెక్క. నేను ఆత్మని అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దానికి నాశనం లేదు. కనుక శరీరం వెళ్లిపోవడమే మరణం. ఆ మరణం వరకు ఉండేటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థల యొక్క రూపములే ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, చతుర్థం స్కందమాత, ఇట్లా 9 రకాలైనటువంటి అవతారాలు అమ్మవారికి చెప్పబడినాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, రెండవ రోజు రాజరాజేశ్వరి, మూడవ రోజు అన్నపూర్ణ, నాలుగవ రోజు కాత్యాయని, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లతో 1000 నామాలు కలిగినటువంటి ఆ తల్లి 1000 రోజులు 1000 అవతారములు ధరింపలేము. ఈ 1000 నామాలు కూడా భావ ప్రేరకమైనవే తప్ప కేవలం మనం పెట్టుకున్నటువంటి పేర్లు మాత్రం కాదు. అంత విశేషమైనటువంటి కరుణ అమ్మవారికి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మవారి పట్ల అటువంటి ధ్యాస, అటువంటి శ్రద్ధ కలిగి ఉన్నవాడు దాన్ని పొందగలుగుతాడు. ఆ ధ్యాస లేనటువంటి వాడు, కేవలం రూపాన్ని మాత్రమే చూసేటువంటి వాడు దేన్ని పొందలేడు. ఎట్లా తెలుస్తుంది మనకు? సముద్ర మథన సమయంలో పరమాత్మ ఒక అమృత భాండాన్ని తీసుకొచ్చిచ్చాడు. దేవతలంతా ఆ అమృతం కావాలి అని కూర్చున్నారు. రాక్షసులు అమృతం తాగుదామని కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో వెంటనే అక్కడ అమ్మవారు ప్రవేశించింది. ఆ అమ్మవారే మోహిని యొక్క రూపం. విష్ణువు ఆడవేషం వేశాడు అని కాదు అర్థం. ఏ కర్మ చేయాలి అన్నా పురుష రూపం కావాలి అంటే శివుడుగానో విష్ణువుగానో ఆ తల్లే మారుతుంది. లేదు స్త్రీ రూపాన్ని పొందాలి అంటే తానే అక్కడ అవతరిస్తుంది. మొత్తం అంతటికీ ఆధారమైనటువంటిది అమ్మవారే. కాకపోతే అర్చించేటువంటి వాడు అయ్యవారు అనే భావనతో చేస్తే పురుష రూపం, అమ్మవారు అనే భావనతో చేస్తే స్త్రీ రూపం. అసలు అక్కడ ఉన్నది ఏమిటయ్యా? అరూపాయ అని చెప్పింది వేదం. అసలు దానికి రూపమే లేదయ్యా అని చెప్పారు. మన యొక్క భావనయే ఆ రూపంగా ఏర్పడింది. కనుక ఈ రాజరాజేశ్వరి, కాత్యాయని ఇవన్నీ కూడా మనం భావించుకున్నటువంటి భావన. ఆ తత్వములు ఏవైతే ఉన్నాయో

0: వాటిల్ని మాత్రం 9 రోజులు 9 అవతారములుగా చెప్పారు. ఆ 9 అవతారాలకు 9 పేర్లు పెట్టి ఆ 9 అవతారాలను అవతరింపజేసి ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని లోకానికి చాటి చెప్పడం కోసం ఆ అమ్మవారు గనక ఆరాధించినట్లయితే వర్షకాలంలో ప్రబలినటువంటి అనేక రకాలైనటువంటి ఈ మానవ శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని ఆ అమ్మవారి కరుణ చేత అమ్మ యొక్క ఆశీర్వచనం. అమ్మ పాలు అన్నిటికన్నా మించినటువంటి మెడిసిన్, మందు. వాటికన్నా దివ్య ఆవు పాల కన్నా కూడా గొప్పవేవయ్యా అంటే కేవలం మాతృక్షీరం అని చెప్పారు తల్లిపాలు. ఆ అమ్మ యొక్క అనుగ్రహము అనేటువంటి పాలు గనక పొందితే ఏ విధమైన ఆదివ్యాధులు గాని, మానసికమైనటువంటి వ్యాధులు గాని, భౌతిక సంబంధమైనటువంటి వ్యాధులు గాని, 3 రకాలైనటువంటి వ్యాధులు నశించిపోయి ఆ వ్యాధుల నుండి మనకు కలిగేటువంటి బాధను పోగొట్టుకుని హాయిగా మనం జీవించడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పెద్దలు అనూచానంగా ఏర్పాటు చేసినటువంటి ఆచారమే ఈ శరన్నవరాత్రములు. ఆ శరన్నవరాత్రములలో మొట్టమొదటి రోజు ఆ అమ్మవారు శైలపుత్రి అని చెప్పాం. ఆవిడనే బాలాత్రిపుర సుందరి, పసిపిల్ల రూపంలో శైశవం అని చెప్పుకున్నాం మనం. ఆ శైశవము అంటే పసితనం. పసితనం ఎంత మంచిదంటే దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులను మనకు తెలియజేశారు. ఆ 24 మంది గురువులలో పసిపిల్లవాడు కూడా ఒకడు. వాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఏం నేర్చుకోవాలయ్యా? ఉచ్చ నీచములను రెండిటినీ సమానంగా చూడ్డం, భూషణ దూషణ తిరస్కారములు అన్నిటినీ, ఎవరైనా పొగిడితే ఆనందపడడం, తిడితే ఏడవడం, మరి కసురుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ పసిపిల్లవాడికి ఉండవు. వాడికేం తెలియవు. అక్కడే మలమూత్రాదులు ఉన్నా అక్కడే పడి ఉంటాడు, అక్కడే పడుకుని ఉంటాడు. అది నీచమని, దాన్ని ముట్టుకోకూడదని, అక్కడ ఉంటే వాసన వస్తుందని, ఈ విషయాలు వాడికేం తెలియవు. అవ్యక్తమైన స్థితి అంటాను దీన్ని. ఈ స్థితిని మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? మనం గాని, యోగులు గాని, సన్యాసులు గాని, అనేక రకాలైనటువంటి సాధకులు గాని, వాళ్ల దగ్గర నుంచి, వాడి దగ్గర ఉండేటువంటి మంచి లక్షణం ఏమిటయ్యా? అందరినీ సమయం ఎవరు ఎత్తుకుంటే వాళ్ల దగ్గరికి పెడతాడు, వాళ్లే తనవాడు అనుకుంటాడు. ఎవడు ఏది ఇచ్చినా దాన్ని ఏం చేయాలి దాని ప్రయోజనం తెలియదు, కేవలం నోట్లో పెట్టుకోవడం మాత్రమే. మనం 10 రూపాయల నోటు ఇచ్చినా, 100 రూపాయల నోటు ఇచ్చినా, 1000 నోటు ఇచ్చినా వాడు మడిచి నోట్లోనే పెట్టుకుంటాడు. ఆడుకోవడానికి ఏదైనా గిలక్కాయ ఇచ్చినా అది కూడా నోట్లోనే పెట్టుకుంటాడు. వాడికి ఏం చేయాలో తెలియదు, ఆ వస్తు ప్రయోజనం తెలియదు. నిర్లిప్తమైనటువంటి స్థితి, దేని గురించి పట్టకుండా, ఏ దుఃఖము లేకుండా, కేవలం ఆకలి అయితే మాత్రం అది ఎలా చెప్పాలో కూడా తెలియక దుఃఖపడతాడు. ఆ దుఃఖాన్ని తెలుసుకుని వెంటనే వాడి దుఃఖాన్ని పోగొట్టేది ఎవరయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తల్లి. ఎప్పుడు ఆ పసివాడి స్థితిని కనుక మనం పొందితే, అందుకని ఆ స్థితిని మనం పొందడం కోసం అమ్మవారు ఆ శైశవం ఎలా ఉంటుందో చూపించడం కోసమే ప్రథమం శైలపుత్రి, మొదటి రోజున బాలాత్రిపుర సుందరిగా. త్రిపుర సుందరి అంటే అర్థం ఏమిటి? ఆవిడ్ని బాలా అన్నాం, చిన్నది అని అర్థం. బాల అంటే త్రిపుర సుందరి అంటే 3 లోకాలలోనూ అందమైనది అని సర్వసాధారణంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. త్రిపుర సుందరి అంటే 3 లోకాలకు అందమైనది అని కాదు అర్థం. మన శరీరంలోనే 3 పురములు ఉన్నాయండి. ఏమిటి 3 పురములు అంటే? స్థూల, సూక్ష్మ, కారణ, దేహములు అని 3 దేహాలున్నాయి. స్థూల దేహం అంటే ఈ కనబడేటువంటి దేహం. కారణ దేహము మనకి కష్టాన్ని గాని సుఖాన్ని గాని అందించేటువంటి దేహం. ఇక సూక్ష్మ దేహము అని ఒకటి ఉన్నది. ఈ 3 దేహాలను కలిపి 3 పురములు అంటారు. ఈ శరీరం కూడా ఒక పురం వంటిదే, నగరం వంటిదే. దీని లోపల ఇంకో 2 ఉన్నాయి గనక దీంతో కలిపి మొత్తం మూడు పురములు అని చెప్పుకున్నాం. ఈ మూడు పురములను నడిపించగలిగినటువంటి సౌందర్యము ఆ తల్లి వద్ద ఉన్నది. సౌందర్యము అంటే కేవలం మనం అద్దం ముందు నుంచి చూచుకుని అలంకరించుకుని చూసుకునేటువంటి సౌందర్యం మాత్రమే కాదు. ఏది సౌందర్యము అంటే సహా దరి యద్భావం ప్రవర్తయతే సౌందర్యం. దరి అంటే అసలైనటువంటి చోటు, సహా చేర్చగలిగినది, అసలైనటువంటి చోటుకి మనలను చేర్చగలిగినది ఏదో అది సౌందర్యం. అసలైన చోటు అంటే జన్మ లేకుండా ఉండడమే అసలైనటువంటి చోటు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. ఇహ సంసారే బహు దుఃఖారే కృపయాపారే పాహిమురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకర భగవత్పాదుల వారి వాణి. అయితే మళ్లీ పుడుతున్నాం, మళ్లీ చస్తున్నాం, మళ్లీ పుడుతున్నాం, పెరుగుతున్నాం, మరణిస్తున్నాం, ఎప్పటికప్పుడు తల్లి గర్భంలో పడుతూనే ఉన్నాం. ఎన్నాళ్ళు ఇలా, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ఒక రోజున దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక మళ్లీ పుట్టకుండా చేసుకోవాలి. మళ్లీ మనం పుట్టకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎట్టా పుట్టామో అట్టాగే పుడతాం కదా అని అనుకోవచ్చు. ఒక మురుగు కాలవ ప్రక్క నుంచి వెడుతున్నాం అనుకోండి, ముక్కు మూసుకుంటాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళని నానా మాటలు మాట్లాడతాం, కనీసం తొడవరు, లాగరు, చుట్టుపక్కల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, అనేక రకాలైన దోమలు, ఇట్లా అనేక రకాలుగా మనం మున్సిపాలిటీ వాడి దగ్గర మొదలుపెట్టి రాజకీయ నాయకుల దాకా అందరినీ మనకు చేతనైనంత వరకు జల కడిగి వదిలిపెడతాం ఆ పక్క నుంచి వెళ్ళాలి అంటేనే. కేవలం మునుక్కాలవ పక్క నుంచి వెళ్ళడానికే మనకింత కష్టంగా ఉన్నది కదా. మలము, మూత్రము, కఫము, వాతము, పిత్తము, శైత్యము, వస, మజ్జ, మాంసము, రక్తము ఎన్నిటితో నిండి ఉన్న తల్లి గర్భసంచి. అదో చిన్న గది, చీకటి గది, కన్ను పొడుచుకున్నా కనపడదు, వెలుతురు లేదు. కాస్త ఒక్క క్షణం కరెంటు పోతే అందరిళ్లల్లో పోయిందా, మనం ఒక్క ఇళ్ళంట్లోనేనా అని బయటకు వచ్చి చూస్తాం. అందరిళ్లల్లో పడితే ఆనందపడి వెనక్కి వస్తాం. లేకపోతే మనక్కింట్లోనే అయితే మన ఇంట్లోనే పోయింది, ఎందుకు పోయింది అనే బాధ, క్షణం ఉండలేం. అటువంటిది తల్లి కడుపులో మొత్తమంతా చీకటే, వెలుతురు కనబడే అవకాశం లేదు. ఆ లోపలే మలమూత్రాదులు ఉన్నాయి, దుర్గంధం, లోపల ఉమ్మనీరు ఉన్నది. వాడు ఆ ఉమ్మనీరే తాగుతూ ఉంటాడు ఆ పసివాడు. మరి 9 నెలల పాటు ఆ తల్లి గర్భంలో అంత మురుగు, అంత చీకటి, అంత చిన్న గది, దాంట్లో పడివాడు కొట్టుకుంటూ ఉంటాడు. ఎంత పాపం చేస్తే తల్లి గర్భంలో పడాలి ఊహించండి. కనుక ఎంతో పాపం చేస్తే గాని తల్లి గర్భంలో పడే అవకాశం లేదు. ఈ పాపాలన్నీ ప్రక్షాళన కావాలి. మళ్లీ తల్లి గర్భంలో పడకూడదు. తల్లి గర్భంలో పడలేదు అంటే ఇక వాడికి జన్మ లేదు, జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ఏర్పడితే మానవుడే మాధవుడు. ప్రత్యేకించి మాధవుడు ఎక్కడి నుంచో రాడు. ఈ మానవత్వం యొక్క పైమెట్టు అక్కడికి చేరుకుంటే వాడు మాధవుడవుతాడు. ఆ మాధవత్వాన్ని పొందటమే జన్మరాహిత్యం, మళ్లీ పుట్టకుండా ఉండటం. దాన్ని కోరుకోవాలి మనం. దాన్ని కోరుకోవటం కోసం ఎవరిని ప్రార్థించాలి అంటే అమ్మవారినే.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సైరాం.
2: సైరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి, వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఆమోదయోగ్యమైన ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
6: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండడం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
2: శ్రీమతి శాంతిశ్రీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
7: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోను కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
8: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించుకోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
9: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కానీ ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
9: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు,
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
8: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
9: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మనిషి అవసరాలకి వృక్ష జంతుజాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు అధ్యక్ష.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
2: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
7: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
6: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
9: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మళ్ళా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు. మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం. ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి. అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం. వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
8: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
1: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కాని వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కాని అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్ళాలి. పిల్లలు పెద్దలను అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
11: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
10: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు. అధ్యక్ష, కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
2: సభలో నేడు జరిగిన చర్చకు
12: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
13: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
14: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్య సాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
15: ఎరుక సెబుతానమ్మా,
14: బలి ఎరుకసారి వచ్చింది, ఆమె ఏం చెప్తుందో విందామా?

0: సమాధానం.
1: ఏమి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నీకెలా తెలుసే?
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
0: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: మూడు అప్పులు పదహారు అన్నట్లుందే. అవునా?
1: నిజమేని నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వాడికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి ఉంది, ఎదురుగానే ఉంది, ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది? దేవత, దయ్యమా?

0: సారా
1: ఎవరే ఆవిడ
0: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
1: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కరితే హాయిగా ఉండొచ్చు.
0: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
1: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

ఎరుక సెబుతానమ్మ ఎరుక సెబుతాను, పెద్ద చదువులొచ్చే తీరు సెబుతా, ఉద్యోగం వచ్చేటి ఊళ్ళు సెబుతా.

0: చెప్పవచ్చా?
1: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
0: సరే నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
1: అంటే మంచి స్నేహితులే లేరు?
0: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహమిది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: చిట్టిగాడు అంటావు?
1: నీ పేరు మొట్టికాయల సిట్టిగాడురా.
0: గతిగానికే అందరూ నవ్వుతారు. ఇప్పటికే పెళ్ళానికి దండం పెట్టావన్నని పెద్ద పేరుంది నాకు. అది వట్టి నస మనిషి, దాని గోళ అంతా ఇంత కాదు. అదిగో ఆ గోళ పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడు మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజులు తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అల్లి పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు.
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు. పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూనిరాగం తీసు.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు కంట. మరి

0: ఆస్వాదిస్తారు,
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆస్వాదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: భాగభావములకు తరువులే గురువులు. ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా, ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు. అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి, అంటే ముక్కలు ముక్కలుగా, ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: గలవా?
1: ఓ బామ్మ, చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పెళ్ళలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
0: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
1: నేను చెప్తాను.

0: అర్థం తెలుసా?
1: ఓ తెలుసు. క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడవుతా.

0: చెట్లు.
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
0: కలసి మెలసి ఉండటం,

0: విశేషం?
1: ఏంటంటావు ఏంటి? ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
2: ఇప్పుడేమైంది?
1: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
2: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
3: ఈ స్థలం ఇతని సొత్తా?
1: కాక నీ అత్తదా?

0: పెట్టింది. ఎవరు దగ్గుతున్నది?
1: ఆ దగ్గుతున్నది పాపయ్యది. 3 రోజుల నుంచి జ్వరం, అలా పడి ఉన్నాడు.
0: మీరిద్దరూ కయ్యాలాడుతూ పాపయ్యని వదిలేశారా? నడవండి, ఊరి ఆచార్యుల గారి దగ్గరికి తీసుకెడదాం.
1: నడు తల్లి, నేను నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
0: ఆచార్య గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా? అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది.

0: రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్దదిక్కు మీదే. మరి
1: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇలవేలుపు ఆయన బిడ్డలే వీరందరూ హఠాత్తుగా ఎక్కడ

0: సరే వెళ్లి వస్తాం. పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్యా రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర్ర

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కే ధైర్య, కే దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారం ఏమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాల వికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా అక్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
4: సాయిరామ్,
2: సారీ అక్క,
4: సారీ అక్క,
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు. ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
4: అదేందో కాని ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
4: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
2: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
2: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
4: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
2: చెప్పక్క,
4: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
2: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
2: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడా పెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
2: అక్కడ ఫీజు ఉండదు కదక్కా.
3: కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
1: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా మరి?
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా మరి, మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాణ గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాణ గారు దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
4: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
5: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా
3: రాణి. అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
4: అవును,
3: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
4: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
3: చెప్తాను వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘర్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
4: బైరాఘర్ గ్రామమా?
3: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
4: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
3: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండీ చదవడం కోసం బయలుదేరారు.
4: వావ్, అయితే ఎండీ కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
3: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాఘర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
5: అలాగా?
3: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
5: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్క. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
3: మనిషి తలచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలు పెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
4: అవును,
3: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశువైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
4: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
3: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
4: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను. చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
3: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా? వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
4: అవునా?
3: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
4: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
3: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
4: అవునా?
3: ఇంకక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
4: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు. ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
5: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ, ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్లకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
4: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. చెప్పనా?
3: ఏంటా విషయం అక్షర? చెప్పు, మేమూ తెలుసుకుంటాం.
4: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరునీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
3: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
4: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
3: అన్నదాత ప్రాజెక్టా?
4: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట.
6: ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
1: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
6: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
3: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపు ఉన్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
6: అవునా?
3: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకే 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్ళద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయిన కళ్ళద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలుపెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యశ్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యశ్. కానీ వీరందరూ ఒక వయస్సు వాళ్ళు కాదు. అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
4: మళ్లీ నాకు అదే సందేహమక్క. వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
3: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా. ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
4: అవును.
3: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
4: అదేలా అక్క.
3: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి.
4: అవునా?
3: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు, సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
1: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది. కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
6: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
3: చక్కగా చెప్పావు అక్షర. మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
4: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
3: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ. ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
1: ఈ ఇయర్ నుండి నా ఓల్డెక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
3: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
6: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
3: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి, మీరెవరు స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు. వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
4: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
1: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
6: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
3: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
7: సాయిరాం.
8: ఆకాశానికి స్తంభాలు, సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఈ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏది వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ యాన్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైం. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏదీ వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠీ కార్యక్రమం విందాం.
2: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడాది మధ్య లయుడెవ్వడు. సర్వమూ తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
3: ప్రేమమయుడు కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
4: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డిందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
5: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
3: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
6: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
5: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
3: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవ యన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్, యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
4: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
6: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి, ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరుంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్నా ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్, వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరంలాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క

0: చెప్పవచ్చు.
1: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
2: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
3: అవును గార్గయ్యా, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేతను అందించారు కదా.
2: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
1: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
3: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
4: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
3: కరెక్టే సతీష్. స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
2: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
3: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి

0: భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
2: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చెయ్యాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
3: ఛాన్స్ అనే మాట అన్నావా?
2: అవును.
3: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
3: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
2: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
0: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనది దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
3: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయికుల్వన్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నానని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి, కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార్య పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ! ఇదే కదా సహ అనుభూతి.
3: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
3: కలసి

0: ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం.
1: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
3: జై సాయిరాం.
4: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అయినటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పరార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
5: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
6: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెళ్ళా ఎన్ని దినాలు పత్తాకే లేరు?
7: పుట్టపర్తికి వెళ్ళం కాక
6: ఏరో ఆడికెప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
7: అవునన్నా, సాయిబాబోలు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
6: ఆ సాయిబాబే పోయినాక అది ఇప్పుడేముంటుందిరా? అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి? నేనా? పుట్టపర్తిగా నేను ఎప్పుడూ పోలే. అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది. కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
7: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తారు.
6: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలైతే కదా, గసంటి వాటిని చూడమను.
7: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
6: అంత ముఖ్యానికేనా?
7: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడి నుంచన్నారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి అయి నీకు రోగం ఉంటే చాలు, నిన్ను చూస్తారు అక్కడ.
6: నబ్బా తగలెత్తమ్మి, మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం.
7: ఇంకోటి ఏందనుకున్నావు, ఆడ పేషెంట్ పేషెంట్ గా కాదు,
8: సాయిబాబా చూస్తారు. ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
7: మనిషే కాదు, చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ దేవుడనట. వాటికి పనిసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు. అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీరాకుండా అసలు ఫ్రీగా చూసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా? అంటే ఎక్కడ పైసలతోనే పనేలేదంటావు?
8: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళల పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ. ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయొద్దని.
7: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవునిగుల్లో పైసలేయొద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
8: ఇంకా ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీటిగా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు. అబ్బా లోపలైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
7: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలే చేస్తారనుకున్నా.
8: అదే చిత్రం కాదే,
7: అన్ని ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి. అంటే ఎట్లంటావు?
8: ఆడ నార్త్ ఇండియన్ వాళ్ళకు ఒక క్యాంటీన్, సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇంకోటి. కమ్మ ఉంటుంది తిండి కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
7: మరి ఇంత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
8: అందరూ పాటిస్తారే. అలా డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
7: మరి వినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా? మరి
8: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
7: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
8: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడవాళ్ళు మనలలాగా సీరలు కడతారు, మొగళ్ళు తెల్ల బట్టలేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు. మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
7: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు ఛాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
8: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు, నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
7: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
8: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు?
7: ఇగో ఇసిట్క నేల ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళ పొంట పటపట నీళ్లు గారే. నీకు బాధ అయితే నాకేందని ఏలుని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
9: అంటే మనమంతా ఒక పేకి చెందిన వాళ్ళమన్నట్టు.
7: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిలగాన్లమని.
9: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
8: పుట్టపర్తిలో పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని. అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
7: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
8: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే,
6: ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
9: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు, మరి ఆయన భట్రాజుల ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
8: అన్నా, సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
6: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు. కాకా, నీకు ముచ్చటే చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవదలైనా తీసుకున్నాడు. గన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచెల్లి ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళనే తీసుకున్నాడా?
8: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
9: అబ్బా, బాబా ఎంత గొప్పోడు. ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే, సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
6: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
9: ఊర్లకు నీళ్లు కూడా ఇచ్చినట కదా, మీరు చూసిండ్రా?
6: అబ్బో, సాయిబాబా అనంతపురము, మెదకు, మెహబూబ్ నగరు, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
9: అబ్బా, మనిషి అంటే ఆయన తీరుండాలి.
6: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలి, దిమ్మ తిరుగుతుంది.
9: మన ఊళ్ళో హై స్కూల్ అంత ఉంటాయా?
8: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లలు అయితే షాగులు.
9: అంతా ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
8: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిల్లలు వేదని చెప్తే వినాలే, విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ రెండు కన్ను సరిపోవు, విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ ఎగురెత్తారు, చిన్నపిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
9: అబ్బా, నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
6: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
9: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
8: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడితే స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పెట్టుకుని స్కూల్ కోయేటోడు.
6: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం మన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
8: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
9: అబ్బా, గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతే.
6: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
8: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనల్లో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
9: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటంట కదా, గట్లాంటి మందిరాలు ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
7: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేది అప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పొంటి పటపటా నీళ్లు గారినాయి.
9: ఇంటేనే మాకు అంతా ఎట్టునో ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
7: ఓ తప్పకుండా పోదాం కాక.
8: అరే సురేష్, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని తీసుకురాపో, అందరం కలిసి పుట్టపర్తికోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రత కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాల్ను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: నాయ్ అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం. కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీ సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి, వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు. ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు. రెడ్డి గారి ఇల్లున్న రోడ్డు రెడ్డి గారి రోడ్డుగా. మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేశావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలో లాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి, రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్న బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలుచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయ్. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద వెళ్దాం, ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జోవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలరా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాను చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు. కాని మా దొడ్డ మంచోడు రావాడు, మన ఇంట్లో పిల్లల చదువులకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే, ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు, అందరికీ సేవ చేయమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చునా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో, వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా, మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా
1: బాబాయ్. రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోకి వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజే బాబాయ్.
2: అదే లేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయ్.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కొనుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్లా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము ఈ టైంలో ఇంత తీరుబాటుగా కొనుక్కు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులో మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోల వీడిగోల మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగ సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసొంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అంతే, అక్కడి నుండి చిరాకులు పరాకులు. ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయి, వెళ్లి ముందు మన రెడ్డిగారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డిగారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పదజోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి? యా,
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం? లేదు మావయ్య, చాలాసేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు, పిల్లలు ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడురా జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కాని నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయిభక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి.
1: అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో

0: యజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
1: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: చదువుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది. లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట, అందుకే ఏడుస్తోంది టీచర్.
1: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోని నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
0: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
1: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి, కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
0: గుర్తుపట్టాను టీచర్.
1: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
0: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కాని మెప్పించేలా మాట్లాడవచ్చు.
1: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
2: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
3: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కాని ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెను హెచ్చరించారు. నువ్వు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
1: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
0: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
1: గీత, ముందు నువ్వు చెప్పు.
0: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్ లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
1: లత, తర్వాత ఏం జరిగింది?
3: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికి నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి ప్రేమకు స్పందించని లేని వారు ఉండరు. కాని ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి. బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
1: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
4: Follow the master, chase the hero, fight to the end, finish the game.
3: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెని బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
1: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సద్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థం అవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
5: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు. కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్ ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడవడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
1: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాల్ని స్వామి పట్టించుకోరు. ఆర్తితో ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
6: టీచర్, టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
1: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
6: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీషు వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీషు వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీషు వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
1: అవును స్వాతి, చూసారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
7: Selfish love means giving the target. Selfish love getting the target.
8: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారం అని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయపడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంటపాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
1: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
9: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
1: చెప్పు అబ్దుల్.
9: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కానీ స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారున్న ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు, అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారునాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
1: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు, అందువల్ల ముక్కుసూటిగా నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
10: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాట భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
11: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
12: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
11: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: మీరంతా స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
2: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తమ్మని అమ్మ చెప్పింది టీచర్, కానీ చెల్లేమో స్కూల్ డెకే డాస్.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: జయం శ్రీ సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసు అనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బరుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబరుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేను బ్రహ్మముననుట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయి మీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవ చమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యరూపునందుండి

0: சுத்த சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతము. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మమునే వరిస్తూ ఉంటాది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. కానీ పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చలుపుతూ వస్తున్నది సమాజమునందు. ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం చలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు. ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్యధర్మమును మాత్రమే రక్షించాలి. సత్యధర్మమునే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్యధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు. కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను నేర్చిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా లక్ష్యం అందించుకోవాలి. గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్యమార్గంలో నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలోబడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కాని ఈనాటి యువతీ యువకుల యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుడు ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడాను ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి, చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరియైన విశ్వాసం కలిగి సరియైనటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల ఎందే కాక ఆచార విచారములు ఎందే కాక అడుగడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటి కూడాను వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము, త్రాగటము, నిద్రించడము, ప్రపంచాన్ని మరచటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పచ్చిపచ్చి మృగాదులు కూడా నువ్వు తినటం లేదా, నిద్రించటం లేదా, ఆరోగ్యాన్ని మార్చటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారు గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి, ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైనటువంటి సంస్కారములు పొందింది? గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము, ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాల స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా ధవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసే అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? కత్తిగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించటం లేదు, అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విచక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతల ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడాను సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు కూడాను దూరదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు కూడాను ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మికం హాస్యాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ అభిమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందుకు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంత కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అడగే మానవులందున విశ్వశాంతికి ఏ విప్లవము?
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
1: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలము మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల మంచి చేయటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలము నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినోపవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయుల ప్రధాన గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. దృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కాని ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేస్తుంది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మన ఏకం వచస్ ఏకం కర్మం ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇదే మన ధర్మం. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర
2: చెప్పాయి.
0: సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కాని ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము అని, ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కాని దిన్నెరను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడాను ఈ సత్యధర్మంలే ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యన్నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ, పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చదివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

లేడు. చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు. అది ఏ సత్య చదువు, అది ఏ ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే. విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనం చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి. అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహం నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. వ్యక్తి ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమే ఆడుముగా. మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనం చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం. ప్రతి మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది, ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, ఎంతటి విశాలమైన దేశము. మన దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. మీతో భారతదేశం అనేటువంటిది ఒక చెత్త భూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు. భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వం.

వాట్ గ్రేటర్ అంటే నువ్వు దౌర్భాగ్యమేమి కలదు. ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినియులారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయమార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారము ప్రధానం కాదు, అధికారము కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కర్లేదు.

మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యవ్వనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవ్వనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని 5 యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైన స్థితి కాదు.

తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరం. తానెవరూ తెలుసుకునక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకునటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట, ధనుజుల దుష్కృతుడి నెల్లా పొగడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకొనుట ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థి విద్యార్థినీలందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం. దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటారు నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారు.

పంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రథకునితోని కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీని

శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్ నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు, మెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశ దేశాలు తిరిగాను, నేను ధన ధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటివాళ్లకది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్దమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన MBA చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి. ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారనమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏమ్రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
0: కరెక్ట్. అఖిల, ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100,000,000 డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100,000,000 డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
1: ఓహో సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తు ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతుంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభామండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దాదాపు గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొక వైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కల్లోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరినీ ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాం అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
0: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది, ఆసక్తి ఉండాలే తప్ప. సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తులిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తోంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావనుడవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొంతులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాము.

0: ఈ చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవిచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమి పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో, భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలో తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు. పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటుంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు, అలా 7 రోజులు తాగు, చెట్టు చివరికి అదే వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయ అని గబుక్కున స్వామి దగ్గర మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
2: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబరుచుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబరుచుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ్య గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ నేం చేస్తావు, దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కాని అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కాని ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు వాసు, అమ్మా వాసంతి ఎక్కడున్నావమ్మా? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, త్రిషకు బాగాలేదు ఇంటికి పంపిస్తున్నామని. స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదినా, కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డు తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను, కానీ చూస్తే చాలు తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క. ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్య, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను, ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దాని మీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగి వేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్య?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు పులుసులు మసాలాలు అతిశయంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచి గాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్య?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పా కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్విక ఆహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవనామస్మరణతో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్న ఆత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోండోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలెలాగో మనిషి చేసే కార్యాలలాగా, కార్యాలెలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగివేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సు అనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చెయ్యాలి?
1: స్వామి అంటారు జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవ కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సు అనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జప తపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలియనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి నోమిత? మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకు ఏమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి, నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యింటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కుని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను వదినా.
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను, మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను. అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను. బోలెడు డబ్బు ఖర్చయిపోయింది.
5: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
1: టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోల డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి, ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదాని వినోమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
1: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
6: కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు, కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
6: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదినా, కళ్ళు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
6: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలన్నమాట. ఇది ప్రవృత్తి. అంటే
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే
6: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొండితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకూపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
6: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమేనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
6: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజ జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘసేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదును పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక ఆకార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
6: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. అన్ ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవునోదిన, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
6: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలపులు, ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
6: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
6: లేడు ప్రభ. ఘర్షణలకు, కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను, నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరనో మెతుకులనో కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
6: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలన్నీ మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
6: అవునమ్మా, భగవద్గీతలో కాళీ మర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
6: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా.
6: సరే, ఇద్దరు చిరిసగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగలపైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
6: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం. అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే
3: కళ్ళు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళ్ళుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక

0: ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చేయడం అంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
1: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణం ఏమిటి, దానికి అర్థం ఏమిటి?
0: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనం మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నిరసెనుగా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అంటారు స్వామి.
2: అర్థమైందక్క, యవ్వనం, అందం, ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు, అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
0: బాగా చెప్పావమ్మా.
1: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
0: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించడానికి మార్గం.
1: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది, ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను, దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
0: నీకే కాదమ్మా, నాకు అంతే, నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
0: నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
3: ఏది పెద్దు?
0: రాజుగారు, అమ్మాయి, మేక, ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
0: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరు అనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు, మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని, బెత్తాన్ని, ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
0: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
2: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్యా. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
0: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
2: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
0: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా ఈవేళ.

0: పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
1: సరే సరే.
2: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలను బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత ఏడాదిగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ల జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్లు సార్థకం చేసుకోగలుగుతున్నారో అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ల చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించాం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు, పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ 2 రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం. దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగుగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ 2 రోజు ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మేము చేస్తున్నామని చెప్పి మీరు అంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి. ఏ విధంగా అపార్థం చేసుకో, ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంటో వంట జంట ఉంటారని చెప్పి అన్నారు, అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు, ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
2: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

ये करा मना।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తాం. 1988 అక్టోబర్ 14వ తేదీన దసరా మహోత్సవ వేడుకలలో మొదటి రోజు భగవాన్ బాబావారు మాట్లాడుతూ మాతృతత్వాన్ని, నవరాత్రుల ప్రాముఖ్యాన్ని, దుర్గా, లక్ష్మి, సరస్వతుల విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య ప్రసంగాన్ని శ్రోతలు వింటారు.

0: தொலகி தொலகு துக்கராசினெல்லாம் தொலக செய்யும், துக்கராசினெல்லாம் தொலக செய்யும்.
1: దివ్యాత్మస్వరూపులార, ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా మానవుడు మాతృదేవిగా భావించి ఆమెను సేవించటమే ప్రధాన కర్తవ్యమని గుర్తించటమే ఈనాటి విధి. నవమాసములు మోసి కాని పెంచి రక్షించినటువంటి తల్లి సేవని తల్లినే గౌరవించక తల్లినే ప్రేమించకుండా ఇంక ఎవరిని మానవుడు ప్రేమించగలడు? భగవంతుడు బ్రహ్మాండమును సృష్టించి మోసి రక్షించి అనేక విధములకు కాపాడుతున్నటువంటి ఈ భగవంతునితో కూడినటువంటిదే తల్లి యొక్క భావము. ఒక వ్యక్తి భగవంతుని తన ఇష్టదేవత స్వరూపంలో ఆరాధన చేసి తాను భగవంతుని సేవిస్తూ ఉంటాడు. మరొకరు కూడాను తన ఇష్టదేవతను కొన్ని ఆకారములుగా నిర్మించుకుని దానిని సేవించి పూజించి ఆనందిస్తుంటాడు. నీ ఇష్టదేవతా స్వరూపము నీకెంత ప్రధానమో ఇతరుల యొక్క ఇష్టదేవతా స్వరూపం కూడాను వారికంత ప్రధానమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. అట్టుకాక ఇతరుల ఇష్టదేవత ఆరాధనను విమర్శించుచు ఆక్షేపణలు పరుస్తున్నప్పటికీ ఇది మానవుడు ఎన్ని విధములైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఇతని పాపమునకు గురికాక తప్పడు. తన తల్లిని దేవతాస్వరూపముగా ఆరాధించి సేవించి ఆమెను ఆనందింపచేసినట్టుగా ఇతరుల యొక్క తల్లిని కూడాను వారు దేవతగా భావించి ఆరాధించి సేవించటం లోపల ఎంతైనా కూడాను ఒక విధమైనటువంటి సంతృప్తిని పొందాలి. అట్టుకాక తన తల్లియే దేవతా స్వరూపమని భావించి పరం యొక్క తల్లిని ఆక్షేపణ చేయటము ఇది మహాపాపము. తన తల్లులను కూడాను తన తల్లి వలె భావించి గౌరవించి ప్రేమించటము అత్యవసరము. తల్లి ప్రేమకు నోచుకునలేనటువంటి మానవుడు దైవ ప్రేమను కూడాను పొందలేడు. తల్లి ఏ విధముగా తన యొక్క గర్భమునందు భరించి మోసి ఆనందముతో ఆ బిడ్డ యొక్క క్షేమమును కోరుచుండును ఆ ప్రేమ యొక్క విలువను మానవుడు గుర్తించుకోవటం అత్యవసరము. ఈనాడు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క మాతృదేవను గుర్తించడానికి అనేక విధములైనటువంటి ఆధారములు ఉంటున్నవి. గోవు తన రక్తమును క్షీరముగా మార్చి మనకు అందించి మనకు పుష్టికరమైనటువంటి దేహాన్ని చేకూర్చుచున్నది. కనుక గోవు మన మొదటి మాతృమూర్తి. భగవంతుడు తన హృదయమునందు మానవులను నిలుపుకొని రక్షించి అనేక విధములుగా కూడాను కాపాడుతున్నాడు. అదే విధంగానే భూమి కూడాను తన హృదయమునందు మానవులను నిలుపుకొని వారిని సరైన రీతిగా సంరక్షిస్తూ ఉంటున్నది. కనుక భూమి కూడాను మనకు ప్రధానమైన మాతృమూర్తి. మన దేహమును సర్వాంగములందు కూడాను రసస్వరూపమై దేవతారూపమున ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నది. అట్టి దేవతాశక్తికే రసస్వరూపిణి అని కూడాను ఒక బిరుదు. అట్టి దేవుని అంగీరసుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. కనుక మన దేహమును సర్వాంగములందు కూడాను రసస్వరూపమై రక్షిస్తున్నటువంటి యొక్క దేవతలు కూడాను మనకు ప్రధాన మాతృమూర్తులు. ఇంకా ఈ జగత్ సంబంధమైనటువంటి విషయములందు ఏది చేయ తగినది ఏది చేయ తగనది, ఏది విహితమైనటువంటిది ఏది నిషిద్ధమైనటువంటిది, ఏది మానవునికి ఉత్తమమైనటువంటిది ఏది సార్థకం కానటువంటిది, ఏది ప్రేయో మార్గము ఏది శ్రేయో మార్గము అని అనేక శోధనలు చేసి అనేక పరిశీలనలు సల్పి అనేక విధములుగా కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి యొక్క అనుభూతిప్రాయమైనటువంటి యొక్క శాస్త్రాన్ని జగత్తుకు అందించినటువంటి మహర్షులు కూడాను మనకు మాతృమూర్తులే. నిత్య జీవితంలో మానవుని యొక్క శక్తి సామర్థ్యములను జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇతనికి సుజ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానమును ప్రబోధించినటువంటి గురువు కూడాను మనకు పూజనీయుడే. ఇక్కడ గోవు భూమి దేవత ఋషులు గురువులు ఈ ఐదు మంది మనకు దేవతాస్వరూపకంగా మనం ఆరాధించటము గౌరవించటము అత్యవసరము. అయితే ఇవి అన్యకుడును వేరువేరుగా మనకు రూపనామములుగా గోచరించున్నప్పటికీ ఇవి ఐదు కూడాను ఒక మాతృమూర్తి అంది లీనమై ఉంటున్నవి. మన తల్లి తన రక్తమును క్షీణముగా మార్చి బిడ్డకు ఇచ్చి పోషించుచున్నది. ఈ యొక్క భూమి తన యొక్క హృదయములందు నిలుపుకొని మానవులను ఏ విధంగా సంరక్షించుతున్నదో అదే విధంగానే మన తల్లి తన పొట్టలో నింపుకొని తన యొక్క పొట్టలో స్థానంనిచ్చి తాను మోసి అనేక విధములుగా కూడాను ఈ యొక్క బిడ్డకు తగినటువంటి యొక్క ఉన్నతను చేకూర్చుచూ వచ్చుచున్నది. ఈ భూమి కూడాను మన మాతృమూర్తి యొక్క హృదయంగా రూపొందింది. ప్రతి అంగములో మనకు రూపనామములుగా గోచరించుచున్నప్పటికీ ఇవి ఐదు కూడాను ఒక మాతృ అంది లీనమై ఉంటున్నవి. మన తల్లి తన రక్తమును క్షముగా మార్చి బిడ్డకు ఇచ్చి పోషించుచున్నది. ఈ యొక్క భూమి తన యొక్క హృదయములందు నిలిపి

అనేటువంటి దేవతను కూడాను మాతృపౌత్రి అందు నిరంతరము క్షణ క్షణము కూడాను మనకు తెప్పిస్తున్నది. తనకు కలిగినటువంటి ఒక బిడ్డను అనేక విధముల క్షణక్షణము కూడాను ఏ నిమిషంలో ఏ విధముగా పిల్లలు పోషించాలి అనేటువంటి ఒక జాగ్రత్తను వహించి తన యొక్క బిడ్డను కంటిరెప్పవనే కాపాడుతూ ఉంటుంటాడు. రసస్వరూపిణి అనేటువంటి ఒక దేవత కూడాను తల్లి అందే ఉంటున్నది. ఋషులు ఏ విధముగా శాసించి ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయతగినది ఏది చేయతగినది ఏ అవిని నిర్ణయించినట్టుగా మన తల్లి కూడాను, నాయన ఇది నీవు చేయకూడదు, ఇది నీవు చేయతగినది, నీవు ఇటువంటి ప్రదేశములకు పోకూడదు, ఇటువంటి ప్రదేశంకు పోవచ్చును అని నిర్ణయం చేసి తల్లి యొక్క బిడ్డ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును కంటిరెప్పవలే చూస్తూ బోధిస్తూ ఉంటారు. కనుక అట్టి ఋషిత్వం కూడాను మన తల్లి ఎందే ఉంటున్నది. గురువు ఏ విధముగా విద్యలను బోధించునో ఏది సుకృతమని ఏది వికృతమని మనకు తెలుపుచున్నాను, ఏది శ్రేయస్సు ఏది ప్రజ్ఞానము ఏది విజ్ఞానము అని మానవునికి నిత్య జీవితంలో జీవితాన్ని గడపడానికై ఈ ప్రాప్తమైనటువంటి విద్యను ఏ రీతిగా జరుపుతున్నాడో అదే విధముగానే తన బిడ్డకు ఇంటిలో బయట ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలతో ఏ విధంగా పలకరించాలి, సంభాషించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి ఒక విద్యను తల్లి నేర్పుతూ ఉంటుండాలి. ఒక నిజమైన గురుత్వము మన తల్లి యొక్క స్వరూపమే. అట్టి తల్లిని గౌరవించలేని పూజించలేనిటువంటి మానవుని యొక్క బ్రతుకు నిరర్థకమని మనం చెప్పవచ్చు. కనుక సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి యొక్క మాతృమూర్తిని మనం గౌరవించి ప్రేమించటము ప్రతి మానవుని యొక్క విధి. ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ దేవీ నవరాత్రులు అనేటువంటి నెపం చేత జగత్తునకు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపిస్తూ వచ్చింది. దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి మూడు పేర్లతోపల ప్రకటితమవుతూ వస్తుంది. దుర్గా అనగా శక్తి స్వరూపిణి. ఎట్టి శక్తి? శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తి. ఇట్టి మూడు శక్తులను కూడాను ప్రసాదించేటువంటి యొక్క శక్తి స్వరూపిణియే దుర్గా అన్నారు. దీనిని ఎనర్జీ, ఇంకా లక్ష్మి ఈమె జ్ఞానశ్చర్యమును గుణశ్చర్యమును అనేక రకములైనటువంటి యొక్క లోకములో మనం అనుభవించదగినటువంటి యొక్క ఐశ్వర్యాలంతా కూడాను తాను అనుగ్రహించేటువంటిది అని. ఐశ్వర్యమునగా కేవలము కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు, జ్ఞానైశ్వర్యము మన యొక్క నాలెడ్జ్, ఆరోగ్యం కూడాను ఐశ్వర్యమే. గుణశ్చర్యము ఐశ్వర్యము సర్వైశ్వర్య స్వరూపిణి అనేటువంటిది లక్ష్మి. కానీ ఈ లక్ష్మిని వెల్త్ స్వరూపిణి అన్నారు, అనగా సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి అని. ఇంకా సరస్వతి, ఈమె మనకు కలిగినటువంటి ఒక తెలివితేటలను, విచారణాశక్తిని, బుద్ధిశక్తిని ప్రసాదించేటువంటిది. ఇటువంటి దుర్గా సరస్వతి అనగా లక్ష్మీ సరస్వతుని యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తము, అందించే నిమిత్తమై ఈ శరణ నవరాత్రులు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ మూడింటి యొక్క స్వరూపిణియే మన యొక్క మాతృమూర్తి. బిడ్డకు తగినటువంటి శక్తులనంతా కూడాను తానే ధారవోస్తున్నది. బిడ్డ యొక్క అభివృద్ధి నిమిత్తమై తాను ఐశ్వర్యవంతుడై ఆరోగ్యవంతుడై ఆనందవంతుడై లోకము లోపల కీర్తిని వహించాలని ప్రేమిస్తూ అతని యొక్క అభివృద్ధికి అనేక ఊహలు కావిస్తూ ఉంటుండాలి. తన కుమారుడు గొప్ప విద్యావంతుడై తెలివితేటలు గలవాడై లోకము లోపల గొప్ప కీర్తిని సాధించాలని తల్లి ఆశిస్తూ ఉంటాది. ఇలాంటి ముమ్మూర్తి స్వరూపాన్ని ధరించినటువంటిది మాతృమూర్తి. పాండవులు కృష్ణుని యొక్క సేవలో, కృష్ణుని యొక్క ఆజ్ఞలో తాను యొక్క జీవితాన్ని ధన్యం గావించుకోవడానికి కేవలము పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు కాదు కారణము, వారి తపశక్తులు కాదు కారణము, కుంతీదేవి యొక్క ప్రేమతత్వమే ఈ కృష్ణుని యొక్క సన్నిధి చేరడానికి మూల కారణము. ఆ కుంతి తన పిల్లలను ప్రాణ సమానముగా భావించి అరణ్యములో ఉండినటువంటి సమయంలో వారికి అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు కూడాను సల్పుతూ వచ్చింది. తమ బిడ్డలు లక్క గృహంలో ఉండినప్పుడు కూడాను వారితో పాటు తాను కూడాను ఆ లక్క గృహంలోనే ఉండి వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉండేటువంటిది. లక్క గృహంలో తప్పించుకుని పోయి పూటకూళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండినప్పటికీ అక్కడ కూడాను తమ బిడ్డల యొక్క క్షేమమును అభివృద్ధిని అనేక రకములుగా ఆశించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేటువంటిది. పాండవులు కూడాను దీనికి తగినట్టుగా మాతృప్రేమను క్షణక్షణమును కూడాను అభివృద్ధి గావించుకుంటూ ఉండేటువంటి వారు. ఇంకా పదవి

0: సంవత్సరములు లక్షణుడు తన యొక్క అన్నతో అరణ్యము లోపల ఆనందముగా నిద్రాహారములు మాని తన యొక్క అన్నను కాపాడుతూ ఉండడానికి మూల కారణము సుమిత్రి యొక్క ప్రేమనే. లక్షణుడు అయోధ్యను వదిలే సమయం నందు కౌసల్యాయిని కూడా రాముడు వెళుతున్నాడని బాధపడింది, కానీ సుమిత్ర బాధపడలేదు. నాయన లక్ష్మణ, రాములు లేని ఈ అయోధ్య మాకు అరణ్యము, రాములు ఉన్నటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రామసేవయే సామసేవగా భావించుకుని నిద్రాహారములైనను మాని రాముని యొక్క మనస్సుకు అసంతృప్తి కలగకుండా నీవు సేవించి రమ్మని ఆశీర్వదించింది. ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలము చేతనే 14 సంవత్సరములు నిద్రాహారము లేకను ఆనందముతో రామును సేవిస్తూ వచ్చాడు లక్ష్మణుడు. సీతామాత సమస్త పురాణం యందు పవిత్రమైన చరిత్ర యందు కూడాను తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆశీర్వాదము, తల్లి యొక్క అనుగ్రహమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమని ఈ శరద్ నవరాత్రులు కూడాను మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాయి. యుద్ధానంతరము కుమారులను కోల్పోయి పరితపిస్తున్నటువంటి యొక్క ధృతరాష్ట్ర గాంధారులను పరిశించేటువంటి నిమిత్తమై కృష్ణుడు ధృతరాష్ట్ర గాంధారుల దగ్గరికి వచ్చాడు. వచ్చాడనేటువంటి వార్త విన్న తక్షణమే ఒకవైపున పట్టలేని దుఃఖము, మరొక వైపున భరించలేని క్రోధం కూడాను ఈ యొక్క గాంధారిలో ప్రారంభమైంది. తాను కృష్ణుని సమీపించి అతని చేతులు గట్టిగా పట్టుకుని, కృష్ణ నీకెందుకింత భేదము, నీవు భగవంతుడై కూడాను ఒకరిని ఒక కన్నుతో మరొకరిని మరొక కన్నుతో నీవు చూడటము నీకు న్యాయమా? పాండవులు నీకంత ప్రియులు, కౌరవులు నీకంత అప్రియులు కావడానికి కారణమేమిటి? పంచ పాండవులు సుక్షేమంగా ఉంటున్నారు, నా 100 పుత్రుల్లో ఒక్కరైనా కూడా నువ్వు నిలబెట్టడానికి నీకు మనసప్పలేదా? అంత్యము లోపల తల్లిదండ్రులకు ఇంత పిండములైనా వదలడానికి ఒక్క కుమారుడైనా కూడా నీ బ్రతికించకూడదా? ఇంత కఠినమైన హృదయం నీకు ఎట్ట కలిగింది? అనేక విధములుగా కూడాను తాను కృష్ణుణ్ణి నిందిస్తూ కూడాను తనకు శోకమును భరించుకోలేక తాను కృష్ణునిపైన అనేక విధములైనటువంటి యొక్క అపవాదులు వేస్తూ వచ్చింది. ఎన్ని అపవాదులు వేసినప్పటికీ, ఎంత నిందించుతూ ఉండినప్పటికీ కృష్ణుడు చిరునవ్వును నవ్వుతూ, గాంధారి ఇది నా దోషము కాదు, ఇది నీ దోషమే. నీకు పుట్టినటువంటి పుత్రులను ఒక్క క్షణమైనా వారిని కన్ను తెరిచి చూచినావా? తల్లి దృష్టికే నోచుకోలేనటువంటి వాడు దైవ దృష్టిని ఏ రీతిగా నోచుకోగలడు? నీ స్వార్థంతో నీ యొక్క పతికి నేత్రములు లేవని నీవు కూడా కృత్రిమంగా నేత్రములు కట్టుకున్నావు. ఎవడు కుమారుడో ఎవరు కాదో అనేటువంటి కూడా నీకు తెలియదు. 100 మంది పుత్రుల లోపల ఒక్క పుత్రుడైనా కూడా నీ దృష్టికి నోచుకున్నాడా? అలాంటి మాతృమూర్తి దృష్టికి నోచుకోలేనటువంటి యొక్క పాపులు నా దృష్టికి మాత్రం నోచుకోగలడా? పాండవులు అట్టు కాదు, జన్మించినది మొదలు తల్లి తన యొక్క ఒడిలో పెట్టుకుని ప్రాణ సమానంగా చలచన్ముకుడును వారిని కాపాడుతూ వచ్చింది. ఆ కుంతి యొక్క ప్రేమనే ఈ పాండవులను రక్షిస్తుంది, ఆ తల్లిపైన ఉన్నటువంటి యొక్క పాండవుల ప్రేమనే పాండవులను కాపాడింది. ఇది ప్రకృతి యొక్క సహజ ధర్మము. ఈ ధర్మాన్ని అనుసరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను సుక్షేమాన్ని పొందగలుగుతాడు. కనుక మనము దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి ఈ భౌతికమైనటువంటి యొక్క ధనము నిమిత్తమై, భౌతికమైన శక్తి నిమిత్తమై, భౌతికమైన విద్య నిమిత్తమై మనము వీరిని ప్రత్యేకించి మనం ఆరాధన చేయనక్కర్లేదు. మన కన్న తల్లిని మాత్రమే మనం ప్రేమించి ఆరాధించినప్పుడు సర్వదేవతలను ప్రేమించినటువంటి వారమవుతాం. తల్లిని స్వర్గము లేదు, తల్లికి మించిన స్వర్గము లేదు. ఒకనొక సమయంలో రాములు కూడాను జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరీయసి అన్నాడు, నా తల్లి కంటే స్వర్గం నాకు మరొకటి లేదు, కనుక నీ తల్లిని ప్రేమించేటువంటి యొక్క ప్రేమను ఈనాడు మనము హృదయములో అభివృద్ధి గావించుకోవాలి. తల్లి రక్షనే మన యొక్క జీవితములకు శుభరక్ష. తండ్రి ధర్మస్వరూపుడైతే తల్లి స్వర్గాన్ని మించినటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు తమ యొక్క పుత్రుని యొక్క చేష్టలను గుర్తించి తల్లిదండ్రులు కొంత శిక్షణ అందించడానికి పూనుకుంటారు, కానీ తల్లి శిక్షించినప్పటికీ ఆ శిక్ష యొక్క దోషము ఎక్కడ ఉన్నదనేటువంటి గుర్తించేటువంటి యొక్క శక్తిని మనం సాధించుకోవాలి. ఈత తెలియనటువంటి వాడు నీటిలో పడి ప్రాణం విడిస్తే ఈ తప్పు నీటిదే లేక నీదే? ఈత నేర్చి నీటిలో పడాలి కానీ ఈత నేర్చకుండా నీటిలో పడినటువంటి తప్పు నీదే కానీ నీటి తప్పు కాదు. అగ్నిలో చేపెట్టి కాల్చిందని చెప్పని నీవు అగ్నిని దూషిస్తే ఇది అగ్ని తప్ప నీ తప్పు, నీకు కాల్చేటువంటి శక్తి కలదనేటువంటి గుర్తించుకోకుండా పెట్టినటువంటి నీ తప్పే కానీ అగ్ని తప్పు కాదు. అదే విధంగానే తల్లికి ఇష్టమైనటువంటి యొక్క పనులు చేయకుండా తల్లికి అయిష్టమైనటువంటి పనులు చేసి దానివల్ల తల్లి శిక్షించిందంటే ఇది నీ తప్పు కానీ తల్లి తప్పు కాదు. ఈ మాతృమూర్తికి హితమైనటువంటి కార్యములు మనం చేస్తూ రావాలి, ఇష్టమైనటువంటి కార్యములు మనం చేస్తూ రావాలి. మాతృశక్తిని గుర్తించి మాతృమార్గములో అవలంబించేటువంటి యొక్క మార్గమును అందించేటువంటిది ఈ శరన్నవరాత్రి. అట్టు కాకుండా దుర్గా, లక్ష్మి, సరస్వతి అని మనం అనేక విధములుగా కూడాను ధనములు ఖర్చు పెట్టి, పువ్వులు తెచ్చి, కుంకుమలు తెచ్చి, అనేక విధములుగా కూడా మనం ప్రార్థించి పూజించి తల్లి మాటను మీరినప్పుడు ఈ పూజల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనం పొందలేము. కనుకనే కన్న తల్లియే దుర్గా, లక్ష్మి, సరస్వతి స్వరూపము. తల్లిని మాత్రం మనం ఏనాడు కూడా నువ్వు కంటిదారాలను కార్చడానికి ప్రయత్నించకూడదు. మన భారతదేశం నందే కాక ఇతర దేశములకు కూడా ఉండవచ్చును. కలకంట కంటి కన్నీరుడికిన సిరియింట నుండనున్నది ఉన్నారు. స్త్రీల యొక్క కన్నీరు ఏ గృహంలో పడుతుందో ఆ గృహంలో సుక్షేమం జరగదన్నారు. మాతృమూర్తులను ఏమాత్రం కూడా హింసించకుండా చూచేటువంటి ఒక ప్రయత్నము మీలో ఉంటుండాలి. సీతను కంటిదారాలను కార్చడం చేతందే రావణు యొక్క వంశమంతా కూడా నిర్మూలమైపోయింది. పవిత్రమూర్తి అయినటువంటి ద్రౌపదిని పరాభవం గావించి ఆమె యొక్క దుఃఖములకు గురి కావటం చేతనే కౌరవుల యొక్క వంశములంతా కూడా నిర్మూలమైపోయింది. స్త్రీలను ఏ విధంగా కూడా ఏ చిన్న విషయంలో కూడా బాధించడానికి ప్రయత్నించకూడదు పురుషులు. ఆ విధమైనటువంటి యొక్క మార్గమును పురస్కరించుకుని ఈ స్త్రీల యందు కేవలం మాతృస్వరూపుడైనటువంటి శక్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరము. ఈ శరన్నవరాత్రి లోపల దేవీ పూజల్ని ఆచరిస్తుంటారు, లలితా సహస్రములు చేస్తుంటారు. ఈ శరన్నవరాత్రులు అంతా కూడాను కేవలము దేవీ శక్తి స్వరూపిణి అనేటువంటి ఒక ఆరాధనలుగానే ఉంటుంటారు. స్త్రీలను కేవలం ఆట బొమ్మలుగా మనం వినియోగించుకోరాదు. ఆరాధనా స్వరూపులు వారు సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించి వారిని సహజమైనటువంటి యొక్క రీతి లోపల అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా తప్పు. క్షణములో, ఏ ప్రదేశములో, ఏ కాలములో, ఎప్పుడు వారి హృదయం నొప్పించుతామో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు. స్త్రీలను చూచినప్పుడు చాలా వినయ విధేయతో మొట్టమొదట నమస్కరించి అతి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని వారిని ఏదో ఆట వస్తువులుగా మనం ఉపయోగించుకుని అనేక విధములుగా కూడా మనం వారి హాస్యాస్పదం గావించటము ఇది సరైనటువంటి ధర్మం కాదు. మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు స్థానంలో కూడా మాతృదేవికి ఇచ్చినంత స్థానము మరొకరికి ఇవ్వలేదు. సామాన్యమైనటువంటి మాటలు ఎందుకు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. దైవాన్ని వెనక పెట్టారు కానీ తల్లిని ముందు పెట్టారు. పవిత్రమైన భారతీయ సంస్కృతి ఎందు ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆధారమైనటువంటి యొక్క ఈ పదములకు మనం ఎంతవరకు మనం గౌరవిస్తున్నాము. కానీ స్త్రీలు అబలుగా భావించుకుని వారు అశక్తులుగా మనం విశ్వసించి ఏదో వారిని వంట రూములో ఉండేటువంటి యొక్క పని మనిషిగా మనం అనుభవిస్తున్నాము. వారి మనసునందున్నటువంటి భగవద్గీత ఎందుకులను స్త్రీల లోపల ఏడు విధములైనటువంటి శక్తి కలదని, అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీలను మనము ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని ఆనంద పెట్టాలి, విధానమును మనము ఈ శరన్నవరాత్రి లోపల చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ఇట్టి పరమ నీతిని, పరమ పవిత్రతను ప్రబోధించేటువంటి యొక్క దినములే ఈ శరన్నవరాత్రి దినములు. ఈ ఎనిమిది దినములు కూడాను ఈ మాతృమూర్తిని ఆరాధన చేసి కడపట దినము కట్టేపటికి సరస్వతీ పూజలో ప్రవేశిస్తున్నాము. ఆమెకు ఆనాడు ఒక విధమైనటువంటి శక్తి పూజ అనగా కొన్ని ఆయుధ పూజగా మనము ఆరాధన చేస్తున్నాము. ఆనాడు మన యొక్క ఆయుధాలను, కొన్ని గ్రంథములను, మన యొక్క ప్రధానమైనటువంటి వస్తువులను కూడా ఆనాడు పూజలో పెట్టి దాన్ని మనము ఆరాధన జరుపుతున్నాము. ఈ విద్య ఏమిటి? విద్య సర్వదేవతా స్వరూపిణి అనేటువంటి యొక్క స్త్రీ యొక్క కాళీ శక్తి యొక్క తత్వమును ప్రబోధించేటువంటిది. ఆనాడు జడమైనటువంటి వస్తువులను కూడా మనము జడముగా భావించకుండా దైవంగా మనం ఆరాధిస్తున్నాము. భారతదేశంలో ఇట్టి ఆరాధనా తత్వము అందరికీ తెలిసినటువంటి విషయమే. జడమైనటువంటి ఒక పెద్ద లారీని కూడా డ్రైవర్ డ్రైవ్ చేయడానికి పోయే ముందుగా ఆ స్టేరింగ్ కు ముందు నమస్కారం చేసి డ్రైవ్ ప్రారంభిస్తాడు. తగినటువంటి యొక్క ఈ యొక్క పనిముట్లంతా కూడా ఎవరైనా ఒక వైలెన్ వాయించాలంటే ఆ వైలెన్ కు ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు. నర్తకి తన యొక్క గజ్జలను కాలికి కట్టుకునే ముందుగా ఆ గజ్జలు కూడా నమస్కరించి తదుపరి అయితే ఆ కాలికి చుట్టుతుంది. తాపీ చేసేటువంటి మేసిని కూడా పనికి ప్రారంభించే ముందుగా ఆ తాపీకి ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు. విధంగా మనం యోచన చేస్తే భగవంతుడు లేనటువంటి వస్తువు జగత్తులో లేదు. కనుక సమస్తము భగవత్స్వరూపంగా మనం భావించుకునే ఆరాధన చేయటమే ఈ యొక్క శరన్నవరాత్రి యొక్క విశిష్టత. విశ్వస్వరూపం అనేటువంటి యొక్క పదములకు తగినటువంటి అర్థము ఇది నిత్యము కాదు. నిత్యమే అయితే ఈ సత్యాన్ని మనము నిత్యంగా భావించుకోవటం చేతనే మనము నిత్య జీవితాన్ని గడుపుతున్నాము. యద్భావం తద్భవతి అని మన భావమును పురస్కరించుకుని ఈ జగత్తు నడుస్తూ ఉంటుండాలి. పూల మొక్కలు నాటిన అప్పుదే పూలు,
1: ముండ మొక్కలు నాటినా ముండకూడదు.
0: మంచి చెడ్డలు ఇది ముండే,
1: ఏ భావములో
0: ఏ తలంపులో అలాంటి ఫలితాలే మనం పొందుతుంటాం. మంచి తలంపులను మనం అభివృద్ధి గావించుకొని మంచి ఫలములు పొందడానికి ప్రయత్నించాలి. నిరంతరము చెడ్డ తలంపులనే మనం అభివృద్ధి గావించుకొని చెడ్డ జీవితాన్ని గడపడము మానవునికి ప్రధాన కర్తవ్యం కాదు. ఇది మానవత్వాన్ని నిర్మూలగావించేటువంటి మార్గం.
1: కనుక సర్వమును మనం ప్రేమించాలి.
0: ప్రేమ చేతనే జగత్తును మనం వ్యాపింప చేయాలి.
1: కనుక ఆ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క స్థానంలో మనం ఉంచుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా,
0: హృదయాలతో తలం నింపుకొనక ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి. సమస్త విషయాలకు నింపుకుంటే మనం ప్రయత్నిస్తున్నాము. మన తల అందుకోసం కాదు అందించినటువంటిది. మన తలంపులు అన్ని కూడాను దైవ తలంపులుగా మారాలి. చేసిన పనులన్నీ కూడాను దైవ సేవగా రూపొందాలి. మనుషులన్నీ కూడాను పరమాత్మని మంత్రంగా రూపొందాలి. అలాంటిదే మానవ జీవితము. మానవ జన్మం ఉత్కృష్టమైనటువంటిదని స్థితిని బోధిస్తూ వచ్చింది. నరజన్మ దుర్లభం. పశుపక్షి మృగాదుల వలె మనము తిని తిరిగి ఆనందించి ఏదో కాలం వ్యర్థం గావించినామంటే ఇంకా దుర్లభమైనటువంటి ఎట్టవుతుంది ఈ మానవ జన్మ. మనము పశుపక్షి మృగాదులతో సమానమే
1: కాదు కాదు.
0: మానవునికి అందించినటువంటి సర్వాంగములు కూడా భగవత్ప్రీత్యార్థమైనటువంటి కార్యములుగా మనం వినియోగించుకోవాలి. యజ్ఞము యజ్ఞము యజ్ఞం అన్నాము. యజ్ఞం అంటే ఏమిటి? పని చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థంగా గావించినటువంటి అంతా యజ్ఞముని. ఆ యజ్ఞములకు ప్రతీకమే ఈ యొక్క స్వరూపము. భగవత్ప్రీత్యార్థంగా మనము ఏ చిన్న పని అయినా కూడా మనము ఆచరించినప్పుడు అది యజ్ఞ స్వరూపంగానే మారిపోతుంది. త్యాగమే యజ్ఞము. కనుక ఈ యజ్ఞం అనేటువంటిది కేవలం ఒక పెద్ద హోమగుండం కట్టి దాని మంత్రముల చేత ఏదో ఆవుని తెచ్చి ఈ విధమైనటువంటి ప్రకారం మనము ఆచరించడం మాత్రమే కాదు. ఈ చిన్న పని చేసినప్పటికీ ఈ దైవ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అది యజ్ఞంగా మారిపోతుంది. కనుకనే ఉపనిషత్తులు కూడాను ఏ కర్మను నీవు ప్రారంభించినప్పటికీ ఆ కర్మకు నీవు నమస్కారం చేయమన్నది. తస్మై నమః కర్మణే. నేను ఆచరించేటువంటి కర్మకు మొట్టమొదట నేను నమస్కరిస్తున్నాను. నేను పవిత్రమైన కర్మలుగా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియనే ఇది. ఈనాడు మానవుని శరీరం ధరించడానికి కారణమేమిటి? శరీరమాత్రం కలధర్మ సాధకం. మానుభంధిని మనుష్యలోకి కర్మను ఆచరించి ఈ దేహం వచ్చింది. కర్మనే ఆధారము. ఈ కర్మకు రాగమే ఆధారము. రాగములకు ద్వేషమే ఆధారము. ఈ ద్వేషములకు అహంకారమే ఆధారము. ఈ అహంకారములకు ఒక అవివేకమే ఆధారము. ఈ అవివేకములకు అజ్ఞానమే మూల కారణము. అజ్ఞానమును మనం నశింపజేసుకుంటే ఈ అవివేకం క్షీణించిపోతుంది. ఈ అవివేకం నశించిందంటే అహంకారం రూపొందింపజేస్తుంది. ఈ అహంకారం అనేటువంటి నిర్మూలమైన మన ద్వేషం అనేటువంటిది అంతఃపతనమైపోతుంది. ఈ ద్వేషం అనేటువంటిది పోయిన రాగము క్షీణించిపోతుంది. రాగము క్షీణించినప్పుడు కర్మలే నశించిపోతాయి. కర్మ నశించిన దేహమే మనకుండదు. కనుకని ఈ దేహమును సార్థకం గావించుకోవాలన్నప్పుడు మొట్టమొదట అజ్ఞానాన్ని నిర్మూలం గావించాలి. ఈ అజ్ఞానం అంటే ఏమిటి? దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకోవటమే పెద్ద అజ్ఞానం. ఈ దేహమే నేను అజ్ఞానం మనలో నిర్మూలం కావాలి. నిర్మూలమవుతుంది దానిని కూడా దైవంగానే మనం భావించాలి. సర్వము భగవస్వరూపమే, సర్వము భగవత్శక్తియే అనేటువంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. నా దేహము నా దేహం అన్నావు. ఈ దేహములకు ముందు నా అనేటువంటిది, ఈ నా ఏమిటిది? ఇక్కడ నాది అనేటువంటిదే ఒక మమకారము. నేను అనేటువంటిదే అహంకారము. ఈ నాది నేను అనేటువంటిది ఎక్కడివి? భగవంతునివే. మొన్ననే మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు చెప్పాను, ఈ అరణ్యవాసం చేసుకుని వచ్చిన తర్వాత అనేక మంది ఋషులంతా శ్రీరామచంద్రుని, అయ్యా రామో విగ్రహవాన్ ధర్మ, నీవు సాక్షాత్ ధర్మస్వరూపుడవే, నీవు సాక్షాత్ భగవత్స్వరూపుడవే అని వర్ణిస్తూ ఉండినారు. విషయాన్ని గుర్తించినటువంటి కైక ఒంటరిగా ఉండినటువంటి సమయంలో చూచి రాముని దగ్గరికి వెళ్లి, రామ నీ శక్తి సామర్థ్యము నేను గుర్తించుకోలేకపోయాను, చిన్నటువంటి పాపమునకు పరిహారమేమైనా ఒక మార్గం బోధించమని. అమ్మా నీవు చేసింది పాపమేమీ కాదు, ఈ ప్రకృతి యొక్క న్యాయమే. కనుక ఈ ప్రకృతి ధర్మాన్ని సర్వులు కూడా నువ్వు అనుసరించవలసింది. నీవు చేసినది చాలా ఉపకారమే. విత్తనం ఒక విత్తనంగా తీసుకుని సమస్త కార్యములను ఆచరిస్తూ వస్తుంది. కానీ నీవు కోరుతున్నావు గనుక నీకు ఒక ఉపదేశం చేయడానికి నేను కోరుకున్నాను. తెల్లవారు నీవు సరయు నదికి వెళ్లి స్నానం చేసి నీవు రమ్మన్నాడు. అనగా నీవు వచ్చే దారి లోపల ఏ విధమైనటువంటి శబ్దాలు నీవు వింటావో దానిని నీవు చక్కగా గుర్తించుకుని రమ్మన్నాడు. ఆమె స్నానం ఆచరించి గట్టుకు వచ్చేటప్పటికి ఒకవైపున మేకలు, ఒకవైపున గొర్రెలు అంత గుంపులు గుంపులుగా మేస్తూ వస్తున్నాయి. ఒక నిర్విరామంగా మే మే మే అని అరుస్తూ ఉంటున్నాయి. సరే ఏదో ఒక శబ్దాన్ని విని రామన్నాడు కదా శ్రీరాముడని తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళింది. అడిగాడు రాముడు, అమ్మా నీ విన్నటువంటి శబ్దం ఏమిటి అన్నాడు.
1: ఆయన
0: గొర్రెలు మేకలు ఎక్కడ చూసినా కానీ మే మే మే అని అరుస్తుంటున్నాయి. ఈ శబ్దాన్ని మాత్రమే నేను విన్నానని. మే మే అనగా సంస్కృతంలో నాది నాది నాది అని. ఏది నాది? అంతా నాది అనుకుంటున్నాం. అనుకున్నంత కాలం కూడా అది నా దగ్గర లేకుండా ఉంటుంది. అది దశరథుడు రావాడనుకున్నావు నీవు, నీ దశరథుడు ఇదంతా నాదే అనుకున్నావు. ఏది నీది? ఏది నీది కాదు, అంతా దైవందే. నదే ఉపదేశం అన్నాడు. అంతా దైవందే, ఏది కాదు అనేటువంటి యొక్క భావానికి ఏనాడు మనం వస్తామో అదే నిజమైనటువంటి వేదాంతం, అదే నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానం మనలో ప్రారంభమయ్యేంత వరకు కూడాను మనం ఈ అజ్ఞానంలో మునిగిపోవలసింది. ఈ అజ్ఞానం ఉండినంత వరకు కూడాను మనం దుఃఖంలో దూరం అయ్యేటువంటి మార్గం లేదు. నిజమైనంత వరకు దేహభ్రాంతిని వదులుకొని దైవభ్రాంతిని అభివృద్ధి గావించుకోవడానికి తగినటువంటి కృషి చేయటమే మానవుని ప్రధాన కర్తవ్యము. ఇంతమూట మాతృమూర్తిని గౌరవించండి, మాతృమూర్తిని ప్రేమించండి, మాతృమూర్తిని సేవించండి. ఈ దేహములకు మూలకర్త అయినటువంటిది మాతృమూర్తి కనుక ఎవ్వరు కూడాను తల్లిని బాధించడానికి ప్రయత్నించండి. ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము ప్రారంభించినంత వరకు కూడాను మనకి ఈ దుఃఖము తప్పదు. మొదటి దినము మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఇదియే. ఈ పాఠము నేర్చుకునక మనం పరీక్షలో ఉత్తీర్ణులు కాలేము. ప్రాథమిక క్లాసు లోపల ఉత్తీర్ణులు కాకుండా మనము ఉన్నత స్కూలుకు వెళ్లడానికి వీలు కాదు. కనుక మొట్టమొదట మన తల్లిని మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. దీనినే ఇల్లు గెలిచి రచ్చగలిచమన్నారు. తల్లినే సంపర్కలేనిటువంటి నీవు దైవాన్ని ఏ రీతిగా సంతృప్తిపరచగలవు? తల్లినే గౌరవించలేనిటువంటి నీ శక్తి సామర్థ్యం దైవాన్ని ఏ రీతిగా గౌరవించగలవు? కనుక మొట్టమొదట మనకు అన్ని విధములు కూడాను తన రక్తాన్ని, తన జీవితాన్ని, తన యొక్క సర్వశక్తిని కూడాను దారబోసినటువంటి తల్లిని గౌరవించడం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 అక్టోబర్ 14వ తేదీన దసరా మహోత్సవ వేడుకలలో మొదటి రోజు భగవాన్ అందించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నీతి మానవుని పవిత్రమైన ఉన్నతమైన స్థానమునకు కొనిపోయే రాజమార్గము. జీవితయాత్రలో సత్ప్రవర్తన నిమిత్తమై మానవుడు కొన్ని నియమములను ఎన్నుకుంటూ ఉంటాడు. వీటినే నైతిక నిబంధనలు అని చెప్పవచ్చును. నైతికమనగా పవిత్రము అని కూడానూ చెప్పవచ్చు. నిత అనే సంస్కృత శబ్దము నుండి నీతి అనే శబ్దము ఏర్పడింది. అనగా క్రమమైన మంచి అయిన ప్రవర్తన అని దీని అర్థము. క్రమముతో కూడిన మంచి ప్రవర్తనే నీతి యొక్క అంతరార్థము. నీతి మానవుని పవిత్రమైన ఉన్నతమైన స్థానమునకు కొనిపోయే రాజమార్గము. సమాజమునందు రాజ్యమునందు వ్యక్తియందు నీతి ఏనాడు నశించునో ఆనాడు ఆ రాజ్యము ఆ సమాజము ఆ వ్యక్తి కూడాను పతనమైపోతారు. అంతేకాక ఎన్నో సంవత్సరముల నుండి ఆర్జించిన నాగరికత కూడాను పతనమైపోతుంది. నీతి లేకయున్న జాతి చెడును అన్నారు. మానవజాతికి నీతియే ప్రాణము. జీవితములో నీతియే సరైన ఆదర్శము. అట్టి నీతి ఈనాడు కోల్పోటము చేతనే మానవజాతి క్షీణించుచూ ఉన్నది.

పర్తిలో పూర్వ వైభవాన్ని, ఆ తీపి జ్ఞాపకాలను, దసరా ఉత్సవాలను అనుభవించి ఆస్వాదించిన కొందరి భక్తుల అనుభవాలను మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమం ద్వారా శ్రోతలకు ఈ 10 రోజులు అతి అరుదైన స్వామి మహిమలను వినూత్న రూపంలో స్వామివారే శక్త్యావతారిగా, జగన్మాతగా, జగజ్జననిగా భక్తులకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

ఈ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈనాడు జగన్మాత బాలా త్రిపుర సుందరి అవతారంలో అలంకరింపబడి అందరికీ దర్శనమిస్తుంది. ఇవాల్టి రోజున చాలా మంది చిన్న వయస్సులో ఉన్న ఆడపిల్లలను బాలా అమ్మవారిగా భావించి వారికి బాలపూజ చేయటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇవాల్టి ప్రత్యేకంగా ఒక బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాటను విందాం.

బెంగళూరు నుండి పూలవాళ్లు వచ్చేవారు. వారు కూడా స్వామి భక్తులే. రకరకాల పూలను జోడించి మొదటి రోజున హంసతూళికా తల్పంను అలంకరించారు. మేళగాళ్లు వచ్చారు. బయట లోపల ఒకటే సందడి. అలంకరించారు. లోపలికి 6 గంటలకు వెళ్లారు. 8 అయినా ఇంకా రాలేదు. 8:30 గంటలకు స్వామివారి తలుపులు తెరిచారు. అందరి కళ్ళు స్వామివారిపైనే. పసుపు జుబ్బా, దానిపైన నీలిరంగు మేలిముసుగు, మధ్య పాపిటలో ఒకవైపు కురులు గుబ్బగా లేచి చాలా ముద్దుగా ఉంది. బలవంతం చేసి అక్కడ ఉన్నవారందరూ వారి నెక్లెస్లన్నీ వరుసగా అలంకరించారు. చేతి నిండా ఉంగరాలు నింపారు. తడతడగా మెరిసిపోతున్నాయి. అంగీని ఒక చేత పట్టుకుని, మేలిముసుకు మరో చేత పట్టుకుని సిగ్గు దొంతరలతో కళ్యాణ గుణమణి అయి కదలి వస్తూంటే, అమ్మా జగన్మోహినియా, త్రిభువన సుందరియా అని మనసు ఉర్రూతలుగుతూంటే, అందంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ దిగ్భ్రాంతులై చూస్తుండేవారు. అరే అలా చూస్తారేం, టైమైపోయింది రండి అని హెచ్చరించేవారు స్వామి. వాకిలి ముందర పూల పల్లకి నిలుచునుంది. చుట్టూ కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు. దృఢకాయులైన మగవారందరూ స్వామివారి పల్లకి చుట్టూ ఉన్నారు. స్వామివారు బయటికి రాగానే సత్యసాయిబాబాకు జై, సాయి మహారాజుకు జై అనే జయ జయధ్వానాలు పలికేవారు. 5 మంది ముత్తైదువులు వచ్చి పల్లకీని పూజించి స్వామికి హారతులు పట్టగానే జగజ్జయమానంగా స్వామివారు తేజరిల్లారు. పల్లకీ మొదలైంది. మేళతాళాలు నింగిని చేరింది. ఒకటే కోలాహలం, వెర్రి ఆనందం. పల్లకీకి ముందు వైపు భజనవారు, వెనక వైపు ఆడవారు పిల్లలు, వీరందరి చుట్టూ మగవారందరూ కోటవలే చుట్టి ఉన్నారు. మరికొందరు మగవారు కర్రలు పట్టుకుని మల్లయుద్ధ వీరుల్లాగా నలుమూలలా నిలిచి ఉన్నారు. మంచితో పాటు చెడు ఉండే తీరాలి. ఇంత జనంలో కొంతమంది అసూయపరులు, రౌడీలు తమాషా చూద్దామని వచ్చి ఉంటారు. ఇంతమంది కొనియాడుతూ ఉంటే గిట్టని వారికి ఎంత బాధగా ఉంటుంది. సమయం చిక్కితే ఒక చేయి చూడాలని వేచి ఉంటారు.

0: భవాని శంకర్లు అని ఈ ప్రపంచములకు ఒక పెద్ద పేరు.
1: భవాని శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
0: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
1: భవాని మీన్స్ ఎర్నెస్ట్నెస్.
0: శంకర అనగా విశ్వాసము అని అర్థం.
1: శంకర మీన్స్ ఫెయిత్.
0: భవాని శంకరుడు అనగా శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: భవాని అండ్ శంకర మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎర్నెస్.
0: శ్రద్ధ వల్లనే
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్
0: ఈ శంకర స్వరూపమైనటువంటి యొక్క
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: కార్యక్రమము కొనసాగిపోతున్నవి.
1: యు కెన్ డూ యువర్ వేరియస్ ప్రాక్టీసెస్ బై ద స్ట్రెంగ్త్.
0: ఈ శంకర స్వరూపమైనటువంటిది
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: భవాని స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే.
1: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
0: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
0: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
1: సో ఇన్ దిస్ యూనివర్స్ భవాని అండ్ శంకర ఆర్ సో క్లోజ్.
0: ఏ నామము ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
1: వాట్ ఎవర్ ద నేమ్ వాట్ ఎవర్ ద ఫార్మ్ యు వర్షిప్ ఇట్ ఇస్ ఎంబెడెడ్
0: ఇన్ భవాని శంకర. దేనిని మనం సాధించలేము ఈ జగత్తులో.
1: విదౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుంది.
1: వి గెట్ విజ్డమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రద్ధ.
0: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
0: కనుకనే విశ్వమునకంతా కూడాను
1: సో
0: భవాని శంకర స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
0: ఇది అర్ధనారి స్వరూపమే.
1: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
0: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
1: So everybody in this world therefore utter Shrimati and
0: Shrimati anaga Bhavani.
1: Shrimati means Bhavani.
0: Shri anaga Shankarudu.
1: Shri means Shankara.
0: Shrimati, Shri Bhavani. Ee rendinti yokka ekatvame divyatvamainatu manavatvam.
1: So the divinity in man is a combination of Bhavani and Shankara.
0: Sharirakanga Bhavani.
1: Concerning the body Bhavani.
0: Manasikanga Shankaratvamu.
1: In the mind it is Shankara.
0: Ee rendinti ende moodavadu kudanu unnadi.
1: So the combination of these is the third
0: atma tattvam
1: and the third one is the atmic principle.
2: ee naati sai sankirtana ravali karyakramanni intadito mugistu tirigi repu ide samayaniki marinni chakkani paatalato marinni visheshalato kalusukundam antavarku selavu sairam.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 21వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆకాశవాణి తన చిరకాల ప్రేమికునిలా నన్ను ఆహ్వానించింది ప్రేమగా. గతంలో నా వద్ద శిక్షణ పొంది నా వద్ద పనిచేసిన కళాకారులు చాలామంది అక్కడే ఉద్యోగులుగా స్థిరపడ్డారు. మైసూరు ఆకాశవాణి కేంద్రంలో 1940 ప్రాంతాల్లో నాతో భుజం కలిపి పనిచేసిన వాళ్లే ఇప్పుడున్న కార్యక్రమ నిర్వాహకులు. ఆకాశవాణిలో నా పునఃప్రవేశానికి నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషించారు. నన్ను అప్పటి డైరెక్టరు సహాయ దర్శకత్వం బాధ్యత నుండి తొలగించటం పట్ల నాకంటే వాళ్లకే ఎక్కువ కోపంగా ఉండేది. అందుకే నేను తిరిగి వాళ్ల మధ్యకి వెళ్లటం వాళ్లకి చాలా సంతోషాన్ని కలిగించింది. గ్రామీణ జానపద కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు, చిన్నపిల్లల కార్యక్రమాలు, నిరక్షరాస్యుల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత నాకు అప్పగించబడింది. నౌకాదళ దినోత్సవం, ఖాదీ దినోత్సవం, జెండా దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం, అంతర్జాతీయ సమైక్యతా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, ఇలా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ప్రత్యేక దినోత్సవాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం, స్క్రిప్టులు తిరగేయటం చేయవలసి వచ్చేది. కొత్త ఢిల్లీ నుండి తపాలాలో వచ్చే అనేక స్క్రిప్టులను ఇతర భాషల నుండి కన్నడంలోకి అనువదించటం, వాటిని కుదించటం చేయాల్సి వచ్చేది. ఈ కార్యక్రమాలతో పాటుగా చరిత్రలో తమ అడుగుజాడలను ముద్రించుకున్న 5 డజన్లకు పైగా ప్రముఖమైన స్త్రీ పురుషుల జయంత్యుత్సవాలు, వర్ధంతుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చేది. 5000 సంవత్సరాల కాలంపాటు భారతదేశంలో కొండలు, నదుల మధ్య గల భూభాగంపై 300 మిలియన్లకు పైగా పుట్టిగిట్టిన ప్రజల్లో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రైస్తవ, మహమ్మదీయాది వివిధ మతాలకు చెందిన ఎందరో ప్రముఖులు భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నారు. వీళ్లందరికీ సంబంధించిన ఎన్నో ప్రత్యేకమైన పండుగ దినోత్సవాల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చేది. వాళ్లల్లో ప్రతి ఒక్కరినీ కూడా ఎంతో విశిష్టమైన వ్యక్తిత్వం కలవారిగా వారిని పొగుడుతూ కార్యక్రమాలను వినే శ్రోతలకు వారి పట్ల గౌరవాదరాలు కలిగే విధంగా తయారు చేయాల్సి వచ్చేది. సరిగ్గా వారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని ప్రతిబింబించే విధంగా వారి పట్ల గల ఆరాధనా భావాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన విశేషణాల కోసం వెతుక్కోవలసి వచ్చేది. బుద్ధుని 2500 వర్ధంతి ఉత్సవ సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సంభాషణలు, నాటికలు, శీర్షికలు, ఇంటర్వ్యూలు, చర్చలు, ప్రసంగ పఠనాలు, కవితాగోష్ఠులు, గీతాలు, ఇలా 100లాది కార్యక్రమాలను నిర్వహించాము. ప్రతి వ్యక్తి భగవంతుని అంశయేనని, ప్రతి వ్యక్తిలోని ఆత్మ మిగిలిన వారిలోని ఆదరాలు కలిగే విధంగా తయారు చేయాల్సి వచ్చేది. సరిగ్గా వారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని ప్రతిబింబించే విధంగా వారి పట్ల గల ఆరాధనా భావాన్ని

వారిలోని ఆత్మ అంతా ఒకటేనన్నది మన జాతి ప్రాథమిక సిద్ధాంతం కావటం చేత మన రాజ్యాంగం మన ప్రజాస్వామ్య దేశంలో జాతి కుల విభేదాలు, స్త్రీ పురుష భేదాలు, పేద గొప్ప తారతమ్యాలు, అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కలిగించింది. రాజకీయ ప్రాబల్యం సంతరించుకోవాలంటే ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరి కోరికను మన్నించాలి. అన్ని మతాలకు చెందిన ప్రజలను ఆకట్టుకోవడం కోసం అన్ని మతాలకు చెందిన వివిధ ప్రముఖ వ్యక్తుల రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేయవలసి వచ్చేది. ఈ కార్యక్రమాల్లో ఆయా వ్యక్తుల గురించి వివరించటానికి కావలసిన సరైన పదాలు ఏర్చి కూర్చలేక తల బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడేది. కాని ఎలాగో ఒకలాగా కార్యక్రమాలను సక్రమంగా సజావుగా లాగించేసేవాళ్లం. ఆకాశవాణి కార్యక్రమాలు నిర్వహించటం కూడా తనకు చెందేదేనని బాబా నాకు గట్టిగా బుద్ధి చెప్పడం వల్ల నన్ను ఆ పదవికి ఎన్నుకొన్నందుకు తగిన న్యాయం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నించాను. మరోవైపు అదే సమయంలో స్వామి అవతార ఆగమన సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేసే మరొక పాత్రను కూడా నిర్వహించే అవకాశం ఇమ్మని స్వామిని వేడుకుంటూ ఉండేవాడిని. 1956 నవంబర్ 1వ తేదీన అన్ని కన్నడ ప్రాంతాలతో కూడిన మైసూరు రాష్ట్ర అవతరణ సందర్భంగా భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన గొప్ప సభ జరిగింది. ఆ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారంలో కన్నడ వ్యాఖ్యాతగా నన్ను నియమించినప్పుడు మాత్రం నేను, నాకు స్టూడియో మైకు చేతికి లభించే అవకాశం ఇచ్చిన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆకాశవాణిలో ఉద్యోగం లభించినందుకు నేను హృదయపూర్వకంగా సంతోషించింది ఆ ఒకే ఒక సందర్భంలో. 150 సంవత్సరాలకు పైగా పెద్ద సంఖ్యలో కన్నడ ప్రజలు తమిళ, తెలుగు, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. ఒకే రాష్ట్రంగా వారందరి ఏకీకరణ, అందుకోసం కర్ణాటక ప్రాంతంలో పుట్టి పెరిగిన నా సహోద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా, అంత సమర్థవంతంగా కాకపోవచ్చు, నా సాహితీ ప్రకర్షను, వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడంలో అదొక పరాకాష్ఠ. ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణా పదవి నాకు మరొక చక్కని అవకాశం కూడా లభించడానికి సాయపడింది. కొత్త ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఒక సాహిత్య సమారోహలో పాల్గొని కన్నడ సాహిత్యం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. అన్ని భాషావర్గాలకు చెందిన సాహితీవేత్తలకు భారత రాష్ట్రపతి రాష్ట్రపతి భవనంలో ఒక విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి డకోటా విమానంలో తిరిగి బెంగుళూరు చేరుకున్నాను. అది నా మొట్టమొదటి విమాన ప్రయాణం. బాబా నుండి అనుమతి లభించడం వల్ల నా భయాలన్నీ పక్కన పెట్టి సురక్షితంగా, నిశ్చింతగా ప్రయాణం చేసి బెంగుళూరు చేరాను. ఎత్తైన ప్రదేశం నుండి కిందకు చూస్తుంటే కలిగిన వింత వింత అనుభవాలు, ముందు ముందు దృశ్యాలను, విషయాలను తీవ్రమైన ఏకాగ్రతతో పక్షి వంటి తీక్ష్ణమైన దృష్టిలో పరిశీలించగలగటాన్ని నేర్పాయి. ఇది నా విమానయానం నేర్పిన కొత్త పాఠం. యమున నుండి కావేరికి ప్రయాణం చేస్తున్నంతసేపు అమ్మతో బాబా నా గురించి చేసిన ఒక ఆరోపణ పురుగులా తొలవటం ప్రారంభించింది నా మెదడును. నేను అనుగ్రహించిన ఎందరో భక్తులు మందిరం వరకు తిన్నగా రహదారి ఏర్పడడం చేత చక్కగా కార్లలో వస్తున్నారు. మీ అబ్బాయికి ఇప్పుడు అదనంగా సంపాదన కల్పించాను కాబట్టి అతను కూడా కారు కొనుక్కొని మిగిలిన వాళ్లలా కారులో వస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని బాబా అమ్మతో నా గురించి ఫిర్యాదు చేశారు. చిన్న నవ్వు పెదవి వంపుపై దొర్లుతూ ఉండగా, నాకు బ్యాంకులో ఉన్న ధనం చాలా స్వల్పం కావటం చేత ఒక మోరీస్ కారు ఎలాగోలా కారు అమ్మేద్దామనే తొందరలో ఉన్న ఒక ఆసామి నుండి కొంచెం తక్కువ ధరలో కొనగలిగాను. నేను కారు కొనుక్కోవటం అమ్మకి చాలా సంతోషం కలిగించింది. ఆమె బాబా దగ్గర ఆ విషయం గురించి కాస్త ఎక్కువగానే పొగిడింది కూడా. బాబా కాసేపు కారు పక్కన నిలబడి, కొన్నేళ్లుగా నీకు కారు కొనుక్కోవాలని ఆశగా ఉండేది కదా, ఇప్పుడింక హాయిగా నువ్వు కారులో తిరగొచ్చు అన్నారు బాబా.

నా చెవిలో గుసగుసగా. కాని మోరిస్ ఎప్పుడూ ఏదో ఒక రిపేరు పని కోసం షెడ్లోనే జబ్బుపడి ఉండటంతో నాకు అంత హాయిగా దానిలో ప్రయాణం చేసే అవకాశం తక్కువగా ఉండేది. దానికి ఇంధనం ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే దానికి ఇంధనం కంటే గట్టి తోపుడు లాగుడు ఎక్కువ అవసరంగా ఉండేది. ఒకసారి పుట్టపర్తి వస్తున్నప్పుడు కారు యాక్సిల్ విరిగిపోవడం చేత దానికి ఎడ్లను కట్టి ఆటోమొబైల్ బండి కాస్త ఆక్సోమొబైల్ బండిలాగా లాక్కురావలసి వచ్చింది. డ్రైవర్ సీటులో చిన్నదొరై స్టీరింగ్ పట్టుకుని ఉండగా నేను వెనక సీట్లో ఉండి ఎడ్లచే లాగబడుతున్న కారులో వస్తూ చూసేవాళ్లందరికీ వినోదం కలిగించేలా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. లోగడ మైసూరు ఆకాశవాణి కేంద్రంలో సహాయ దర్శకుడుగా ఉన్నప్పుడు ఒక పక్క నన్ను తీసెయ్యాలని ప్రయత్నిస్తూనే ఆ విషయం నాకు తెలుసుకోలేని విధంగా నన్ను నమ్మిస్తూ చక్కగా స్టేషన్ కారును సొంత ఆధీనంలో ఉంచుకోవటం కోసం కారు గ్యారేజీ కట్టించుకోమని డైరెక్టరు నాకు సలహా ఇవ్వటంతో మైసూరు కృష్ణమూర్తిపురంలోని నా స్వగృహమైన కల్పతరులో ఒక పక్కన కారు గ్యారేజీ కట్టించాము. కాని గ్యారేజీ సిద్ధమయ్యేసరికి మా డైరెక్టరు వెనుక నుండి పొడిచిన కలంపోటుతో నేను ఆకాశవాణి కేంద్రం నుండి మహారాజా కళాశాల హిస్టరీ గదిలోకి చరిత్ర అధ్యాపకుడిగా వచ్చి పడటం జరిగింది. అయితే మోరిస్లో నా ప్రయాణం ఎలా ఉన్నా అది నా కాలిన గాయానికి మందులా కాస్త ఉపశమనాన్ని కలిగించింది. బాబా మనల్ని దృష్టి గతంలోకి సారించి భవిష్యత్తు వైపుకు ప్రయాణించవద్దు అని చెబుతూ ఉంటారు. గతం గత, ప్రయాణం పూర్తి చేసి వచ్చేసిన దూరాన్ని కొలుచుకుంటూ కూచోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? గతంలో చేసిన తప్పులను జరిగిన పొరపాట్లను చింతిస్తూ కూచోకండి. వర్తమానంలో మీకున్న సామర్థ్యంతో ఆనందంగా భవిష్యత్తు వైపుకు అడుగు వేయండి అని బాబా సలహా. కాబట్టి 1947లో ఆకాశవాణి కేంద్రం నుండి నాకు ఉద్వాసన పలకడానికి పన్నిన పన్నాగాలు, నడవనని మొండిపట్టుపట్టే నా మోరిస్ 8 కారు, ఈ రెండూ నాకందించిన చేదు అనుభవాలను మనసులోంచి తొలగించుకోకపోతే అవి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వవు. నేను ప్రొడ్యూసర్గా పనిచేసిన 15 నెలల్లోనూ 2 సార్లు దీర్ఘకాలిక సెలవు తీసుకోవలసి వచ్చింది. బాబాతో ఢిల్లీ, రిషికేష్, బృందావన్, కాశ్మీరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఒకసారి చాలా కాలం సెలవు పెట్టాను. బాబా ఎంతో అనుగ్రహంతో తమ యాత్రా బృందంలో నన్ను కూడా చేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా బాబా ఉత్తరదేశ యాత్రకు వెళ్తున్నప్పుడు నేను కూడా పక్కన ఉండే అవకాశం కోసం ప్రార్థిస్తూ ఉండటం వల్ల స్వామి జీవిత చరిత్ర రాయాలి అనే ఉత్సాహం నాలో గమనించటం వల్ల కాబోలు బహుశా స్వామి నన్ను కూడా తమతో తీసుకుని వెళ్లారు. రిషికేష్ దివ్యజీవన సంఘానికి చెందిన ఉద్దండులైన స్వామి సచ్చిదానంద, స్వామి సదానంద అనబడే సన్యాసులు బాబాను ఆహ్వానించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారి గురువుగారు స్వామి శివానందకు బాబా తమ దివ్య మహిమాన్విత శక్తితో స్వస్థత కలిగించి ఆరోగ్యం చేకూరుస్తారని వారి నమ్మకం. అఖిల భారత దివ్యజీవన సంఘం సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు ఈ ఇద్దరు స్వాములు బాబాను వెంకటగిరిలో కలుసుకోవడం జరిగింది. అక్కడి స్థానిక శాఖవారు వెంకటగిరి రాజావారు ఆహ్వానించడం వల్ల బాబా ఏదో సమావేశాలకు అధ్యక్షత వహించారు అంతే అని వారభిప్రాయం. వెంకటగిరి రాజావారిని సంతోషపెట్టడం కోసం శ్రీ సత్యసాయిబాబాను మన్నించారేమో కాని ఆచార్య పీఠాన్ని అధిష్ఠించి సభకు అధ్యక్షత వహించటానికి కావలసిన అర్హతలు బాబాకు ఏవీ లేవని వారభిప్రాయం. కాని బాబా తమ ఉపన్యాసంలో, సంభాషణలో కనబరిచిన అసమాన ప్రజ్ఞ, సందేహాలను తొలగించటంలో స్వామి ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ వారిని ముగ్ధుల్ని గావించాయి. బాబాను ఎదిరించి ధిక్కరించాలని వచ్చిన మేమే ఆయన చేత ధిక్కరింపబడినామని ఒప్పుకునేలా చేశాయి. ప్రతి వ్యక్తి భగవంతుని ప్రతిరూపమేనని, ప్రతి వ్యక్తి దివ్య జీవనాన్ని గడపడానికి కృషి చెయ్యవలసిందేనని బాబా ఉపదేశించారు. సమావేశాలు ముగిశాక బాబా స్వామి సచ్చిదానందను
ఆంతరంగిక సమావేశానికి పిలిచారు. నిండు పున్నమి వెన్నెలకాంతిలో చల్లగా ప్రశాంతంగా కనిపించే నీలి వెన్నెల్లో ప్రకాశించే సముద్ర దృశ్యాన్ని ఆ సచ్చిదానంద స్వామి తరచుగా పొందటాన్ని స్వామి అతనికి గుర్తు చేశారు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ అతను పొందే బ్రహ్మానందాన్ని కూడా బాబా అతనికి వివరించి చెప్పారు. గమ్యం ఎంతో దగ్గరగా ఉండగా సాధన విడిచి తప్పుత్రోవలో పడుతున్నందుకు బాబా అతన్ని మందలించారు. తాను ఎల్లవేళలా వెంట నుండి ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. తన అనుగ్రహ సూచకంగా ఏదైనా బహుమానాన్ని అతనికి ఇవ్వదలిచి హస్తచాలనం చేస్తూ ఉంటే బాబా చెయ్యి పట్టుకుని వారిస్తూ, "వద్దు స్వామి, వద్దు. నాకు చిటికెడు విభూది పొట్లము, చిత్రపటము, చిన్న ఎత్తు బంగారమో వెండో అక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. నీవు సృష్టించే ఇతర వస్తువులన్నిటికన్నా అత్యంత విలువైన వస్తువు నీవే. నీ దివ్యత్వాన్ని మాకు తెలియజేయి స్వామి" అని ప్రార్థించాడు. పుట్టపర్తి నుండి మద్రాస్ వరకు వెళ్లటానికే కార్లన్నీ పెట్రోలుతో నింపబడుతూ ఉండగా ఈశ్వరమ్మగారు ఒక అభ్యర్థనతో వచ్చారు. ఆవిడను చూస్తూ ఉంటే నాకు భాగవతంలో యశోద గుర్తుకు వచ్చింది. పసిబాలుడుగా ఉన్నప్పుడే కృష్ణుడు ఎన్నో లీలలు ప్రదర్శించటాన్ని కళ్లారా చూసినా, వేలాది జనం కృష్ణుణ్ణి భగవంతునిగా తెలుసుకుని పూజించుతారని తెలిసినా, తాను మాత్రం కృష్ణుడు ఆకలిదప్పులతో బాధపడే ముద్దుల పసివాడేనని, తాను అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావించేది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 21వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఓం శ్రీ సాయిరామ్. నమస్తే పుట్టపర్తీశ, నమస్తే భక్తవత్సల, నమస్తే సర్వదేవాత్మన్, నమస్తే పరమేశ్వర. సర్వదేవతాస్వరూపుడు, సర్వదేవత అతీత స్వరూపుడు అయిన సాయినాథుని దివ్య చరణారవిందాలకి నా సాష్టాంగ ప్రణమాలు అర్పిస్తున్నాను. జగదంబ సాయిమాతకు ప్రణమస్సులు, వేద పురుషులకు నమస్సులు. నేటి భాగవత ఘట్టంలోకి ప్రవేశించడానికి ముందుగా ఒక చిన్న సాయినాథుని గురించి ఒక చిన్నది. మానవ సేవయే మాధవ సేవగా జనుల తీరిచిదిద్దు సాయి శక్తి, తలచిన ఎంతనే తనలోని తాపాల సరగుణ బ్రోచడి సాయి జపము, ఆలకించిన ఎంత అఖిల మనమ్ముల సమ్మోహితులజేయు సాయి లీల, మనలోని శక్తిని మహితమ్ముగా చేసి హాయి గూర్చెడు నట్టి సాయి దృక్కు, సాయినామే జిహ్వకు హాయి హాయి, సాయి రూపమే కనులకు హాయి హాయి, సాయి సేవయే మేనుకు హాయి హాయి, సాయి ఓం సాయి శ్రీ సాయి సత్యసాయి. మానవ లోకాన్ని ఉద్ధరించటానికి అవతరించిన మహానుభావుడు సాయినాథుడు. గతంలో ఉన్న అవతారాలు ఎన్నో, ఈ అవతారాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, పరిమిత ప్రదేశానికి పరిమితమైన ఉద్దేశములను, పరిమిత ప్రయోజనములను ఉద్దేశించి కలిగినవి గతంలో ఉన్న రకరకాల అవతారాలన్నీ కూడా. ఈనాడు సాయినాథుని అవతారము ఒక ప్రదేశమునకు కాక, ఒక పరిమిత ఉద్దేశముతో సంభవించినది కాక, ప్రపంచం మొత్తాన్ని కూడా తన యొక్క శక్తితో మార్చగలిగినటువంటి అవతారం ఇది. సత్యము, శాంతి, ప్రేమను ప్రతివారిలో కూడా. మిగతా అవతారాల్లో ప్రజలను ఎక్కువగా, ఇంతకుముందున్న శిరిడీ నాయుడు అవతారంలో కూడా అందరినీ దగ్గరికి చేరనివ్వలేదు, కొంతమంది మాత్రమే చేరనిచ్చారు. కానీ ఈనాడున్నటువంటి సాయినాథుని అవతారము ప్రేమస్వరూపము, శాంతి స్వరూపము, సత్యస్వరూపము. అందరినీ దగ్గరికి చేర్చి, లాలించి, బుజ్జగించి, చిన్న చిన్న మాటలతో, చక్కని పలుకులతో మానవులను మాననీయులుగా, మహనీయులుగా తీర్చిదిద్దుతున్నటువంటి అవతారము ఈ సత్య సాయినాథుని అవతారం. నిజంగా ఇక్కడ చూడండి, ఎంతో చిన్న చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ చేరదీసి, అందరినీ దగ్గర, చిన్నపిల్లలు ఎంత అదృష్టవంతులు, అందరూ ప్రహ్లాదులే ఇక్కడ పిల్లలంతా కూడా, అందరినీ దగ్గరికి చేర్చుకుని వాళ్లకు చక్కని హితబోధలు చేస్తూ సాయి లోకం ఒక చక్కని భవిష్యత్తుని, భవిష్యత్తులో ఒక సుందరమైనటువంటి ఒక మానవత్వము కలిగిన మాననీయుల్ని తయారు చేస్తున్నారు స్వామి మహానుభావులు. ప్రజలను విపరీతమైనటువంటి ఒక మార్పు రావాలి, చక్కని మార్పు రావాలి. ఆ మార్పు కోసమే సాయినాథుని యొక్క ఈ తపనంతా కూడా. మానవ సేవయే మాధవ సేవగా జనుల తీరిచిదిద్దు సాయి శక్తి. సాధారణంగా ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక తత్వపరంగా గనక ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక స్వామీజీ అని కాని లేదా ఒక మహాత్ముడిని కాని వెళితే, అక్కడికి వెళ్లగానే పూజలనో మరొకటనో మరొకటో పేరుతోనే కాని అంతవరకే పరిమితమవుతూ ఉంటాయి ఇక్కడ ప్రయోజనాలన్నీ కూడా. లేదా ఈ యజ్ఞం చేయిండనో, లేదా ఈ పూజ చేయిండనో అని కాని, కానీ సాయినాథుని చెంతకు వచ్చిన వ్యక్తి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదే. ఎక్కడ చూచినా ఒక హుండీ గాని మరొకటి గాని ఎక్కడా కనిపించదే. ఏ పేపర్లో గాని, సనాతన సారథిలో గాని, ఏనాడైనా సరే ఈ సంస్థకు విరాళాలు ఇవ్వండి అనే మాట మనకి ఎక్కడా కనిపించదు. అటువంటి తత్వం నిజంగా ఏమిటంటే, అందరినీ కూడా ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చివేయగలిగినటువంటి ఒక మహనీయ తత్వము సాయినాథుని యొక్క తత్వం అంతా కూడాను. ఆ విధంగా ఎక్కడ ఒక ఎవరు ఖర్చు పెట్టగల, ప్రశాంతమైనటువంటి తన మనస్సు అనే పుష్పాన్ని అర్పిస్తే చాలు. వేరే పుష్పాన్ని కూడా ఒక రూపాయి పెట్టో రెండు రూపాయలు పెట్టో కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఆ మనస్సు అనే పుష్పాన్ని అందించండి నాయన, అంతకంటే నాకు కావాల్సిన ఏమీ లేదు, మారండి మీరంతా కూడా అంటూ, మానవ సేవయే మాధవ సేవగా, మానవ సేవయే మాధవ సేవ, సర్వ్ టు మ్యాన్ ఈ సర్వ్ టు గాడ్. ఇది అందరూ చదువుకున్నాం, ఎక్కడెక్కడో పుస్తకాల్లో ఉన్నాయి. కానీ ఈనాటి సమాజంలో మానవులను మాననీయులుగా, మహనీయులుగా తీర్చిదిద్దుతున్నారు స్వామి. ఎక్కడెక్కడో ఇళ్లలో ఉండి ఎందరి చేతలో సేవలు చేయించుకునే వారందరూ కూడా ఈనాడు మానవ సేవను చూడండి, ఎంత చక్కగా వినయముతో, విధేయతతో, భక్తితో, ఆప్యాయతతో, ఆత్మీయతతో, ఆనందంతో
పారవశ్యంతో చేస్తున్నారు సేవలంటే నిజంగా ఎంత చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఇన్ని లక్షల కోట్ల మందిలో ఆ మార్పును తీసుకొని చేయించడం అంటే అది సాయి శక్తికే చెల్లింది కానీ ఇంకా ఏ మానవుడి యొక్క తరం కాదు నిజంగా మహానుభావుడు ఆయన. ఆ విధంగా జనుల తీరిచిదిద్దు సాయి శక్తి ప్రేమతోనే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చిరునవ్వుతో ఆశీర్వదించడమే గాని ఆగ్రహ అనుగ్రహించడమే గాని ఆగ్రహించడం ఎరుగునటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా తలచిన ఎంతనే తనలోని తాపాల సరగుణ ద్రోచడి సాయి జపము. ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా ఒకసారి సాయి సాయి సాయి అంటే చాలు ఒకసారిగా ప్రశాంతి నిలయమవుతుంది మన హృదయము. అలకించిన ఎంత అఖిల మనముల సమ్మోహితుల చేయు సాయి లీలా. నిజంగా సాయి భక్తులతో మాట్లాడుతూ ఉంటే మనసు పరవశించిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నవారందరూ ఎంత అదృష్టవంతులో కదా, నిరంతరము స్వామి సేవలో పాలు పంచుకునే భాగ్యం పొందారు వాళ్ళంతా కూడా. స్వామి లీలలు రుచి చూశారు, చవి చూచారు, ఎన్నెన్నో అనుభవించారు, ఇతరులు అనుభవిస్తే చూశారు వాళ్ళంతా. ఆ లీలలు చెబుతూ ఉంటే అవి వింటూ ఉంటే కలిగేటువంటి ఆనందం అది ఇంత అంత ఆనందం కాదు. ఆ విధంగా మనలోని శక్తిని మగితమ్ముగా చేసి హాయిగూర్చెడు నట్టి సాయి దృక్కు. మీరందరూ చెప్తూ ఉంటారు స్వామి మన శరీరములో ఏదైతే ఉన్నదో అదే ప్రపంచంలో ఉన్నది నాయన. మీరందరూ మాననీయులే, మాకు తెలుసుకోండి ఒక్కసారి. మీరంతా కూడా మీరు సామాన్యులు కారు, అందరూ గొప్పవారే, మీరు గొప్పవారుగా ఎదగవచ్చు అని చెప్తూ ఉంటారు స్వామి. తన పలుకలతో తన దృక్కుతో మార్చి వేస్తుంటారు. సాయి నామమే జిహ్వకు హాయి హాయి, సాయి సాయి అంటూ ఉంటేనే హాయి హాయిగా ఉంటుంది. సాయి రూపమే కనులకు హాయి హాయి, ఎన్ని సార్లు చూచినా, ఎన్ని రోజులు చూచినా, ఎన్ని నెలలు చూచినా, ఎన్ని వత్సరాలు చూస్తున్నా సరే అది ఏమిటో తెలియని ఆనంద పారవశ్యం కలుగుతుంది స్వామిని చూస్తూ ఉంటే. అది స్వామి రూపంలో ఉన్నటువంటి విచిత్ర సాయి సేవయే మేనుకు హాయి హాయి, నరసేవయే నారాయణ సేవగా మార్చారు మహానుభావులు. నాయన సాటి మానవులకు సేవ చేయండి అదే నారాయణ సేవ. చక్కని పేరు నిజంగా నారాయణ సేవ అనే పేరు పెట్టి నిజంగా ప్రజలు మార్పు చేయటువంటిది సామాన్యది కాదు. సాయి ఓం సాయి శ్రీ సాయి సత్య సాయి అడు సాయినాథను తెలుసుకుని భాగవతంలో ఒక చిన్న ఘట్టం. నిన్నటి కథాభాగంలో చెప్పిన భాగవతం అంతా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటిది గాథలన్నీ కూడా. భక్తి, భక్తి ద్వారా జ్ఞానము, దాని ద్వారా వైరాగ్యము, దాని ద్వారా వరుసగా వైరాగ్యము తత్వచింతన, దాని ద్వారా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ప్రతి గాథలో కూడా ఆలోచిస్తే ఇవన్నీ కలుగుతుంటాయి మనకి. నిన్న ఒక రాజుగారు మరణిస్తే బంధువులంతా ఏం చేశారో చివరికి ఏమిటో చూసుకున్నామంతా కూడా. ఇప్పుడు మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటి? అసలు బంధువులు, భార్య, మిగతా వాళ్ల పాత్రలు ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారు అసలు? కనుక తత్వం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువు యొక్క తత్వం తెలుసుకుంటే దాని మీద వ్యామోహం ఉండదు మనకి. దానికి అద్భుతమైన ఘట్టం గజేంద్ర మోక్షణ ఘట్టం. గజేంద్రుడు తత్రైకరా తద్గిరి కాననాశ్రయ కరేణుభి వారణ యోధ పశ్చరన్ సకంటకం కీచక వేణువేత్రవత్ విశాల గుల్మం పరుర్జన్ వనస్పతి. ఒక గజేంద్రుడు, గజేంద్రుడికి భార్యలు సంతానము అందరికి. బయలుదేరాడు ఒకసారి మానవుడు తన భార్యా పిల్లలతో బయలుదేరాడన్నమాట. ఇక్కడ గజేంద్రుడు బయలుదేరాడు. గజేంద్రుడు అంటే ఎవరో కాదు, మనమే మానవుడు బయలుదేరాడు. తన పక్కన ఎవరున్నారు? భార్య పిల్లలు ఉన్నారు. విహారానికి బయలుదేరాడు సరదాగా. ఎప్పుడైతే భార్య తన పక్కన ఉంటుందో లేనిపోని డంబాలు పోతూ ఉంటాడు మనిషి. అంగీకరించలేడు. 10 మందిలో తన భార్య పక్కనే కనుక ఉండగానే తన గొప్పతనం ఒక ప్రస్ఫుటం కావాలి గాని తన తక్కువతనాన్ని కావటానికి ఏ మానవుడు అంగీకరించడు. తన భార్య ముందు చిన్న బావటం అంగీకరించడు ఎప్పుడు కూడా. వెళ్లిన వాడు స్నానం చేసి అక్కడ పెద్ద సరస్సు, సరస్సులో దిగాడు భార్య బిడ్డలు అందరూ కలిసి స్నానం చేస్తున్నాడు. తాను విచ్చలవిడిగా ఆ నా సరోవరాన్నంతా కూడా తన యొక్క ప్రతాపాన్ని తన భార్యలకి బిడ్డలకి చూపించాలని విచ్చలవిడిగా అందులో ఒకటి చేస్తూ వీళ్ల మీద భార్యల మీద బిడ్డల మీద నీళ్లు చల్లుతున్నాడు. ఆ సరోవరంలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా చాలా బాధపడిపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఆయనంతా కూడా సరస్సులో ఆ విధంగా చేస్తున్నాడు. భార్య పరమానందపడి ఆహాహా మా ఆయన చాలా గొప్పవాడు ఓహో అని ఈ భార్యలు బిడ్డలంతా కూడా పరమానందపడిపోతున్నారు. మగుడిని చూసి చాలా గొప్పవాడని
ఇలా ఉండగా ఏం జరిగిందయ్యా అంటే, ఉన్నట్టు ఇంత ఆనంద పారవశ్యంలో మునిగి తేలిపోతూ ఉండగా ఒక మొసలి పట్టుకుంది. ఎవరిని పట్టుకుంది? ఈయన్ని పట్టుకుంది. ఏ పెళ్ళాన మిగతా వాళ్ళు పట్టుకోవచ్చు కదా, ఆహా, ఈయన్ని గట్టిగా పట్టుకుంది. అంతవరకు ముఖంలో ఆనంద పారవశ్యంతో ఉన్నటువంటి గజేంద్రుడి ముఖంలో ఒక్కసారిగా తేడా కనిపించింది. అంతవరకు ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు వేరు. ఎప్పుడైతే ఈ విధంగా ఉందో వెంటనే తను ఒక మొసలి పట్టుకుందని చెప్పి ఎలాగైనా దాన్ని తన యొక్క శక్తితో జయిద్దామనుకుని పోరాటం ప్రారంభించాడు. ఎంత పోరాటం చేస్తే మాత్రం అది పట్టుకుంది మొసలి. నీళ్లలో ఉన్న మొసలి నిగిడిగేనుగబట్టు బయల్ల కుక్క చేత భంగపడును, స్థాన బలిమిగాని తన బలిమిగాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఆ సరస్సు అండి, ఆ మకరానికి నివాసం అది, అంటే దాని ఇంటికి వెళ్ళాడు ఈయన. మొసలి ఇంటికి వెళ్లి దాని స్థాన బలం చోటు తన ప్రాకారం చూపిస్తూ అంటే ఎక్కడ చెల్లుతుంది? ఎప్పుడైతే పట్టుకుని ఉందో దాని బలం అది నెలలో ఉంది, తన తన స్థానం తన ఇల్లది, అందువల్ల తన యొక్క ప్రతాపంతో ఆట ఆడించేస్తుంది పట్టుకుని. ఈ విధంగా ఒకరోజు కాదు, రెండు రోజు కాదు, సంవత్సరంగా రెండు విపరీతంగా యుద్ధం జరుగుతుంది. పోరాటం, ఈ పోరాటం 1000 సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. ఈ భార్య పిల్లలు వీళ్ళంతా పాప బంధువులు మిగతా వాళ్ళంతా వాళ్ళందరూ నేర్చుకుని వెళ్ళాడు పాపం తన ప్రతాపాన్ని చూపిద్దామని. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, చాలా బాధపడిపోతున్నారు, అయ్యో అయ్యో అయ్యో అయ్యో బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తారు, వెళ్లి ఓ ముసలి మా ఆయన చూపి నన్ను పట్టుకో అంటుందా పెళ్ళాం? ఈ బంధువులు ఎవరైనా అంటారా? ఎప్పుడైనా భర్త వ్యాపారం చేసి నష్టపోయాడు అనుకోండి, అప్పుడు భార్య మిగతా వాళ్ళంతా ఏమంటారు, లాభం కనుక బాగా సంపాదిస్తున్నారు మా ఆయన చాలా గొప్పవాడు, ఓహో బాగా సంపాదించేస్తున్నాడు అంటుంది భార్య. అలాగే బంధువులు మిగతా వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఓ చాలా గొప్పవాడిని మావాడు అలా ఎలా సంపాదించేస్తున్నాడు అంటారు, అందరూ చేస్తారు. కానీ ఎప్పుడైతే తను ఒకసారి నష్టం వచ్చిందో అప్పుడు అందరూ ఏమంటారా, ఒకసారి ఎప్పటికల్లా వారికి చెప్పినా వినిపించుకోలేదు, పెద్ద తెలివితేటగా పెట్టాడు, ఇప్పుడు బయట ఎడుతున్నాడు ఏడమని ఎవరి పెద్ద అంతా తెలిసినట్టుగా మొదలుపెట్టాడు, అంతా వ్యాపార రహస్యాలు తెలిసినట్టు ఇప్పుడు ఎడుతున్నాడు, మొత్తం 10 లక్షలు నష్టం వచ్చింది ఎడుతున్నాడు. వీళ్ళే ఇదే వ్యక్తులు ఆ విధంగా ప్రోత్సహించారు, అదే వ్యక్తులు ఈనాడు తిడుతూ ఉన్నారు. అది సమాజంలో ఉండేటువంటి స్థితి అంతా కూడా. బాగున్నప్పుడు అందుకే చెబుతూ ఉంటారు, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన తప్పలు 10,000 చేరు గదరా సుమతి. కనుక మనకు బాగా ఉన్నప్పుడే అందరూ వచ్చేవాళ్ళు, ఎప్పుడైతే మన దగ్గర అంతా అయిపోయిందో ఒక దూరం కనబడ్డా అట్టించి వెళ్లిపోతారు, కనబడితే ఏమని అడుగుతాడేమని వీడు. ఆ విధంగా ఎప్పుడైతే బంధువులంతా అప్పుడు అర్థమైంది. ఎందుకు చెప్తున్నారంటే, తన భార్య అంటే ఏమిటో, బంధువులంటే ఏంటో, సంతానం ఏంటో అర్థమైంది ఇప్పుడు ఆ గజేంద్రుడికి. ఓహో వీళ్ళంతా పాపం ఏం చేస్తున్నారయ్యంటే అక్కడ కూర్చొని పాపం చాలా బాధపడుతున్న వాళ్ళు పాపం, అయ్యో ఏమండి పట్టుకుందా, అయ్యో పాపం అయ్యో పాపం అంటున్నారట వాళ్ళంతా కూడా. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయస విచక్రుసుకు దీన ధియోపరే గజా ప్రాశిగ్రహాస్తారయితుం నచాశకన్. వీళ్ళెక్కడ ఆ మొసలిని వదిలించడానికి వీళ్ళెక్కడ సరిపోతారు? వీళ్ళు చుట్టూరు ఉండి అయ్యో అయ్యో ఇంకా ఎక్కువ అవుతుంది బాధ. ఎప్పుడు కూడా అది వీళ్ళు అనేక ఉదయం ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇది జరిగిందో, చిన్నపిల్లవాడు పడిపోయాడు అనుకోండి, మనం చూస్తూ కనుక మెలకుండా చూడకున్నట్టుగా ఉంటే లేచి వెళ్ళిపోతాడు వాడు, మాట్లాడు పడుతు అయ్యో అన్నావు అంటే పెద్ద గడిచి మొదలు పెట్టేస్తాడు. అది మానవ నైజం. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అయ్యో అయ్యో ఇంకా బాధ ఎక్కువైపోతుంది అంటే వీళ్ళందరూ కూడా పైకి ప్రేమతో నటిస్తూ తన బాధను పెంచుతున్నారే కాని నిజంగా తన బాధ పోవడానికి సహకరించేవాడు అప్పుడు కనపడలేదు. అప్పుడు అన్నాళ్ళ బట్టి నా భార్య నిత్యమనుకున్నాను, నా బంధువులు నిత్యమనుకున్నాను, నా పిల్లలు నిత్యమనుకున్నాను, వీళ్ల కోసం ఎంతో చేశాను, ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఇంతమందిని తీసుకొచ్చానే, ఇంత విహారయాత్ర తీసుకొచ్చానే, ఇంత చేసిన వీళ్లంతా కూడా ఈనాడు నేను ఈ విధంగా బాధపడుతూ ఉంటే పక్కన ఉండి అంటున్నారు కానీ ఒక్కడైనా సరే నాకు నా కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎవడూ రాలేదే, కనుక ఇది శాశ్వతము కాదు అనే నిర్ణయానికి అప్పుడు వచ్చాడు. అంతవరకు కూడా ఇదే తప్పిదే భగవంతుని గుర్తురాలా. ఎప్పుడు గుర్తొస్తాడయ్యా అంటే కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. మన అంతా గొప్పతనంగా కలిసి వచ్చినప్పుడు అంతా నా ప్రతిభ, నాదే గొప్పతనం, నేను సంపాదించాను రా, ఇలా చేశాను వ్యాపారం నెల ధరకుండా 1 లక్ష సంపాదించానంటాడు. పోయినప్పుడు భగవంతుడు కలిసి రాలేదురా, ఎంతో కష్టపడ్డానే దేవుడు కలిసి రాలా. మనకు లోపం జరిగితే భగవంతుడిది, మనకు కలిసి వస్తే మాత్రం అది మన ప్రతాపమే, అది మానవుడు. ఇది ఎప్పుడు అర్థమవుతుంటే కష్టం సమయం రావాలి. ఎప్పుడైతే ఈ కష్ట సమయం వచ్చిందో అప్పుడు పాప క్రమంగా అర్థమైపోతున్నాయి. అర్థమై ఓహో నేను చాలా తప్పు చేశాను ఇంతకాలంగా, కనుక నేను ఆరాధించవలసింది, నేను చూడవలసింది వీళ్ళని కాదు,
నేను వెళ్లవలసిన స్థానం భగవంతుడు, ఆయన ప్రార్థించాలి అనుకున్నాడప్పుడు, వీళ్ల వల్ల కాదు అని నిశ్చయం చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కసారి ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్య పరంతం ప్రపద్యే స్వయం భువం. వేదవ్యాసుడే పోతనగారిగా జన్మించి ఉండాలి, ఆయన ఎన్ని రాసినా తృప్తి చెందక విచారంతో ఉంటే భాగవతాన్ని రాయమన్నాడు నారదుడు. భాగవతాన్ని రాసిన తర్వాత కూడా నిజంగా ఆయనకింకా తృప్తి తీరలేదేమో, అందుకే పోతన్న గారుగా పుట్టాడు. మళ్ళా పుట్టి నిజంగా ఆనాడు రచించినటువంటి భాగవతానికి వన్నెలు చిన్నెలు దిద్ది అద్భుతంగా మూలాన్ని మరిపించేలా రాశాడు నిజంగా పోతన్న గారు. ఇదే శ్లోకాన్ని ఆయన అంటాడు చూడండి, ఎవ్వని చే జనించు. ఇప్పుడు గుర్తొస్తున్నాయని ఆయనకి, ఇంతవరకు నేను నాది అనుకున్నాడు, ఇప్పుడు ఈ లోక ఇదంతా కూడా నేనుకేదో ఉంది అని బయలుదేరింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తనయైన వాడు ఎవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఇప్పుడు భార్య పిల్లలు బంధువులు మిగతా వాళ్ళు ఎవరూ కనపట్టల్లా, ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నాడు అప్పుడు కనిపిస్తోంది. మామూలుగా చూడండి, అమ్మను పిలవాలంటే ఎప్పుడు కూడా మామూలుగా అమ్మ అనగానే ఏమిట్రా అంటుంది. మామూలుగా తల్లినే ఏదైనా సంబంధించినప్పుడు అమ్మ అంటే ఆయన అంటుంది అంతే. అదే ఒక దెబ్బ అమ్మా అని పిలిచామనుకోండి, ఏంటి నాయన అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆ పిలుపు హృదయానికి తగలాలి. భగవంతుణ్ణి పిలిచే పిలుపు హృదయానికి ఎప్పుడు తగులుతుంటే కష్టాల్లో ఉన్నప్పుడే తగులుతుంది. ఆ ఆర్ద్రత రావాలి, మనసులోంచి ఆర్ద్రత రావాలి. ఇప్పుడు చేస్తుంది, ఎప్పుడైతే తన శక్తి సామర్థ్యాలు మొత్తం పోయాయో అప్పుడు అంటున్నాడు. ఇంతవరకు మహాపగరమోత్తరంగా మాట్లాడినటువంటి ఆ గజేంద్రుడు

ఇతప్పరంబెరుగా మన్యంపందగుందిను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఒక్కసారిగా తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు ఒక్కసారిగా. ఇక అక్కడ మొసలి ఉన్నది మీరు అన్ని మర్చిపోయాడు ఒక్కసారిగా. ఒక్కసారి ఆర్ద్రతతో మిగతా లోకాన్ని అందరినీ మర్చిపోయి ఒక్కసారిగా పరమాత్ముని ఒక్కసారిగా పిలిచాడు. నా శక్తి అంతా పోయింది అయినా నీవే కాపాడలేక నాకు దిక్కులేదిగా, ఏం చేస్తావు అని ఇష్టం అని. ఎప్పుడూ కూడా పరమాత్మ కూడా ఎవరైనా భగవంతుడైనా సరే మన ప్రయత్నం చేసినంతసేపు కూడా ఎవరి దగ్గరికి రారు. మన దారిలో కింద పడి లేస్తున్నాం అనుకోండి, ఎవరి దగ్గరికి రాడు. మనం కింద పడిపోయి నెమ్మదిగా లేస్తుంటే చూసి వెళ్ళిపోతారంతే. అలా కాకుండా మనం ప్రయత్నం చేసి పైన లేవలా కూడా అలా పడిపోతే అప్పుడు దారిలో పోయాడు వచ్చి లేవదీస్తాడు, సహజం. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ఇప్పుడు ఇంతవరకు తను పోరాడినంత కాలం చూస్తున్నాడు, సాక్షిభూతుడు భగవాన్ చూస్తున్నాడంతే. చేసుకోవాలి, నీ ప్రయత్నం చేసుకుంటున్నావు కదా, నువ్వు రమ్మన్నప్పుడు కదా నేను వచ్చేది, నన్ను రమ్మలేదు కదా, చూస్తున్నాడు. ఇప్పుడైతే ఈ విధంగా ఒక్కసారిగా నా శక్తుడి పైన పిలిచాడు, అప్పుడు పరమాత్మ బయలుదేరాడు అక్కడి నుంచి వెంటనే. పాపం ఆయన బయలుదేరి వెంటనే అక్కడెక్కడున్నాడయ్యా ఆయన, ఆయన ఎక్కడున్నాడు ప్రశాంతంలో ఉన్న పోతనగా రాస్తా నిజంగా ఈ ఘట్టంలో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర్వప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాలించి సంరంభియ్యి. ఆ పోతరగా చూడగా పాఘీ అనే పదాన్ని ఎలా ప్రయోగించారు చూడండి అక్కడ. ఆ పాఘీ అనేసరికి ఆ మాటలోనే ఉందన్నమాట, పాఘీ పాఘీయన కుయ్యి ఆలించి. ఎప్పుడైతే ఆ పిలుపు పిలిచాడు ఆ విధంగా పాప వెంటనే పరిగెత్తుకుంటూ ఎవరికి చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మన సమయం అయిపోతుంది కాబట్టి తక్కువ సమయంలో చెప్పాలి, సమయం ఎక్కువ చెప్పకూడదు నేను. వచ్చాడు పరమాత్మ ఆ విధంగా వచ్చాడు తెలుసు అందరికి కూడా. పోతున్న గారు ఇంకా అద్భుతం అనమాట, ఆ వేద వ్యాసుడు పోతనగా అవతరించి ఒక పద కళ్ళకు ఆ దృశ్యం అంతా కళ్ళకు ఆయన కనపడది మనకు కనిపించేలా చేసిన మహానుభావుడు ఆయన. ఆ విధంగా పరమాత్మ ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు, వాళ్లే వచ్చారు ఆయన వెనక ఎప్పుడు కూడా వచ్చారు, కాపాడాడు ఆయన. ఇక్కడ చెబుతూ మరొక కాబట్టి ఆ విధంగా వచ్చి కాపాడు. ఇక్కడ మరొక చిన్న విషయం చెప్తాడు ఆయన ఏమిటంటే, ఈ విధంగా భగవంతుడు వచ్చాడు ఆ మొసల్ని సంహరించాడు ఈ ఏనుగురిని కాపాడాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఈ గజేంద్రుడు మళ్లీ మామూలుగా పెళ్ళాం పిల్లలతో మామూలుగా వెళ్ళిపోయి కాపురం చేసుకోవాలా, హాయిగా సరదాగా చేసుకో మళ్లీ నా పెళ్ళామే నాకు ముఖ్యం నా బిడ్డలకు ముఖ్యం అనుకోవాలా, ఏం చేయాలి? దీనికి ఒక కథ చెప్తూ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్తారు. ఈ ముసలి ఎవరు, ఈ ముసలి ఎవరు, అలాగే గజేంద్రుడు ఎవరు అంటే మన అందులో అంతరార్థం ఏమిటంటే, మనం ఏదైనా ఒక పని ఇప్పుడు నవ్వుతూ చేశామనుకోండి, ఒక పాడు పనో లేకపోతే పాడు పని ఎప్పుడైనా నవ్వుతూనే చేస్తాడు ఎవడైనా, వాడు ఉద్దేశం మంచిదేది, పరమానందపడుతూ హహహా అని చేస్తాడు, ఏడుస్తూనే అనుభవించాలి తప్పదు. అంతకుముందు ఈ గజేంద్రుడు గారు వీళ్ళంతా పూర్వజన్మలో ఏడిపించారు, వాళ్ళంతకుముందు అపహాస్యానికి వెళ్ళి ఏడిపించారు, స్నానం చేస్తున్నటువంటి ఒక మునిని ఏడిపించారు, ఇంటికి వచ్చినటువంటి ఒక అగస్త్య మహాముని బాధ పెట్టారు. ఇంటికి మన ఇంటికి ఒక మహానుభావుడు ఊరికే వస్తారా, వచ్చిన వ్యక్తి ఆదరించి తీరవలసిన బాధ్యత యజమానిగా ప్రతి వ్యక్తి మంచినీళ్ళే ఇస్తావో కిందే కూర్చోబెడతావో కూర్చోబెట్టవలసిన బాధ్యత ఉన్నది యజమానికి. కనుక ఆనాడు చేసిన పాపాన్ని తప్పునే ఈనాడు ఈ విధంగా అనుభవించారు వాళ్ళు. అంటే వాళ్ళు అనుభవించారు, వాళ్ళనికి మనకు సంబంధం లేదని కాదు. కనుక ఇందులో అంతరార్థం ఏమిటంటే, మనం ఏది చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి, చేసింది ఊరికే పోదు, ఏంటి మన వెనక వచ్చేది, మన వెనక నన్ను చెప్పుకున్నా మనం చూడు కర్మానుగో గచ్చతి జీవ ఏకహ, ఆ మంచో చెడ్డో మన వెంట అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. మనం చెడ్డ చేశామంటే చెడ్డ వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం అనుభవించి తీరాలి, మంచి చేస్తే మంచి కూడా అనుభవిస్తాం. ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నాం నిజంగా, ఏమి నోములనే జన్మ నోమినామో, ఓ సాయినాథ ఏమి నోముల నే జన్మ నోమినామో, మిమ్ము దర్శించు భాగ్యము మిగులగలిగి, ఏమి నోముల నే జన్మ నోమినామో, మిమ్ము మీతో భాషించు భాగ్యము మిగులగలిగే, ఏమి నోముల ఏ జన్మ నోమినామో, మిమ్ము స్పృశించు భాగ్యము మిగులగలిగే, జన్మ చరితార్థమయ్యనో సాయినాథ వందనములు సాష్టాంగ వందనములు స్వస్తి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: ఈ హంగామా అంతా ఏమిటా అని ఆశ్చర్యపడకండి. మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజున మన మిత్రులంతా కలిసి హుషారుగా పుట్టినరోజు పండుగ జరుపుతున్నారు. మనందరికీ ఇది పెద్ద పండుగ రోజు.
1: వావ్, ఐ లవ్ పండుగలు. శ్రద్ధా, నీకు తెలుసా, పండుగలు మన సంస్కృతిలో ముఖ్యమైన భాగమట.
0: మన సంస్కృతిలోనే కాదు అంజలి, ప్రపంచంలోని అన్ని సంస్కృతుల వారు పండుగలు జరుపుకుంటారు. సనాతనమైన సంస్కృతి సాంప్రదాయాలున్న దేశం మనది. ఏ కార్యం జరుపుకున్నా శుభాన్ని, సర్వజనుల శ్రేయస్సును కోరుతూ వేద పఠనంతో ప్రారంభిస్తాం. మనం కూడా ఈనాటి కార్యక్రమాలను వేద పఠనంతో ఆరంభిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా సాయిరాం. మీరు రాత్రి వేళల్లో విశాలమైన ఆకాశం వైపు చూచినప్పుడు అన్ని వైపులా లక్షలాది నక్షత్రాలు మినుకుమినుకుమంటూ మీ దృష్టిని ఆకర్షించాయా? దిగంతాలకు వ్యాపించిన లోతైన మహాసముద్రాన్ని చూచినప్పుడు మీ ఒళ్లు పులకరించిందా? ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను, జీవనాధారమైన దట్టమైన అడవులను, నిరంతరం ప్రవహించే నదులను చూచి మీరు ఆశ్చర్యానికి లోను కాలేదు? ఈ అద్భుతాలను ఎవరు సృష్టించి ఉంటారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సృష్టి ఏ విధంగా మొదలైంది అని ప్రశ్నించారా? మహావిస్ఫోటం వల్ల అని అంటారు. నిజమే, ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు ఎంతో శ్రమతో పరిశోధనలు సలిపి మహావిస్ఫోటమే సృష్టికి కారణమని నిర్ధారణకు వచ్చారు. కాని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు, మునులు ఈ రహస్యాన్ని కనుగొన్నారని మీకు తెలుసా? దైవం స్వయంగా నిరంతర ధ్యానంలో ఉన్న ఋషులకు ఈ రహస్యాన్ని ప్రకటించారు. వారి నుండి ఈ సృష్టి రహస్యం నాసదీయ సూక్తమనే వేదమంత్రగానంగా వెలువడింది. సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదని, దైవ సంకల్పం వల్లనే అన్ని సృష్టించబడ్డాయని ఈ సూక్తం చెబుతుంది. అదే దైవశక్తి మన ప్రేమైన స్వామిగా అవతరించి ఈ సృష్టి రహస్యాన్ని ప్రేమధార పేరిట విద్యార్థులకు రాసిన ఉత్తరంలో ప్రకటించడం మన అదృష్టమనే చెప్పాలి. నా వినోదానికై నా సంకల్ప బలంతో ఈ విశ్వాన్ని నేను సృష్టించాను. వెంటనే పర్వతాలు ఉద్భవించాయి, నదులు ప్రవహించాయి, భూమి, ఆకాశం, మహాసముద్రాలు, సూర్యచంద్రులు, ఎడారులు పుట్టుకొచ్చాయి. అంతవరకు నేనెవ్వరినో ఎవ్వరికీ ఎరుకలేదు. నా అస్తిత్వాన్ని ప్రకటించేందుకే ఈ సృష్టి జరిగింది అంటారు స్వామి. ఋగ్వేద సంహితలో 129వ సూక్తానికి చెందిన ఈ పవిత్రమైన నాసదీయ సూక్తాన్ని గానం చేసే చిన్న ప్రయత్నం మేము పుట్టపర్తి బాల వికాస్ చిన్నారులము చేస్తున్నాం. మా నోట ఈ సూక్తాన్ని పలికించమని భగవాన్ బాబావారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం.

0: వేద పఠనం వినిపించిన వారు పుట్టపర్తి బాల వికాస్ పిల్లలు. వారు సి యశ్వంత్ కుమార్, ఎన్ సాయి ఉద్ధవ్ వర్మ, కె రాహుల్ నాయక్, బి జతిన్, జి అవినాష్, పి రాకేష్, ఎస్ రాహుల్, ఎల్ విఘ్నేష్, పి సాహితేష్. బాగానే ఉంది కానీ మీరేంటో సంస్కృతి అని, సాంప్రదాయమని పెద్ద ఆరెందాల్లా మాట్లాడుతున్నారు. కాని అదేంటో మన శ్రోతల్లో బాలలందరికీ కూడా తెలియాలి కదా. నాకైతే సంస్కృతి అంటే ఏంటో తెలీదు, ఐ డోంట్ నో. ముందు సంస్కృతి అంటే ఏంటో చెప్పు
1: వివేక్. సంస్కృతి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పగలవారు మన స్వామి కన్నా ఎవరున్నారు? భగవాన్ శ్రీ సత్యసాయి సంస్కృతి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యమైనవి కొన్ని వినిపిస్తాను, విను.
2: ప్రేమ స్వరూపులారా, మానవుల దైనందిన జీవితంలో నైతిక ప్రవర్తన, మానవ జీవితములకు సంబంధించినటువంటి ఆచార విచారములు యందు దివ్యత్వము, ఆచార విచారములు యందు ఆదర్శవంతమైనటువంటి నడతలు, ఈ అన్నింటి యొక్క కలయికనే సంస్కృతి. ఇట్టి పవిత్ర సంస్కృతి యొక్క ప్రభావాన్ని, పవిత్రతను ఈనాటి విద్యార్థులు కాని విద్యార్థినీయులు కాని గుర్తించటకు తగిన ప్రయత్నం చేయటం లేదు. సంస్కృతం, సంస్కృతి, సంస్కరణ, సంస్కారము, సాంఘిక ప్రవర్తన, ఇవన్నీ కూడాను పదములకు వేరువేరుగా గోచరించినప్పటికీ ఇవన్నీ కూడాను ఒక సం పూర్వక పిక్ ధాతువు నుండి పుట్టినటువంటివి. భారతీయ సంస్కృతి యందు అనేక విధములైనటువంటి యొక్క శ్రేయస్సు, పవిత్రత, దివ్యత్వము, ఆనందమయమైనటువంటి యొక్క సారములు కూడి ఉంటున్నది.
3: విజ్ఞానమే వ్యక్తి యొక్క తత్వమును వికసింపచేయుచని అందు. కాని కేవలము విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరం. మానవత గుణములను, మానవత ప్రవర్తనను వికసింపచేయునది కేవలం విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం అత్యవసరం. తత్సంకల్పము, తద్భావము, తద్గుణము అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉండాలి. మానవుని యొక్క ఆలోచనలు చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి. విద్యార్థులు యందు సమస్త జగత్తులందు కూడా సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి. సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం.
4: భారతీయుల యొక్క సాంప్రదాయము, భారతీయుల యొక్క సంస్కృతి దివ్యమైనటువంటి యొక్క దైవత్వమునే విశ్వసిస్తూ వచ్చింది. దైవ స్వరూపము కానటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడాను లేదని కూడాను విశ్వసించినటువంటిది. రాయి మొదలు రక్తం వరకు, పచ్చిక మొదలు పారిజాతం వరకు, చీమ మొదలు ఏనుగు వరకు, పచ్చి మొదలు గుట్ట వరకు, చెట్టు మొదలు కొన్ని చామల వరకు కూడాను ఏకత్వాన్ని ప్రబోధించినటువంటిది, దివ్యత్వాన్ని విశ్వసించినటువంటిది, దైవత్వంగా ఆరాధించినటువంటిది. ప్రేమ అనేటువంటి దైవ సంపత్తిని కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితం కాకూడదని, సర్వజీవులకు ఈ ప్రేమతత్వాన్ని పెంచాలని, పంచాలని కూడాను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి. భారతీయుల దృష్టి యందు సర్వ పదార్థములు కూడాను దైవస్వరూపములే. సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి పదముల యొక్క అంతరార్థము ఈ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. మనం స్వార్థము, స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. ప్రేమ, సహన, సానుభూతులను పెంచుకోవాలి. సమజీవితాన్ని మనము సాధించాలి. అప్పుడే దేశం యొక్క శాంతి, విశ్వం యొక్క క్షేమము మనము ఆశించిన వారం కాని లేక సేవించిన వారం కాని కాగలం. ఈనాడు లోకంలో జరిగేదంతా కూడాను వికృతమైనటువంటివే, వినాశమైనటువంటివే, విపరీతమైనటువంటివే, మానవునికి సహజమైనటువంటివి కాదు. ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నవనకు మానవత్వంలో భరించి మానవుడుగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది? మానవత్వంలో ఉన్నటువంటి దయాదాక్షిణ్యములు ఎక్కడ పోయింది? ప్రేమ త్యాగములు ఎక్కడ పోయినాయి? అహింసా దయములు ఎక్కడ పోయినాయి? దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే. ఎక్కడ నీకు మంచి భావమున్నాయి, మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి, దయా ప్రేమలు ఎక్కడ నీకున్నాయి? మనం దయా ప్రేమను పంచాలి. దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పచ్చు. కనుక దానవులకు దయ ఉండదు, మానవులకు దయనే ఉంటుండేది. దయతో ఎంతైనా మనం సాధించవచ్చు, ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చును.
5: కరుణ అనగా ఏదో ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో పాపం బాధపడుతున్నాడు అని అనుకున్నంత మాత్రం అది కరుణ కాదు. ఆ బాధను నివారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటమే కాకుండా సాధ్యమైనంత వరకును ఆ బాధను నివారించడానికి పూనుకోవాలి. ఈ ప్రయత్నములో తాను దీర్ఘకృషి చలిపినప్పుడే దీనికి కరుణ అని చెప్పవచ్చు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైన తప్పునన్నా అన్నట్టుగా తాను చేసుకున్నటువంటిది తాను అనుభవిస్తున్నాడు, తాను అన్ని విధాల కూడాను తానే చేతులారా చేసుకున్నాడు అనేటువంటి నిర్దయమైనటువంటి భావములు మనలో రాకూడదు. సంభవించినటువంటి బాధలను ప్రయత్నపూర్వకంగా మనము నివారణ చేసుకోవటానికి మనము తగినటువంటి కృషి చేయాలి. ఆడంబరముతో కూడినటువంటి చర్యలన్నీ కూడాను ఇది సాహస కార్యాలుగా ఉంటుంటాయి గాని, సాహస చర్యలుగా ఉంటుంటాయి గాని, ఇది కరుణకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు. సత్యసాయి సంస్థల యందు సాహస చర్యలు ఏమాత్రం కూడాను మనం ప్రదర్శించరాదు. హృదయానికి హృదయాన్ని అందించేటువంటి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి కరుణకు సరియైన అర్థము.
4: ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో గుణవంతుడు, ఎంతో తెలివితేటలు గలవారు, ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలవారు. ఆ పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించటం లేదు. హృదయం చాలా పరిశుద్ధమైనటువంటిది. ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు. మొట్టమొదటి దయను పెంచుకోండి. 10 మంది యొక్క కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి. వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి. వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి. నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి. ఆ విధమైన త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు. ఒక నయాపరిశోధన ఇచ్చి వాడికి సహాయం చేయండి. సర్వీస్ సేవ అత్యవసరం. ఈ సేవ యందు ఎట్టి భేదభావములకు అవకాశం అందించరాదు. కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా, దయాహృదయులైపోయి చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి. మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి. గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటారు. అలాంటి దానం చేయకండి. మీ దుర్గుణాలను పక్కకు నెట్టేసేయండి, ప్రేమను పెంచుకోండి. ప్రేమకు మించినటువంటి దానం మరొకటి లేదు.
1: వివేక్ స్వామి సంస్కృతి గురించి ఏమన్నారో విన్నావు కదా, అందులో స్వామి సహానుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఎప్పుడు మన గురించి ఆలోచించుకోవడం కాదు, అందరి మంచి గురించి ఆలోచించాలి, ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయపడాలి అన్నారు.
6: అలా ఆలోచించడం, అలా నడుచుకోవడం మనకు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆ సహానుభూతే మన సంస్కృతి అన్నారు స్వామి.
7: ఆ విషయాలన్నీ అందరూ వివరంగా తెలుసుకోవాలనే మనం ఈరోజు సంస్కృతి మీద ప్రత్యేక కార్యక్రమాన్ని మన శ్రోతలకు అందిస్తున్నాం.
6: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల వార్షికోత్సవాల సందర్భంగా 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు స్వాగతం. తొలి రోజైన ఈరోజు సహానుభూతే సంస్కృతి పేరిట సాయిమాత పిల్లలే నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం.
7: ఓకే, అయితే ఈరోజు మన మొదటి కార్యక్రమం ఏంటి, దాన్ని ఎవరు సమర్పిస్తున్నారు చెప్తావా యశోధర్?
6: మనం ఇతరులకు ఎందుకు సాయం చేయాలి?
7: కార్యక్రమం ఏంటో చెప్పమంటే ప్రశ్నలు అడుగుతావేంటి?
6: అదే చెప్తున్నా. నెల్లూరు నుంచి వచ్చిన మన మిత్రుడు బి సోమశేఖర్ ఇతరులకు ఎందుకు సహాయం చెయ్యాలో చెప్తున్నాడు, విందామా?
8: ఓం శ్రీ సాయిరాం. ప్రేమస్వరూపులైన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మనం ఇతరులకు ఎందుకు సేవ చేయాలి? ఈ ప్రపంచమంతటా మరియు సమస్త ప్రాణులకు దైవమే ఆధారం. కనుక మనమంతా దైవాన్ని ప్రేమించి సేవ చేయాలి. అసలు సేవ అంటే ఎవరైనా నిస్సహాయ స్థితిలో, దీన పరిస్థితిలో, దుఃఖములలో, బాధలలో ఉన్నవారికి ప్రేమపూర్వకమైన ఆదరణ అందించడమే నిజమైన సేవ. సేవ మూలముననే నిజమైన శాంతి ఆనందము లభించును.

అని మన పెద్దలు పాడుతుంటే విన్నాను. అణువులో నిండిన పరమాత్మ ఇతరులలో లేడా? ఉన్నాడు. పైగా స్వామి ఏమి చెప్పారంటే, ఇతరులు ఇతరులు కాదయ్యా, ఈశ్వరుడేనయ్యా, పర్లు పర్లు కాదయ్యా, పరమాత్ముడేనయ్యా. తెర వెనక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. మనం చేయవలసిన పని అంతా ఒక్కటే. అది ఏమంటే,

0: చేయవా?
1: చేయుటకే అన్న శ్రేష్ఠ భావంతో మెలుగుచుండిన మేలు కలుగు. పరమాత్మ ప్రేమస్వరూపులు. మన జీవిత ప్రయాణ గమ్యం భగవంతుని అనుగ్రహం పొందటయే. సేవ ప్రేమకు పరాకాష్ట. దీన దుఃఖితుల సేవకు అంకితమవ్వడం కంటే దైవ ప్రీతి భక్తి మరొకటి లేదు. భగవాన్ బాబా వారు అనేక మార్లు సేవ చేసే విధానాన్ని అనేక విధాలుగా మనకు తెలిపి ఉన్నారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్తూ, యుద్ధ సమయంలో తనకు నియమించిన పనిని రథసారథిగా ఎంతో శ్రద్ధతో ప్రేమతో ఓర్పుతో శ్రీకృష్ణుడు సేవ చేసి ఉన్నాడని భగవాన్ బాబావారు చెప్పారు. ప్రతిరోజు యుద్ధమయ్యాక గాయపడిన గుర్రాలను కడిగి గాయాలకు మందు పూసి ఎంతో ఆదరంగా చూసేవాడు. నోరులేని మూగజీవుల పట్ల కూడా శ్రీకృష్ణుడు ఎంతో శ్రద్ధా ప్రేమను చూపించాడు. కదా, మరి మనం మన తోటి వారికి ఎంత సహాయం చేయాలి? చేస్తున్నామా? అంటే సంఘసేవకు మించిన సాధన లేదు. తోటి మానవుల కష్టసుఖాలు తెలుసుకోలేని మానవ జన్మ నిష్ఫలం. దైవముపై భక్తి, జీవులపై అనురక్తి, సేవపై ఆసక్తి అభివృద్ధి పరచుకోండి అని మన బాబా సెలవిచ్చి ఉన్నారు. పశుపక్షి మృగాదులు కూడా కర్మలు చేస్తాయి, కాని వాటి స్వార్థానికి చేస్తాయి. తన సహజ ప్రేమను పంచుతూ నిస్వార్థంగా సేవ చేయగల శక్తి ఒక్క మానవునికే ఉంది. మన జన్మను సార్థకం చేసుకోవాలంటే ఇతరుల సేవలోనే, మన ఆనందం కూడా ఇతరుల సేవలోనే ఉంటుంది. మనం చేసే సేవ లేక సహాయం ప్రభుత్వం నుంచి ప్రశంసలకు కీర్తి ప్రతిష్టలకు ఇతరులు మెచ్చుకుంటారని చేశామో, మొత్తం ఫలితం గోవింద తిత్తి బోడి నెత్తి బోడి. అలా కాకుండా మనం చేసే సేవలు సహాయాలు ఇతరుల క్షేమం కోరి ఆనందంగా చేశామా లేక ఆడంబరంగా చేశామా అని మనకు మనం ప్రశ్నించుకుంటే మనకు మనమే సాక్షి. సేవ చేయాలనే తపన ఆర్తి మనసులో ఉండాలి. దీనికి ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక అవ్వ ప్రతిరోజు రాత్రి వీధుల్లో తిరుగుతూ రాత్రిపూట చలిలో వణుకుతున్న వారికి దుప్పట్లు కప్పుతూ వచ్చేది. అవ్వ ఎప్పుడూ తలదించుకుని నడుస్తూ ఉండేది. కొంతమంది యువకులు దాన్ని గమనించి, అవ్వ ఎందుకు తలదించుకుని నడుస్తున్నారు? 10 మందికి సహాయం చేస్తున్నారు కదా అంటే, అవ్వ చిరునవ్వుతో, ఆ భగవంతుడు సహస్రహస్తాలతో ఏమీ కోరకుండా ఈ ప్రపంచమంతటా అందరికీ సహాయం చేస్తున్నాడు, కాని నేను ఈ 2 చేతులతో కొంచెం కూడా సహాయం చేయలేకపోతున్నాను. అందుకే సిగ్గుతో తలదించుకుని నడుస్తూ ఉన్నాను. ఇలా ఉండాలి సేవా తత్పరత అంటే. మనకున్న శక్తి సామర్థ్యాలను సమస్తం తన్ మన్ ధన్లను శక్తి మేరకు అర్పిత భావనతో చేసిన వాటి మంది యువకులు దాన్ని గమనించి, అవ్వా ఎందుకు తలదించుకుని నడుస్తున్నారు? 10 మందికి సహాయం చేస్తున్నారు కదా అంటే, అవ్వ చిరునవ్వుతో,

0: ఈ జగన్నాటకంలో ఆ జగన్నాథుడు ఆడించే నాటకంలో ఆయన చెప్పిన పాత్రను జాగ్రత్తగా శిరసావహిస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మన జీవితం సుఖమయంగా ధన్యమవుతుంది. జై సాయిరాం.
1: మనం ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి అనే అంశం మీద నెల్లూరు నుంచి వచ్చిన బి సోమశేఖర్ ఎంతో చక్కగా వివరించారు.
2: ఎందుకు సహాయం చేయాలని మనం ఆలోచిస్తాం, కానీ ఎలా సహాయం చేయాలన్నది స్వామి ఆలోచన. స్వామిలో ఈ గుణం చిన్ననాటి నుంచే ఉండేది. ఎవరు ఆకలితో ఉన్నా స్వామికి అన్నం సహించేది కాదు. కొడుకు తినకుండా ఇతరులకు పెడుతున్నాడని తల్లి బాధపడినా స్వామి వినేవారు కాదు. తను తినకపోయినా పర్వాలేదని తన వంతు ఆహారాన్ని బీదలకు పంచేసేవారు.
3: అందరూ బాగుండాలని ఈ దయాగుణం ఉండడం వల్లే స్వామి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆ దయాగుణమే మనము కలిగి ఉండాలంటారు.
1: అలాంటి దయాగుణం కల ఒక అమ్మాయి గురించి ఒక నాటిక విందాం. స్వామి చెప్పిన చిన్న కథ ఆధారంగా రూపొందించిన దయగల హృదయమే దైవ మందిరం అనే నాటికను అనంతపురం బాలలు సమర్పిస్తున్నారు.
4: సాయి బంధువులందరికీ వందనాలు. రేడియో సాయి శ్రోతలకు ఈ నాటి కార్యక్రమానికి సాదర స్వాగతం. నేటి కార్యక్రమములో భాగంగా దయ యొక్క ప్రాధాన్యతను, గొప్పదనాన్ని, ఆచరణా విధానాన్ని మనందరకు తెలియజేసే ప్రక్రియను తెలుసుకుందాం. ఇందులో భాగంగా అడవుల మాటున ఒక మారుమూల పల్లెటూరిలో రామయ్య, సీతమ్మ దంపతులకు ఏకైక కుమార్తె అయిన రాధ తన ఆచరణ ద్వారా దయ ప్రాముఖ్యతను చెప్పే నాటికలోని సంభాషణా క్రమాన్ని ఆలకిద్దాం.

0: రామయ్య, ఓ రామయ్య, ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇంకా పనిలోనికి బయలుదేరలేదేమిటి?
1: సోమయ్య, ఈ రోజు నేను పనిలోనికి రావటం లేదయ్యా.
0: అదేమిటి రామయ్య, ఎందుకని రావటం లేదు?
1: ఏం లేదు సోమయ్య, ఒక్కగానొక్క బిడ్డ మాకు, అది చదువుకుంటానని అంటోంది. వెళ్ళి స్కూల్లో చేర్పించి రావాలి ఈరోజు.
0: రామయ్య, మన ఊరిలో స్కూలు లేదు కదా, పొరుగూరు పోవాలి. అది అడవిదారి దాటి ఆవలి వైపు ఊరిలోకి వెళ్ళాలి కదా.
1: తెలుసు సోమయ్య, అయినా మనలాంటి పల్లెవారికి ఏ అవసరమైనా ఈ అడవుల గుండా వెళ్లి రావటం అలవాటే కదా.
0: సరే రామయ్య, అలాగే కాని, మరి నే వెళ్ళొస్తా?
1: ఆ అలాగే వెళ్ళిరా సోమయ్య.
2: నానా, బయలుదేరుదామా?
1: పదమ్మా రాధా, స్కూల్లో దిగబెట్టి వస్తాను. రేపటి నుండి నువ్వే వెళ్లి రావాలి, జాగ్రత్తమ్మా.
2: అలాగే నాన్నా. నాన్నా, ఈ దారిలో కనిపిస్తున్న ఆ ఇల్లు ఎవరిది? అడవి మధ్యలో కట్టుకున్నారేమిటి?
1: రాధా, అది ఇల్లు కాదమ్మా, దానిని సత్రం అంటారు.
2: సత్రమా? అంటే ఏమిటి నాన్నా?
1: అడవి మార్గం గుండా వెళ్లేవారికి మార్గ మధ్యమంలో విశ్రాంతి తీసుకోవడానికి, వారి అవసరాలు తీర్చుకోవడానికి కట్టించింది తల్లి.
2: అది ఎవరు కట్టించారు నాన్నా?
1: ఒక ధర్మాత్ముడు కట్టించాడమ్మా.
2: నాన్నా, ఇలా కట్టించటం వల్ల ఆయనకు ఏం వస్తుంది? ధనమా?
1: కాదమ్మా రాధా, పుణ్యం వస్తుంది.
2: పుణ్యం అంటే ఏమిటి నాన్నా?
1: పుణ్యమంటే దైవానికి సమీపంగా తీసుకువెళ్లేదమ్మా.
2: అర్థమయ్యేట్టు చెప్పు నాన్నా.
1: చూడమ్మా రాధా, అసక్తులని అస్వతంత్రులను చూచి జాలితో వారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారికి చేతనైన సాయం నిస్వార్థంగా చేయటాన్ని దయా అంటారమ్మా. అటువంటి దయా హృదయం కలిగి ఉన్న వారిని దైవం దగ్గర చేర్చుకుంటాడు తల్లి.
2: నాన్న, అది ఎవరైనా చెయ్యొచ్చా?
1: చూడు తల్లి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతలో ఇతరులకు దీనులకు సాయం చేయడం, సేవ చేయడం చెయ్యాలమ్మా. మనుషులుగా అది మనకు భగవంతుడిచ్చిన వరం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక స్కూల్ వచ్చేసింది, లోపలికి వెళ్ళమ్మా.
2: అలాగే నాన్నా.

0: శ్రద్ధాశక్తులతో క్రమశిక్షణతో ప్రతిరోజు స్కూల్కి వెళ్లి వస్తున్నది రాధ. ఒక రోజున రాధకి స్నేహితురాలు గౌరీకి మధ్య జరిగిన సంభాషణ విందాం.
1: రాధా, నీ స్నేహితులు వచ్చేసారమ్మా, బడికి టైం అవుతోంది, బయలుదేరమ్మా.
2: నేను రెడీ అమ్మా, స్కూల్కి వెళ్లి వస్తా.
1: మంచిది, క్షేమంగా వెళ్లిరా తల్లి.
2: రాధా, త్వరగా రావే, మిగతా వాళ్ళందరూ వెళ్లిపోతున్నారు.
3: వస్తున్నా గౌరీ.
4: అమ్మా అమ్మా, అబ్బా, భగవంతుడా, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, రక్షించు అమ్మా అమ్మా అబ్బా.
3: అయ్యో, ఆ వృద్ధుడు నడవలేకుండా ఉన్నాడు, దీనికో చాలా బాధపడుతున్నాడే గౌరీ, ఏదైనా సాయం చేద్దామా?
2: రాధా, అవన్నీ మనకెందుకు, త్వరగా పోదాంరా.
3: గౌరీ, నువ్వు వెళ్లిపో, నేను అతనికి ఏం కావాలో చూసి తరువాత వస్తాను.
2: నీ ఇష్టం, నేను వెళ్తున్నాను రాధా.
3: తాత, ఏమయ్యింది, నీకెవరూ లేరా?
4: ఆకలి, లేవలేకున్నాను అబ్బా అబ్బా అమ్మా.
3: తాత, ఈ ఇడ్లీ తిని నీరు త్రాగు, కొంచెం బాధ తగ్గుతుంది.
4: మీ అమ్మ కడుపు చల్లగా పర్దిల్లు తల్లి.
3: తాత, నాకు స్కూల్ టైం అవుతోంది, మళ్ళీ సాయంత్రం కలుస్తాను.
4: మంచిదమ్మా, వెళ్ళిరా.
2: అయ్యాయా రాధా, నీ సేవలు, ఎందుకే ఊరికే అన్ని నెత్తన వేసుకుంటావు?
3: గౌరీ, అలా అనకు, దయ యొక్క గొప్పతనం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు.
2: అలాగా, ఏది చెప్పు వింటా.
3: పూర్వం శివి చక్రవర్తి అని ఒక మహావ్యక్తి ఉండేవారట. ఎవరికి ఏ కష్టం లేకుండా ప్రజలందరినీ కన్న బిడ్డలుగా పరిపాలించేవారట.
2: రాధా, ప్రజలందరినీనా?
3: ప్రజలనే కాదు గౌరీ, జీవ జంతువులన్నిటినీ ప్రేమతో బిడ్డలలాగా చూసేవాడట. ఒక రోజున ఒక పావురాన్ని ఒక డీగ తరుముకుంటూ వస్తుందిట. ఆ పావురం ప్రాణభయంతో శిబి చక్రవర్తి వెనుక దాకుందిట. అంతేకాదు, రక్షించండి మహారాజా అంటూ ప్రార్థించిందిట.
2: ఆ చక్రవర్తికి పక్షుల భాష కూడా తెలుసా రాధా?
3: శిబి చక్రవర్తి ధర్మ పరిపాలకుడు, ఆయనకు అన్ని భాషలు తెలుసు గౌరీ.
2: ఓహో, మరి అప్పుడు ఏం చేశాడు ఆయన?
3: అప్పుడు శిబి చక్రవర్తి డేగను ఆపి, నువ్వు పావురాన్ని చంపడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు డేగ, అది నా ఆహారం, ఆహారం లేకపోతే ఆకలితో నేను చచ్చిపోతాను, ఆ పాపం నీకు సంక్రమించటం న్యాయమా? కాబట్టి నా ఆహారమైన పావురాన్ని నాకిచ్చేయి అని అడిగింది డేగ.
2: మరి పావురాన్ని ఇచ్చేశాడా శిబి చక్రవర్తి?
3: ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడటం కంటే పవిత్రమైన కార్యం వేరొకటి లేదు అని ధర్మసూక్ష్మం తెలిసిన చక్రవర్తి పావురం బరువుతో సమానమైన మాంసాన్ని తన తొడ నుండి కోసి డేగ ఆకలి తీరేందుకు ఇచ్చేశాడు.
2: అలా
3: ఆయన ధర్మనిరతికి, దయాహృదయానికి సంతసించి డేగ రూపంలో పావురం రూపంలో ఉండి ఆయనను పరీక్షించడానికి వచ్చిన ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆ చక్రవర్తిని హరి వద్దకు తీసుకువెళ్లారు.
2: రాధా, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసే?
3: మా అమ్మా నాన్న నాకు ఎప్పుడు దయ గురించి చెబుతారు. మనిషిగా పుట్టి దయ లేకపోతే తల్లిదండ్రులకు బాధ కలిగించిన వారమవుతామని చెబుతారు.
2: ఏంటి, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారమా?
3: అవును గౌరీ, ఆ పద్యం కూడా నేర్పించారు నాకు.
2: ఏది చెప్పవా రాధా?

0: రాధా, మీ అమ్మ నాన్న నీకు అలా చెప్తున్నారు, చాలా బాగుంది. కానీ ఆలస్యంగా ఇంటికి వెళితే మా అమ్మ కొడుతుంది. రోజు నీకు ఆ సత్రంలో వృద్ధుడికి సేవ చేసి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో. నేను త్వరగా ఇంటికి వెళతాను రాధా.
1: సరే, అలాగే గౌరీ.
0: నేను వెళ్ళొస్తాను రాధా.
1: అలాగే గౌరీ.
2: చీకటి పడినా ఇంటికి చేరలేదని కూతురు కోసం గుమ్మం వద్దే ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటుంది సీతమ్మ. ఇంతలో రాధా ఇల్లు చేరుతుంది.
3: రాధా, ఏమిటమ్మా ఇవాళ ఇంత ఆలస్యమైంది?
1: అమ్మా, నేను స్కూలుకు వెళ్లేదారిలో అడవిలో ఒక సత్రం ఉంది. అక్కడ దీనావస్థలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. అతనికి నడిచే శక్తి లేకుండా కృశించిపోయి రోగంతో బాధపడుతున్నారు. రోజు అతనికి ఆహారం నీరు అందించి సేవ చేసి వస్తున్నానమ్మా. ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అమ్మా, నేను చేసేది మంచి పనే కదా?
3: అవునమ్మా రాధా, నువ్వు చేసేది 100% మంచి పనే. మానవ సేవే మాధవ సేవ అని ఎందరూ ఆచరించి నిరూపించారు. నువ్వు ఆ బాటలో నడుస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
1: అమ్మా, అలా మానవ సేవను ఆచరించిన వారి గురించి నాకు చెప్పమ్మా.
3: పూర్వం భరద్వాజ వంశంలో రంతిదేవుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన దీనులకు ఆర్తులకు, అడిగిన వారికి అడగలేని వారికి కూడా ఎంతో దయతో తన వద్ద ఉన్నవన్నీ ఇస్తూ ఉండేవారు. అలా ఇవ్వగా ఇవ్వగా కొన్నాళ్లకి ఆయన వద్ద ఉన్నవన్నీ అయిపోయి నిరాధారుడిగా నిలిచాడు. అయినా ఆ మహారాజులోని దయాగుణం మాత్రం అలాగే నిలిచి ఉంది.
1: తరువాత ఏమైందమ్మా?
3: ఆ మహారాజు 48 రోజులు అన్నం నీరు లేకుండా చాలా నీరసించిపోయాడు. ఆ సమయంలో ఆయనకు కొద్దిగా నెయ్యి పాయసం కొంచెం నీరు లభించాయి. అది భగవంతుడి ప్రసాదముగా భావించి తినబోతుండగా ఒక బ్రాహ్మణుడు ఆకలితో వర్తించాడు. ఆ రాజు తన వద్ద ఉన్న ఆహారంలో నుంచి సగభాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. మిగిలిన పదార్థాన్ని తినబోతుండగా ఇంకొక వ్యక్తి వచ్చి ఆకలి అని అడిగాడు. అప్పుడు తన వద్ద ఉన్న దానిలో సగమిచ్చేశాడు మళ్ళీ.
1: అయ్యో పాపం, మరి ఆ రాజుకు ఏమీ మిగలలేదా అమ్మా?
3: అదేనమ్మా, ఆకలి అని అడిగిన వారికి పెట్టడమే దయ కదా. మిగిలిన 4వ వంతు తినబోతుండగా కొన్ని కుక్కల గుంపుతో ఇంకొక వ్యక్తి వచ్చి ఆకలి తీర్చమని అడిగాడు. అప్పుడు ఆ రాజు మిగిలిన పదార్థాన్నంతా ఆ వ్యక్తికిచ్చి తృప్తిపరిచి పంపాడు.
1: అన్ని రోజులుగా తినకుండా ఉన్నా తనకేమి ఉంచుకోలేదమ్మా ఆ రాజు.
3: అవునమ్మా, చివరికి తనకి ప్రాప్తం ఎంత ఉంటే అంత అని తన వద్ద ఉన్న నీటిని త్రాగి కడుపు నింపుకుందామని అనుకున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి దాహంతో నోరు పిడచకట్టుకుపోతోంది, కొంచెం నీరు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టమని ఆ రాజును కోరాడు.
1: అయ్యో పాపం, నీరు కూడా తాగనివ్వరా అమ్మా?
3: దానికి ఆ రాజు కొంచెం కూడా బాధపడకుండా సంతోషంగా ఆ నీటిని ఆ వ్యక్తికిచ్చి త్రాగించాడు. ఆయన ధర్మబుద్ధికి దయాగుణానికి సంతసించి దేవతలందరూ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఇతరుల బాధల్లో కష్టాలల్లో ఉపశమనం కలిగించే శక్తిని అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు. ఆ తృప్తి నాకు చాలు, ఇంకే వరాలు కోరనని ఆ రాజు వినయంగా బదులిచ్చాడు. రాజు నిస్వార్థ సేవా గుణానికి మెచ్చి సాక్షాత్తు వైకుంఠంలోనే ఉండేలాగా దేవతలు వరమిచ్చారు.
1: ఎంత గొప్ప మహానుభావులమ్మా, అటువంటి వారు పుణ్యజీవులు ధన్యజీవులు.
2: కొన్ని రోజులు రాధా ఆ వృద్ధునికి ఆహార పానీయాలు అందిస్తూ సేవ చేసింది. కొన్నాళ్లకు అతను బాగా కోలుకున్నాడు.
1: తాత, ఇప్పుడు ఎలా ఉంది?
4: చూడమ్మాయి, నువ్వు నాకు ఇప్పుడు ఓపిక వచ్చింది. రోగం కూడా తగ్గుముఖం పట్టింది. నువ్వు చేసిన ఉపకారం సేవ ఎప్పటికీ మర్చిపోలేను. అయితే నాకు ఒక విషయం నువ్వు చెప్పాలి ఇప్పుడు.
1: ఏమిటి తాత, అడగండి. నాకు తెలిసిన విషయమైతే తప్పకుండా చెబుతాను.
4: చూడమ్మాయి, నువ్వు నాకు 10 రోజులుగా ఆహారం నీరు వేలకు ఇచ్చి సేవ చేస్తున్నావు. ఈ విషయము మీ ఇంట్లో పెద్దవాళ్లకు తెలుసా?
1: తెలుసు తాత. మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుండి దయాగుణం గురించి ఎన్నో కథలు చెప్పి పెంచారు. నేనిలా చేయటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు తాత.
4: మరి అయితే మీరు చాలా పేదవారని విన్నాను. నువ్వు పస్తు ఉండి నీ ఆహారం గాని నాకు ఇచ్చేస్తున్నావా ఏమిటి?
1: లేదు తాత, నేను అలా చేయటం లేదు.
4: అయితే నీ దగ్గర అంతధనం ఎక్కడిది? దొంగతనం చేస్తున్నావా నా కోసం?
1: అటువంటి చెడ్డగుణం నాకు లేదు తాత, ఎప్పటికీ రాదు తాత.
4: అలాంటప్పుడు ఆ ఆహారం నీరు ఎక్కడివి నీకు? నాకు నిజం తెలియాలి.
1: తాత, మేము పేదవాళ్ళం, మా వద్ద డబ్బులు లేవు. అందుకు నేనే స్వయంగా డబ్బు సంపాదించి ఆ పదార్థాలను తెస్తున్నాను.
4: ఇంత చిన్నదానివి ఎలా సంపాదిస్తున్నావు తల్లి?
1: తాత, నేను వచ్చే దారిలో రేగుపల్ల చెట్టు ఉంది. ఆ పళ్ళను బాగా ఏరి మూట కట్టుకుని బాల బాలికలకు అమ్మి డబ్బు సంపాదించాను. ఆ డబ్బు నా స్వార్జితం, దానితో మీకు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టాను.
4: నీ శక్తి సామర్థ్యాలకు త్యాగబుద్ధికి చాలా సంతోషంగా ఉందమ్మాయి. నీకు ఈ గుణం ఎలా వచ్చింది తల్లి?
1: ఈ విషయాలన్నీ మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుండి బోధించారు. మనది బీద కుటుంబమే కాని మనకన్నా దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అని చెబుతూ ఉంటారు. వారు చెప్పిన మాటను ఈ విధంగా సార్థకం చేసుకునే అవకాశం దొరికింది తాత.
4: భగవంతుడా, నేను రోగిష్ఠిని, నా కాలం తీరిపోయే సమయం వచ్చింది. నేను ఏ విధంగాను సమాజానికి గాని ఎవరికీ గాని సహాయం చెయ్యలేను. నేనేమీ కొరను, కాని ఆ బిడ్డకు వారి తల్లిదండ్రులకు ఆయురారోగ్యములను శక్తి సామర్థ్యములను ప్రసాదించి వారిని దేశానికి సమాజానికి ఉపకారం చేసేటట్లు అనుగ్రహించు తండ్రి. ఆ అమ్మాయి ఎట్టి ప్రతిఫలాన్ని కోరకుండా నాకు సేవ చేసింది. దైవానుగ్రహానికి తప్పక పాత్రురాలు కాగలదు.
5: ఒక పెద్ద మనిషి ధనం మూటతో ఆ పల్లెకి వచ్చి రాధ ఇంటి కోసం వెతుకుతున్నాడు.
2: ఏమండి, ప్రతిదినము నాకు ఆహార పానీయాలు అందించి నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిల్లు ఇదేనా?
6: అయ్యా, తమరెవరో, ఇదే ఆ ఇల్లు, లోపలికి రండి, కూర్చోండి బాబు,
3: మంచినీరు తీసుకోండి బాబు.
2: అమ్మా, నేను మీ అమ్మాయి శక్తి సామర్థ్యాలు దయాగుణం పరీక్షించడానికి ఒక రోగిలా నటించాను. మీ అమ్మాయి చాలా పవిత్రమైన హృదయము గలది. ఆమె భవిష్యత్తులో అన్ని సుఖ సంతోషాలు అందుకోవాలని సంకల్పించి ఆమె అభివృద్ధికి కావాల్సినంత ధనాన్ని తెచ్చాను. స్వీకరించండమ్మా.
6: స్వామి, మాకు ఇంత ధనమును తీసుకునే అర్హత లేదు. మా శక్తికి మించిన ధనం మాకక్కర్లేదు. అట్టి ధనము ప్రమాదాన్ని చేకూరుస్తుంది స్వామి.
3: అంతేకాదు స్వామి, అశాంతిని అందిస్తుంది, అహంకారమును పెంచుతుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. దయచేసి మీ ధనాన్ని మీ వద్దే ఉంచుకోండి.
1: అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు?
6: అరే, ఇంతసేపు ఇక్కడున్న పెద్ద మనిషి ఏమైనట్లు?
3: అయ్యో, ఆయన ధనం మూటను కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్లు?
1: అమ్మా నాన్న, ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వచ్చింది ఎవరో మహనీయులు కాదమ్మా, దైవమే ఆ రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తోంది.
6: నిజమమ్మా రాజా, నీ దయాగుణాన్ని మెచ్చి ఆ దేవుడే స్వయంగా వచ్చినట్టుంది.
1: ఇంకేం రామయ్య, ఇంక నీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే, చాలా దడవంతుడువైనావు.
6: సోమయ్య, ఎంత మాటన్నావు, ఆ ధనం మాది కాదు, భగవంతుడు దీనులకు రోగులకు సహాయం అందించే నిమిత్తమిస్తాడు. ఈ సొమ్ము మొత్తము వారి కొరకే వినియోగిస్తాము సోమయ్య.
3: నిజమండి, అందరిలోనూ అంతటా ఉండేది ఒక్క దేవుడే, దైవత్వం ఒక్కటే. ఈ విశ్వాసాన్ని అందరికీ తెలియజెప్పాలి.
5: అమ్మా రాధా, మొత్తానికి దయ ప్రేమ వలననే దైవానుగ్రహాన్ని పొందవచ్చు అన్న సత్యాన్ని నీ ఆచరణతో నిరూపించావు. మీ కుటుంబము ఈ గ్రామానికి ఆదర్శమును ఆచరణ ద్వారా అందించారు. ఇంకా అందరము ఈ బాటలోనే నడుస్తాము.
7: అవును, అందరూ ఈ బాటలోనే నడుద్దాం.
1: స్వామి చెప్పిన చిన్న కథ ఆధారంగా అనంతపురం బాలలు సమర్పించిన దయగల హృదయమే దైవ మందిరం అనే నాటిక విన్నారు. ఇందులో బి నవ్యశ్రీ, బి దివ్యశ్రీ, ఎం నేహ, ఎం వర్ష, ఎస్ నిషిత, ఎం నితిల ఇంకా వర్షిణి పాల్గొన్నారు. ఈ నాటికలో రాధ ఒక వృద్ధునికి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సాయం చేసింది. అలా నిస్వార్థంగా చేసే సేవే దైవానికి ప్రీతికరమైందని స్వామి అంటారు.
0: సాటి మనిషి పట్లే కాదు, సృష్టిలోని అన్ని జీవుల పట్ల సహానుభూతి ఉండాలంటారు భగవాన్. తన చిన్నతనంలో వినోదం కోసం కప్పలను హింసిస్తున్న పిల్లలను స్వామి అడ్డుకున్నారు. వారు తన మాటలు వినకపోవడం వల్ల ఆ కప్పలను పావురాలుగా మార్చేసి వాటిని కాపాడారు. బండ్ల పందాలు పెట్టి పశువులను హింసించకూడదని చెప్పి మాన్పించారు. క్రూర మృగమైన సింహానికి సహాయం చేసిన ఒక వ్యక్తి గురించి అనంతపురానికి చెందిన డి సర్వాణి చెప్పే ఆండ్రోక్లస్ కథ ఇప్పుడు విందాం.
7: బానిసగా తన యజమానిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి తన బానిస జీవితం మీద విరక్తి కలిగింది. కాని బానిసలు పారిపోవటానికి ప్రయత్నించి పట్టుబడితే శిక్ష మరణదండని, ఇలా బ్రతికే కన్నా ఈ బానిస జీవితాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నించి సఫలం అయితే స్వతంత్రుడిగా బ్రతకచ్చు, లేదంటే మరణమే శరణ్యం అని నిశ్చయించుకుని ఆండ్రోక్లిస్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతనికి దారి తెన్ను తెలియకుండా పరిగెడుతూ పోసాగాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ అతను ఒక కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అంతగా వెలుగు కూడా లేదు. పక్షుల కూతలు, క్రూర మృగాల అరుపులతో భయం కులిపేలా ఉంది అక్కడి వాతావరణం. అలా అతను ఆ అరణ్యంలో దిక్కు తోచకుండా నడుస్తుండగా అకస్మాత్తుగా అతనికి ఒక సింహ గర్జన వినిపించింది. భయంతో అడుగులు పడక అతను చుట్టుప్రక్కలు చూశాడు. అతనికి కొద్ది దూరంలోని ఒక చెట్టు కింద కూచోని గర్జన చేస్తున్న సింహం కనిపించింది. ఆండ్రోక్లిస్ పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. అక్కడ నుంచి పారిపోవటానికి ఆండ్రోక్లిస్ పరుగు మొదలెట్టాడు. అయితే ఆ సింహం తనను తనుముకు రాకపోవటం గమనించిన ఆండ్రోక్లిస్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ సింహం చేసే గర్జనలు బాధ వినిపించింది ఆండ్రోక్లిస్కి. ఆండ్రోక్లిస్ తన పరుగును ఆపి సింహం దగ్గరకు వెళ్లి చూద్దామని ధైర్యం చేసి వెనక్కి వచ్చాడు. ఆండ్రోక్లిస్ ని చూసిన సింహం నొప్పితో అరవసాగింది. అంతేకాదు, తన పంజాను పైకి ఎత్తి చూపించింది. ఆ సింహం పంజా నిండా రక్తపు మరకలతో బాగా వాచి ఉండటం గమనించాడు ఆండ్రోక్లిస్. జాగ్రత్తగా చూసినా అతనికి సింహం పంజాలో దిగిన ఒక పెద్ద తుమ్మముళ్ళు కనిపించింది. అది చూసి జాలిపడిన అతను జాగ్రత్తగా ఆ ముళ్ళును తీసేసి అక్కడున్న ఆకులతో పసర్లు చేసి పంజాకు రాశాడు. ఇలా కొంత సమయం గడిచాక ఆ సింహం లేచి నిలబడి నడవసాగింది. అంతేకాదు, తనకు సహాయపడిన ఆండ్రోక్లిస్ వైపు ఎంతో కృతజ్ఞతతో చూసి సాధు జంతువులాగా అతని చేతి దగ్గర కూర్చుంది. సింహం ముందు నడుస్తుండగా ఆండ్రోక్లిస్ దానిని అనుసరిస్తూ ఒక పెద్ద గుహను చేరుకున్నాడు. అది ఆ సింహం నివాస స్థలంగా గుర్తించాడు. ఆనాటి నుంచి ఆండ్రోక్లిస్ కూడా సింహంతో పాటు ఆ గుహలోనే ఉండసాగాడు. రోజు సింహం వేటకు వెళ్లి తనకు దొరికిన ఆహారంలో కొంత ఆండ్రోక్లిస్ కి ఇచ్చేది. ఈ విధంగా ఆండ్రోక్లిస్ సింహం కలిసి ఆ గుహలోనే నివసించసాగారు. ఇలా కొద్ది రోజులు గడిచాక వేటకై వచ్చిన ఆ రాజ్యపు సైనికులు సింహాన్ని ఆండ్రోక్లిస్ ని బంధించారు. రాజుగారు సింహానికి ఆహారం ఇవ్వకుండా కొన్ని రోజులు ఉంచి ఆ తరువాత సింహానికి ఆండ్రోక్లిస్ కి పోరాటం ఏర్పాటు చేయమని, అప్పుడు సింహమే ఆండ్రోక్లిస్ ని చంపివేస్తుంది కనుక తమకు అతడిని చంపాల్సిన పని ఉండదని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారమే చేసి ఒకరోజు ఆండ్రోక్లిస్ ని ఒక మైదానంలో వదిలిపెట్టి అక్కడే బోనులో పెట్టిన సింహాన్ని కూడా అతని మీదకు వదిలివేశారు. ఆకలితో ఉన్న సింహం భయంకరంగా గర్జిస్తూ పరుగు పెడుతూ ఆండ్రోక్లిస్ వైపు రాసాగింది. అంత భీకరంగా వచ్చిన సింహం ఆండ్రోక్లిస్ ని చూడగాని తన గర్జనలు పరుగు ఆపేసి అతనికి మాలిమి అయిన జంతువులాగా అతని చుట్టూ తిరగసాగింది. ఇది చూసి ప్రజలే కాదు రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాజుగారు ఆండ్రోక్లిస్ ని పిలిపించి అతను ఈ అసాధ్యాన్ని ఎలా సాధించాడో చెప్పమన్నాడు. ఆండ్రోక్లిస్ జరిగిన విషయమంతా వివరించాడు. క్రూర మృగంలో కూడా మార్పు తెచ్చిన ఆండ్రోక్లిస్ జాలి గుణానికి, చేసిన మేలును మరువని సింహం విధేయతకు సంతోషించిన రాజుగారు సింహాన్ని అడవిలో వదిలిపెట్టమని ఆదేశించి ఆండ్రోక్లిస్ ను స్వతంత్రునిగా ప్రకటించారు.

0: ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి, కృతజ్ఞత అనేది ఉత్తముల లక్షణం.
1: అనంతపురానికి చెందిన డి సర్వాణి వినిపించిన ఆండ్రో క్లాస్ కథ విన్నారు. బాగుంది కదా? శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతి సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. మరికొంతసేపట్లో సాయి కుల్వన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి. ప్రత్యక్ష ప్రసారం అనంతరం తిరిగి కలుసుకుందాం.

0: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి భాగాన్ని మీరు విన్నారు.
1: మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: శ్రోతలందరికీ సాయనా. మనం ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. అనుకోకుండా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. అలాంటి సమయాల్లో మనకి తరచుగా ఎదురుపడే ఈ సమస్య అసహనం. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, మనకది అనుకూలంగా లేని పరిస్థితిలో మనం దానికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఎదుటివారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ పరిస్థితులు ఎంతో విరివిగా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ అసహనం గురించి, దాన్ని ఏ విధంగా మనం ఆ చెడు లక్షణం మనలో ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ అసహనం మన నిత్య జీవితంలో ఎలా ఎదురవుతుంది? మరి ఇప్పుడు మీకు అందించబోయే ఒక రెండు చిరు నాటికల ద్వారా మనం తెలుసుకుందాం. చూద్దాం అసలు ఈ నాటికలో ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది. ఆ తరువాత స్వామి మనకి దీన్ని అధిగమించడానికి ఏ విధంగా తమ ప్రబోధల నుంచి మనకి ఆ వివరాలు అందిస్తున్నారో ముందు చూద్దాం. మరి ముందు నాటికి విందామా?
1: హలో హలో, నేనే. అమ్మకి ఎలా ఉంది? ఆహా, డాక్టర్ ఏమన్నాడు? అలాగా, సరే. ఈరోజు నువ్వే పాపని స్కూల్కి తీసుకెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసుకోవాలి. కుదరదు, ఇప్పటికే సెలవులన్నీ వాడేశాను. నిన్న మొన్న అతి కష్టం మీద పెర్మిషన్ తీసుకుని వచ్చాను. మళ్లీ పెర్మిషన్ అంటే ఇవ్వరు, పైగా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి ఇవాళ సాయంకాలంలోగా పంపాలి. చాలా వరకు పూర్తయింది, కదలకుండా ఓ 2 గంటలు కూర్చుంటే మాట దక్కుతుంది. అప్పుడు పెర్మిషన్ అడిగినా కాదనరు. కాస్త మేనేజ్ చెయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి, ఉంటాను.
2: సార్ సార్, మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
1: ఈ ఫైల్ గురించి అయి ఉంటుంది. అలాగే, నేను వెళతాలే. మే ఐ కమిన్ సార్?
3: మే ఐ కమిన్ అంటూ అక్కడే నిల్చున్నావేంటి? నేను రమ్మన్నానని ఫోన్ చెప్పాడు కదా, మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా?
1: అది కాదు సార్.
3: ఆపోయ్యా, ముందు హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావో చెప్పు.
1: అయిపోవచ్చింది సార్.
3: ఏమిటి అయిపోవచ్చిందా? నిన్నంతా ఏం చేశావు? నిన్న ఆఫీసుకు రాగానే ఆ పని అప్పగించాను. ఏం చేస్తున్నావయ్యా ఆఫీస్ లో? గోళ్లు గిల్లుకుంటున్నావా?
1: లేదు సార్, నిన్నే పని మొదలు పెట్టాను.
3: కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు? కావలసిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగేయాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని. ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు.
1: లేదు సార్, చాలా వరకు చేసేసాను.
3: చాలా వరకు పూర్తవడం ఏమిటయ్యా? అన్నట్టు నిన్న మధ్యాహ్నం పెర్మిషన్ పెట్టిపోయావట. ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు?
1: మా అమ్మ గురించి అర్జెంటుగా.
3: మొదలు పెట్టావా సోది? అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడే మీకేదో అర్జెంట్ పని వస్తుంది అంటుందా?
1: సార్, నిజంగానే మా అమ్మకి.
3: స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఐ వాంట్ వర్క్ డన్. అర్థమైందా? పని కావాలి పని, అది కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. అంతేగాని చేస్తున్నాను సార్, అయిపోవచ్చింది సార్ అంటూ నీళ్లు నమిలితే నాకు నచ్చదు. అండర్స్టాండ్?
1: అలాగే సార్.
3: అలాగే సార్ అంటూ తలాడించడం కాదు, పని చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు. గో గో అండ్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ.
1: ఓకే.

0: గణేష్, నానా గణేష్.
1: వస్తున్నా నానా.
0: ఏం చేస్తున్నావురా?
1: సాక్స్ షూ రెడీ చేసుకుంటున్నా.
0: ఇప్పుడేం మ్యాచ్ రా?
1: అబ్బా ఇప్పుడు కాదులే నాన్నా, రేపు.
0: అయితే ఆ పని ఏదో రేపు చేసుకోవచ్చు కదా.
1: టైం ఉండదు ఏమిటి, పొద్దున్నే ప్రైవేట్ కి వెళ్ళాలి, తర్వాత స్కూల్. ఇంకెప్పుడు చేసుకోను?
0: అది సరే, హోంవర్క్ పూర్తయిందా?
1: చేస్తాలే.
0: ఇప్పటి వరకు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు. టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా.
1: ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నాన్నా.
0: చేస్తావు సరే, రాత్రంతా మేలుకుంటే పొద్దునే లేవలేవు.
1: లేస్తాలే నాన్నా.
0: రోజు అలాగే అంటున్నావు కానీ లేటుగా లేచి స్కూల్ కు టైం అయిపోతుందని సరిగా తిండి కూడా తినకుండా పరిగెడుతున్నావు.
1: క్యారియర్ పట్టుకెళ్తున్నాను కదా నాన్నా, స్కూల్లో తింటాలే.
0: చూడు గణేష్, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. వేళకు సరిగా తినకపోయినా, వేళకు నిద్రపోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది.
1: తెలుసులే నాన్నా.
0: తెలుసునంటూ అదే తప్పు చేస్తున్నావు కాబట్టే చెప్తున్నాను.
1: మ్యాచ్ ఉంది కాబట్టి లేట్ అయింది, రోజు చేస్తున్నానా?
0: నిజమే, మ్యాచ్ రోజు ఉండదు కానీ టీవీ రోజు చూస్తున్నావు. టీవీ చూడొద్దని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీ కోసం నిద్ర ఆపుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలాగైతే నీకు చదువులో వంట పడుతుంది.
1: నేను బాగానే చదువుతున్నానా, కాసేపు టీవీ చూస్తే ఏమైతుంది?
0: ఆ సంగతి నీ మార్కులే చెప్తాయి. క్వార్టర్లీలో నీకు 70% మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 65% పడిపోయాయి.
1: నువ్వు మరీ చెప్తావు నాన్నా, ఆ మాత్రానికి ఏమైంది? ఫైనల్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలను.
0: మంచిదే, పిల్లలకు చదువుతో పాటు వినోదం కూడా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు ఆటలు ఆడుకున్నా టీవీ చూసినా నేను పట్టించుకోలేదు. నీ బాధ్యత నీకు తెలుసుననే నమ్మకంతో ఎప్పుడూ ఇలా అడగలేదు.
1: ఇప్పుడేం చేశానని? పరీక్షలున్నప్పుడు కష్టపడి చదువుకోవడం లేదా? మీరిలా క్లాస్ తీసుకోనక్కర్లేదు.
0: నిజమే, కాని తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కూడా మార్కుల గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి బెంగతో అడుగుతున్నాను.
1: ఎప్పుడూ ఇలాగే అంటావు నాన్నా, నీదంతా చాలా ఇష్టం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమీ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
0: తన గురించి బెంగ వెనుక తండ్రి ప్రేమ ఆ కుర్రవాడికి అర్థం కాదు, ఓపిక లేదు. అతనికి ఎలా చెప్పాలో తండ్రికి తెలియదు. ఇది పరిస్థితి.
2: ఈ అసహనాన్ని ఎదుర్కోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్షమని పెంపొందించుకోవటం. క్షమని ఏ విధంగా పెంపొందించుకోవాలో, అది ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో స్వామి దివ్యోపన్యాసం ద్వారా విందాం.
3: అనేక పర్యాములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు, సమీపంలో ఉండినంత వరకు, ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు మేము ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ కొంత దూరం పోయిన తక్షణమే మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది, ప్రేమ తరిగిపోతుంది. దీనికి కారణమేమిటి అని తమలో తాము యోచిస్తుంటారు. ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి. కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు. క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు, ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులకు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి. కారణమేమిటి? తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది. ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి సమయం నందు కూడాను క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి. ఇది బలపడుతున్నదా లేదా? ఈ క్షమనే నా యొక్క జీవితము, అది ఏ చెప్పాము. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం, క్షమ సంతోషము, క్షమ నిధి, అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి. క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు. ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవటమే, ఒకరినొకరు విమర్శించుకోవటమే, ఒకరినొకరు అనేక విధమైన కష్టములకు గురి కావటమే, ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే. ఇవన్నీ క్షమను మీరు పెంచుకోండి. క్షమలేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి. ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది. మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు. పరిగెత్తుంది గడ్డిపోచ, అలాంటి గడ్డిపోచంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది. కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటిది కూడా బలపడుతుంది. దేని ఎందు ఐకమత్యము? మంచి యందు ఐకమత్యము, దైవమునందు ఐకమత్యము, దైవమునందు మీకు యూనిటీ పెంచుకుంటే మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
4: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి, కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? ఇవ్వటం లేదు. కారణమేమిటి? నాలుక నాదే, పండు నావి. అందువల్ల అదే విధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. చాలా తప్పు. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
2: మరి స్వామి ఏం చెప్పారో విన్నాం కదా, క్షమని ఎలా పెంపొందించుకోవాలి? మన నిత్య జీవితంలో ఇది అలవర్చుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు వెంటనే నిర్ధారణ చేసుకోకుండా, అంటే కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మన ఆలోచనని కార్యరూపం దాల్చే ముందు బాగా డిస్క్రిమినేట్ చేయాలి, అంటే విచక్షణను ఉపయోగిస్తూ ఇది సరైంది కాదా లేదా అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అప్పుడు దానికి పర్యవసానంగా ఏం జరుగుతుందో మనం మన జీవితంలో ఆచరిస్తే అది మనకు మనకే తెలుస్తుంది. స్వామి ఎప్పుడూ తరచుగా చెప్పే క్షమకి ఒక అద్భుతమైన ఉదాహరణ ద్రౌపది. ఉప పాండవులని ఎంతో దారుణంగా అశ్వత్థాముడు నిద్రలో ఉన్నప్పుడు చంపేస్తాడు. అర్జునుడు ఆ ఘోరమైన పనికి తట్టుకోలేక ఎంతో ఉక్రోషంతో, ఎంతో ఆగ్రహంతో అశ్వత్థాముణ్ణి హతమార్చాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అశ్వత్థాముణ్ణి పట్టుకుంటాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి చంపాలి అన్న ఆలోచన అర్జునుడికి వచ్చింది, అది రియాక్షన్. ఉదాహరణకు చూడండి, మన చేతి మీద ఒక వేడి అగరబత్తు ఒక భస్మం పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పురవ్వ తాకగానే చెయ్యి వెనక్కెళ్తుంది. అది ఇంపల్స్. మన మైండ్కి తోచేది చెయ్యి దాని నుంచి వెనక్కి రావాలి అని. ఏదైనా పులి మన ఎదురుగుండా కనిపిస్తే మనం చేసేదేమిటి? అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు, వెంటనే పరిగెడతాం. అది రియాక్షన్. మరి ఇలాంటి సమయంలో రెస్పాన్స్ ఏమవుతుందంటే మన హృదయం పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఆలోచించడం మొదలు పెడుతుందో, మన మనసుకి కొంచెం వేగం తగ్గి ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అన్న ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల విపరీతమైన అనర్థాలకు గురికాకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. మరి మన అశ్వత్థాముడు అర్జునుడి విషయంలో ద్రౌపది ఏం చేసింది అది స్వామి చెప్తారు. అంత క్రూరమైన పనిచేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించగలిగింది. ఎందుకంటే ద్రౌపది ఏం ఆలోచించింది? ఒకవేళ అశ్వత్థాముడు చంపినట్టు మనం అశ్వత్థాముని చంపితే వాళ్ల తల్లి ఎంత బాధపడుతుంది? నేను ఒక తల్లిగా బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే ఏ తల్లి కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోకూడదు, ఈ బాధ ఏ తల్లికి కలగకూడదు అన్న ఆలోచనతో అశ్వత్థాముణ్ణి క్షమించి వదిలేయమని చెప్తుంది అర్జునుడికి. ఇది క్షమ యొక్క అత్యుత్తమమైన లక్షణం.
5: చాలా బాగా చెప్పారు గణేష్. మీరు చెప్పిన దానిలో నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. మనం రియాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే, వెన్ మనకి ఏదైనా డేంజర్ ఉంది, మనకి అపాయం ఉంది అని తెలుసు అని అనిపించినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే, అంటే జనరల్ గా మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇంకొకరితో సంభాషించేటప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుటి వాళ్ళ వల్ల మనకి అపాయం ఉండే పరిస్థితులు అంటూ మనకి డే టు డే లైఫ్ లో ఏమి మనం ఎదుర్కోం, అలాంటివి ఫేస్ అవ్వం. సో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్పాండ్ అయితే చాలు అని చక్కగా చెప్పారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఎవరైనా ఏదైనా మనతో చెప్పాలనుకున్నప్పుడు జనరలీ మనం వాళ్ళని కంప్లీట్ చేయనీయం, వాళ్ళు చెప్పదలుచుకున్నది మనకు అర్థమైపోయింది అని ఓ నమ్మకం అనమాట. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది అని ఆ అసహనంతో ఏం చేస్తామంటే వాళ్ళని కట్ షార్ట్ చేస్తాం, వాళ్ళ మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. అది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడానికి వింటున్నాం కానీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడం లేదు. వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వెంటనే ఏం చెప్పాలి వాళ్ళకి అనేది ప్రాసెసింగ్ మనకి స్టార్ట్
2: అయిపోతుంది.
5: అంతేగాని ప్రశాంతంగా కూర్చుని ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విందాము అనే ఆలోచన మనకు ఉండదు. ఆ విషయం గనక మనం కొద్దిగా గుర్తు పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాం కనీసం. అలా వినడం అంటూ జరిగినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము, ఎదుటి మనుషుల్ని కొద్దిగా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వీళ్ళందరూ అది ఒక ఇట్స్ అ మ్యాండేటరీ ట్రైనింగ్ అనమాట అన్ని ఆఫీసెస్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది లిసనింగ్ స్కిల్స్ అంటారు. అంటే వినడం కూడా పెద్ద స్కిల్ అనుకుంటాం, యాక్చువల్లీ నిజంగా
2: వినడమే కష్టం,
5: చాలా కష్టం. మనం ఎప్పుడు చెప్పే తొందరలోనే ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిందే రిపీట్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను ఆఫ్ కోర్స్. కానీ ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకేమిటి లాభం అంటే పెద్దగా ఏం లేదు. అదే నేను మీరు చెప్పేది వింటే నాకు తెలియంది కూడా నేర్చుకుంటాను. సో దానివల్ల అంత వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఆ వినడానికోసం పేషెన్స్ కావాలి. మీరు చెప్పే కారణాలు నేను వింటే మేబీ మిమ్మల్ని ఐ కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు దాని వెనకాల ఉన్న కారణం గనక మనం తెలుసుకోగలిగితే క్షమించే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు స్వామిని చూద్దాం మనం. స్వామీజీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎక్కడా దొరకరు. ఎంత ఓర్పుగా వింటారో స్వామి, ఎవరు ఏది చెప్పినా. ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మన ఆయనకు తెలియంది మనం ఆయనకు చెప్పేది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
2: అయినా సరే,
5: అయినా కూడా అన్నీ తెలిసినా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఓర్పుతో వింటారు ఏది చెప్పినా కూడా. అది స్వామితో స్వయంగా మాట్లాడే వాళ్ళకే కాదు, నార్మల్ గా అందరికీ, మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. మన పూజ రూమ్ లో కూర్చొని మనం స్వామితో మాట్లాడుతున్నా కూడా వి నో దట్ హీఈస్ లిస్నింగ్ టు అస్. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన ఆయనే వింటూ ఉంటే ఏమీ తెలియని మనం వినడంలో తప్పు ఏమీ లేదు కదా. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది.
2: మూడవ అంశం దీంట్లోని ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదో స్వామి చెప్తూనే ఉన్నారు. చతుష్పాద మహాసభ అని స్వామి ఒక చక్కని చిన్న కథను చెప్తూ దాంట్లో జంతువులన్నీ సంభాషణ జరుపుతాయంట. అరే మేము మానవుడి కన్నా ఏం తీసిపోతాము, అన్ని గుణాలు మానవుడు తింటున్నాడు మేము తింటున్నాం, మానవుడు తిరుగుతున్నాడు మేము తిరుగుతున్నాం అని చెప్తాయట. దానికి జడ్జిగా ఒక ఋషిని పెడతారంట. ఆ ఋషి వచ్చి, సరే మీకు చెప్తాను, అన్ని గుణాలు కామనే, కానీ ఒకే ఒక్క లక్షణం ఏదైతే మానవుల్లో ఉందో మీకు లేదో అది నేను చెప్తాను, మీరు ఒప్పుకోక తప్పదంటారు. ఆ ఋషి ఏం చెప్తాడు, మీకు మానవుడికి తేడా ఏంటంటే మానవుడికి బుద్ధి ప్రసాదించాడు భగవంతుడు. మీకు ఉంది బుద్ధి, కానీ మీరు ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్తారు. కానీ మనిషికి తను చేసేది సరైనది అవునా కాదా అన్న ఆలోచన శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు అని చెప్తాడట. సో ఇది రిజల్ట్ ఆఫ్ ది చతుష్పాద మహాసభ. మరి దీన్ని బట్టి మనం చూస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి, ఇది మంచిదా కాదా, ఇది మనకి సరైన దారిలో మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇతరులకి అది హాని కలిగించకుండా ఉందా లేదా, అది ముఖ్యమైనది. మనం రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటాం, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది, వాళ్లలో ఎందుకు ఆలోచన రాదు, వాళ్లకన్నా ముందు డేంజర్ అవతల వాళ్ళకి. సో అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ చక్కగా ఉంటాయి, కంట్రోల్ లో ఉంటాయి.
5: నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్లిపోతారు, కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన చాలా మందికి ఉండదు.
2: ఈ విచక్షణ ఎప్పుడు మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా డెవలప్ చేసుకుంటామంటే, మనం అవతల వాళ్ళ ప్రాబ్లం అర్థం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ సమయంలోనే మనకు ఆ విచక్షణ పనిచేస్తుంది. ఇది నా కోసమే, సెల్ఫిష్ రీజన్స్ ఎప్పుడైతే మన మనసులో చేరిపోయాయో అవతల వాడు చెప్పేది వినడం మానేస్తాం, అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్ లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్వామి తప్ప మనకి ఒక ఐడియల్ సెట్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఈ పరిస్థితుల్లో స్వామి ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది కరెక్ట్ గా. అది మొట్టమొదటి రోజు 2005 కొడైకెనాల్, విపరీతమైన చలి, జర్నీ చేసి పిల్లలందరూ సాయిశ్రుతికి చేరుకున్నారు. స్వామి ద్వారబంధం దగ్గర నుంచుని చక్కగా పిల్లలందరినీ ఆహ్వానించి, మీరందరూ అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీకు బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టాము, చక్కగా పడుకొని పొద్దున్న లేగండి అన్నారు. సరే స్వామి రిటైర్ అయిపోయారు. అక్కడ ఉన్న టీచర్ ఇన్ఛార్జ్ మాకందరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సాయిశ్రుతిలో ఉండటానికి. పిల్లలు ఎవరైతే గురుకు పెడతారో వాళ్ళు స్వామి రూమ్ పక్కన పడుకోకూడదు. సో నేను చేతులెత్తి, సార్ నేను గురుకు పెడతాను, నేను కింద పడుకుంటా అని చెప్పి స్వామి రూమ్ పక్కన కాకుండా కింద ఇంకెక్కడో దూరంగా పడుకున్నా. పొద్దున్న స్వామి ఇలా తలుపు తీయంగానే పాపం చాలా డిస్టర్బ్డ్ ఫేస్ తో స్వామి కనిపించారనమాట. స్వామి అన్నారు, రాత్రంతా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది, చాలా అసలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్తూ, ఎవరో బాగా విపరీతమైన గురుకు పెట్టారు, నన్ను ఫుల్ గా డిస్టర్బ్ చేశారు అని మాకే కష్టం అనిపించింది, అయ్యో స్వామి సరిగ్గా పడుకోలేదు అని. కానీ ఆ టైంలో స్వామి ఏం చేశారు చూడండి, అందరూ ఇటు అటు చూస్తున్నారు, సడన్ గా స్వామి నా వైపు చూసి, నువ్వేరా, నువ్వే గురుకు పెట్టావు, అందుకే నాకు నిద్ర పట్టలేదు అన్నారు. ఇంకా నాకు చాలా బాధ వేసింది, అరే నా వల్లే స్వామికి నిద్ర పట్టలేదని బాధ కలిగింది నాకు. వెంటనే స్వామి చేసిన పని ఏంటి, సరేలే జర్నీ అంతా చేసి వచ్చారు కదా, మీ బాడీ బాగా అలసిపోయి ఉంటుంది, అందుకే నువ్వు గురుకు పెట్టావని స్వామి చెప్పారు. చూడండి ఆ ప్రేమ చూడండి, మనం అలసిపోయాము అన్న సంగతి స్వామికి స్వామి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ క్షణంలో ఆగారు. అది ఇంకొకరైతే విరుండేవారు కాదు.
5: అంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకునే కాదు, స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అందరూ ఎందులోనూ తప్పు పట్టడానికి ఏమీ ఉండదేమో.
2: మరి మనం ఈ క్షమను పెంపొందించుకోవడానికి ఇప్పటిదాకా థియరీ విన్నాం, ఓకే, రెండు మూడు స్వామి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టే ముందు రెండు చిరు నాటికలు విన్నాం కదా, అవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఈ క్షమను పెంపొందించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద ఈవెంట్,
5: ఓకే,
2: మొదటి దాంట్లో ఆ అసహనం తొందరపాటు మన అసిస్టెంట్ కి మేనేజర్ కి జరిగిన సంభాషణ. అసిస్టెంట్ చెప్తున్నాడు, లేదు సార్ నిన్ననే పని మొదలుపెట్టాను అనగానే ఏం ఆలోచించకుండా మేనేజర్ చెప్పాడు, కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు, కావలసిన ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని, ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు అని గట్టిగా గసురుతున్నాడు. అలా కాకుండా, సరే నీ ఫైల్స్ అన్నీ ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఎందుకు పూర్తవలేదు, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంగానే అవతలవాడు చెప్పే పరిస్థితి వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు మేనేజర్ తాలూకా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇది ఒకటి, ఇది మేనేజర్ తాలూకా రియాక్షన్. లాస్ట్ లో మేనేజర్ అలాగే సార్ అంటూ తలాడించుకో, పని చేయాలి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు, గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఇలా కాకుండా, సరే నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, ఇప్పటికే పనిచేయడం చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా పని తొందరగా ముగించుకుంటే మన కంపెనీకి మంచిది, నువ్వు వెళ్ళి పనిచేసేసే తొందరగా అంటే, అప్పుడు అసిస్టెంట్ కూడా
5: అలాగే
2: పని చెయ్యాలి అన్న ఒక మంచి ఉద్దేశం తనలో కలుగుతుంది. అరే నా బాస్ నా మాట విన్నాడే, నేను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు,
5: ఆయనకి మాట రాకుండా నేను పని
2: ఫినిష్ చేయాలి, ఐ హావ్ టు కీప్ అప్ హి రెస్పెక్ట్ అని ఒక ఆలోచన, మంచి భావం ఒకటి తలెత్తుతుంది అన్నమాట అతని మనసులోని. సో శ్రోతలందరికీ ఈ మొదటి నాటికలో ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకున్నాం. మరి రెండో చూద్దాం.
5: పిల్లలు ఒక తండ్రి కొడుకుల, సో
2: కొడుకు పాపం తండ్రి చెప్తున్నాడు, ఇప్పటి వరకు టీవీ చూస్తూనే కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు, టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా అని పాపం తండ్రి అడుగుతున్నాడు. కొడుకు విసుగ్గా ఏమంటున్నాడు చెప్పండి.
5: కొడుకు విసుగ్గా ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని విసుక్కుంటున్నాడు తండ్రిని. తండ్రి ఉద్దేశం ఏమిటి, ముందర పని చేసుకుని ఆ తర్వాత టీవీ చూడొచ్చు కదా. ఆయన టీవీ చూడొద్దనన్నాడా అనలేదు, ముందు పని చేసుకో బాబు తర్వాత కూర్చుని నువ్వు రిలాక్స్ అవుదువు గాని. కానీ ఇక్కడ కొడుకు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చేస్తానంటున్నా కదా అని విసుక్కుంటే పాపం ఆ తండ్రికి మనసుకు కష్టంగా ఉంటుంది కదా. దాని బదులు సరే నాన్నగారు ఇవాళ ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ముందర నా హోంవర్క్ చేసుకునే టీవీ చూస్తాను అంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది అది. అలాగే ఇంకొక చోటు కూడా గణేష్ చూడండి.
2: కొడుకు అంటాడు రోషన్ గాని, నేను బాగానే చదువుతున్నాను, కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది అని అన్నాడు.
5: అది తండ్రి టీవీ చూస్తున్నావు టైం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవటం లేదు అన్నందుకు అక్కడ కూడా ఆయన చెప్పింది కరెక్టే, చదువుకోవాల్సిన ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యి అని చెప్తున్నాడు. చదువు మానేసి టీవీ చూడకు బాబు, ముందర చదువుకో ఆ తర్వాత చూడు అని. అక్కడ కూడా ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు, చూడండి నేను బానే చదువుతున్నా కాసేపు టీవీ చూస్తే ఏమైంది అని అంటున్నాడు. కానీ అలా కాకుండా నేను టీవీ చూసినా కూడా నేను చదువుకోవడం చదువుకుంటున్నాను నాన్నగారు, నాకు రావాల్సిన మార్కులు నేను తెచ్చుకుంటాను, దాని గురించి మీరు కంగారు పడకండి, నా ఆరోగ్యం చూసుకుంటాను, మార్కులు తెచ్చుకుంటాను, కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే బాగుంటుంది. కానీ నేను టీవీ చూస్తున్నాను నేను చదువుకుంటున్నాను నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా, తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి కాదు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పద్ధతి కూడా కాదు. ఇక్కడ పిల్లవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో, తన బాధ్యత తను గుర్తించట్లేదు. తండ్రి తాపత్రయం అంతా నీ బాధ్యతను నువ్వు గుర్తించు అని అంతే, తాపత్రయాన్ని గుర్తించట్లా తన బాధ్యతని గుర్తించట్లా.
2: ఆఖరిది ఎప్పుడు అలాగే అంటావు నాన్న, నీదంతా చాదస్తాను, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి.
5: ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా కామన్ గా చెప్పే మాట అనమాట, మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని. ఏ తల్లి తండ్రి అలా ఉండాలనుకోరు, ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ మన చిన్నప్పుడు మనకి ఇన్ని ఛానల్స్ ఇన్ని మొబైల్స్ కంప్యూటర్స్ లేవు, అలాగని తల్లిదండ్రులు అవి ఇవ్వడం మానేస్తున్నారా? నా చిన్నప్పుడు లేవు నీకు ఇప్పుడు ఇవ్వనని ఏ తల్లిదండ్రి అనరు, ఉన్న కావలసినవన్నీ సౌకర్యాలు సమకూర్చి పెడదామనే చూస్తారు. కానీ నీ బాధ్యతని గుర్తించి ప్రవర్తించు అని అడుగుతారు అంతే, అంతేగాని నాలాగానే ఉండని ఎవరు అనరు.
2: ఇదంతా చాదిస్తాం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి.
5: ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరూ

0: అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఒక ఆశ. నేను కూడా ఒక తల్లిని, అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. పిల్లలు కొద్దిగా ఎంపథెటిక్ గా, అంటే ఎందుకు చెప్తున్నారు నాన్నగారు, అమ్మ ఎందుకు ఇలా చెప్తోంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వని ఏమీ లేదు అక్కడ. కాకపోతే మీరు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు.
1: సో శ్రోతలందరూ, ఈనాటి మొదటి ప్రాబ్లం మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ఒకటైన ఈ ఇంపేషెన్స్ ఇంటాలరెన్స్ అనగా అసహనం, దాని గురించి కొంచెం తెలుసుకుని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని స్వామి మనకి ఈరోజు ఇచ్చారు. ఈ దసరా మహోత్సవ సందర్భంగా మొట్టమొదటి రోజు మనం ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాము. స్వామికి, సాయిమాతకు మన మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా తమ ఆశీర్వాదాలు మనందరి మీద ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. ఈనాడు చిరునాటికల్లో నటించిన పాత్రలు, పాత్రధారులు: అసిస్టెంట్ శ్రీ టి నిరంజన్, ప్యూన్ శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, మేనేజర్ శ్రీ బి సురేష్ కుమార్. రెండవ నాటకంలో పాత్రలు, పాత్రధారులు: తండ్రిగా శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, కొడుకుగా మాస్టర్ ఎస్ సౌర్య. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
2: ప్రపంచవ్యాప్తంగా శ్రోతృ రూపంలో ఉన్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రములు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వింటున్న వారందరికీ కూడా శుభం కలగాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. వర్షకాలం ముగిసి శరత్కాలం వచ్చే ప్రారంభంలోనే యావత్ భారత జాతి మొత్తానికి మహత్తరమైనటువంటి పండుగ శరన్నవరాత్రములు. శరదృతువులో వచ్చే ప్రథమమైనటువంటి పండుగ గనుక దీనికి శరన్నవరాత్రములు అని. అమ్మవారిని గురించి చేసేటువంటివి కనుక శారద నవరాత్రములు అని కూడా దీన్ని అంటూ ఉంటాం. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున అనేకమైనటువంటి అవతారములలో ప్రధానమైనటువంటి వాటిల్ని రోజుకొక్క అవతారం చొప్పున ధరింపజేస్తూ ఉంటారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం గౌరీతి అష్టమం చ అర్ధద, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. 2 శ్లోకాలలో ఆ అమ్మవారి యొక్క అవతారాలను గురించి చెప్పారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి. మొదటి రోజున శైలపుత్రి పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి అని, ఈమెనే బాలాత్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా ఈ 9 అవతారాలు మానవ జీవితంలో వచ్చేటువంటి మార్పులు. బాల్యము,

కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తిరోధానము, అవస్థి, శ్రేయసి, కల్పన, మరణము. ఈ తొమ్మిది మానవ జీవితంలో అవస్థలు. అయితే చిట్ట చివరి అవతారం కూడా అమ్మవారికి ఉంటుందా? మరణము అనేది కదా అవస్థ. అంటే మనం కూడా మరణాన్ని పొందటము అంటే అర్థం ఈ ధరించినటువంటి శరీరాన్ని వదిలిపెడుతున్నాం తప్ప ఏ జీవుడికి కూడా మరణం అనేది లేదు. అందుకనే మనల్నందరినీ మానవులు అని పిలుస్తున్నాం. మానవులు అంటే అర్థం మా నవాలి. మా అంటే కాదు అని అర్థం. ఏది కాదు? నవా, క్రొత్తది కాదు. ఈ జీవుడు అనేటువంటి వాడు కొత్తవాడు కాదు. ఇత పూర్వం అనేక జన్మలు ధరించాడు, అనేక రకాలుగా పుట్టాడు. మనిషిగానే పుట్టాడో ఇంకా ఏ రకాలుగా పుట్టాడో మనకైతే గుర్తుండదు కదా, మనం ఎట్లా పుట్టామనేది. తరువాత కూడా మళ్లీ పుట్టనున్నాం మనం. ఎందుకు పుట్టనున్నాము అనేటువంటిది మళ్లీ ప్రశ్న. ఎందుకు పుట్టనున్నాము అంటే ఈ జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం. ఏ జీవి యొక్క జన్మైనా అనుభవం కోసం వచ్చిందే తప్ప ప్రత్యేకించి వచ్చిన జీవి లోకంలో ఏది ఉండదు అని వేద విహితమైనటువంటి ధర్మం. అయితే ఈ అమ్మవారు ఈ తొమ్మిది అవతారాలను ఎందుకు ఇట్లా చూపించారు పెద్దలు? ఆ అమ్మవారిని ఎట్లా చూపించారు, ఎందుకు చూపించారు అంటే లోకంలో అమ్మ కన్నా మించినటువంటి వస్తువు ఏదీ లేదు. ముందుగా మనం చెప్పుకోవలసింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఇందులో విష్ణువే అనేక రకాలుగా అవతారాలు పొందాడని, శైవులు శివుడు అనేక రకాల అవతారాలు పొందారని, బ్రహ్మగారికి అసలు ఏ ఇతరమైన కర్మ లేదు, అవతారాలు లేవు అని ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి వైదిక ధర్మాన్ని అనుసరిస్తే కేవలం ఏం చెప్పబడింది,

సృష్టి స్థితి లయానుగం ప్రచరంతి. లోకంలో ప్రధానమైనటువంటి వృత్తులు మూడున్నాయి. వృత్తి అంటే పని అని మనకందరికీ తెలుసు. ఏమిటా ప్రధానమైనటువంటి వృత్తులు అంటే, ఒకటి సృష్టి చేయుట, రెండు చేయబడినటువంటి సృష్టికి పెంచి పెద్ద చేయుట, మూడు ఆ సృష్టి యొక్క పని అయిపోయిన వెంటనే దానిని తిరిగి తీసుకువెళ్ళిపోవుట. ఏ కర్మ కోసమైనా ఒక వస్తువుని మనం తయారు చేసుకుంటాము, ఆ వస్తువుతో ఆ పని చేస్తాం. తయారు చేసుకోవటం సృష్టి, ఆ వస్తువుతో పని చేసుకోవటం స్థితి, పని అయిపోయిన వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టడం అనేటువంటిది లయ. ఇది కేవలం వస్తువుకే కాక లోకంలో ఉండే జీవులందరికీ సంబంధించినదే. ప్రకృతిలో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నటువంటిదే ఈ విషయం. కనుక సృష్టి స్థితి లయ ఈ మూడు కర్మలు ప్రధానమైనటువంటివి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ఈ మూడు కూడా వృత్తి అనుగంపాలయ అని చెప్పబడింది. ఆ వృత్తిని అనుసరించి వాళ్లకు ఆ పేర్లు పెట్టాం. ఆ సీట్లో కూర్చున్నటువంటిది వెంకటేశ్వరరావు గారైనా, సుబ్బారావు గారైనా, సత్యనారాయణరావు గారైనా, అది ప్రిన్సిపాల్ సీట్ కనుక వారిని ప్రిన్సిపాల్ గారు అని పిలుస్తాం మనం. వాళ్ల సహజమైనటువంటి నామంతో పనిలేదు. ఇప్పుడు ఆయన ప్రిన్సిపాల్ గా ఎట్లా పిలువబడుతున్నాడో ఎవరైనప్పటికీ, అదేవిధంగా వీళ్లు కూడా సృష్టి చేసేటువంటి ఆయన్ని బ్రహ్మ అని పిలుస్తున్నాం, స్థితి చేసేటువంటి వారిని విష్ణువు అని పిలుస్తున్నాం, లయం చేసుకునేటువంటి వారిని రుద్రుడు అని పిలుస్తున్నాం. కనుక ఈ మూడు కూడా ఆ వృత్తికి సంబంధించిన పేర్లే తప్ప వాళ్ల పేర్లు కావు అన్న విషయం మనకు వైదిక ధర్మాన్ని అనుసరించి తెలుసుకోగలిగాం. అయితే ఈ ముగ్గురిని కూడా నియమించినది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా ముగ్గురికి. ఆ ముగ్గురిని నియమించింది ఎవరయ్యా అంటే, సాక్షాత్తు అమ్మవారే. ఈ మొత్తం అన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి తల్లి ఆవిడ. వాళ్లకు ఆ సృష్టి చేయటానికి కావలసిన శక్తిని, స్థితి చేయటానికి కావలసిన శక్తిని, లయం చేయటానికి కావలసిన శక్తిని, ఈ మూడింటిని ఇచ్చేది కూడా అమ్మవారే. ఆ శక్తే కనుక లేకపోతే వాళ్లే కాదు మనం కూడా ఏ పని చేయలేము. ఒక మనిషిని నువ్వు ఈ పని చేసి పెట్టవయ్యా అని మనం అడిగినప్పుడు, ఒకవేళ చెయ్యలేని స్థితి ఉంటే ఆ మనిషి నాకు శక్తి లేదండి, చేసేటువంటి శక్తి లేదు అని అంటారే తప్ప, నాకు విష్ణువు లేడు, నాకు రుద్రుడు లేడు, నాకు బ్రహ్మ లేడు అని ఎవ్వడు అనడు. శక్తి లేదు అని మాత్రమే అంటారు. ఆ శక్తి అనబడేటువంటిదే ఆ అమ్మవారి యొక్క స్వరూపం. కనుక మొత్తం బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేము. లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య రూపిణి అని ఒక శ్లోకం ఉన్నది. అనేక కోటి బ్రహ్మాండ జనని, ఒకటి రెండు కాదు, వంద రెండు వందలు కాదు, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవాటి రోజున అనేక రకాలైన ఉపగ్రహాలను పైకి పంపి ఆయా లోకాలలో ఏవేవి ఉన్నాయో, ఏ ఏ గ్రహాలున్నాయో, కొత్త కొత్త గ్రహాలు ఉన్నాయని కూడా మన వాళ్లు చూసి కనుక్కుని చెబుతున్నారు. ఉన్నవి 9 గ్రహాలే అని మనం అనుకుంటున్నాం. కేవలం ఈ గ్రహాలే కాదు, బ్రహ్మాండాలు కూడా అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ తల్లి ఎవరు? అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరయ్యా అంటే, ఆ తల్లి. ఆయా బ్రహ్మాండాలలో జరిగేటువంటి సృష్టి గాని, స్థితి గాని, లయము గాని, వీటన్నిటినీ ఆ తల్లే చూస్తూ ఉంటుంది. కనుక అంతకన్నా మించినటువంటి పదార్థం ఇంకోటి లేదు, అమ్మవారు.
ఆ అమ్మవారు అందున ఈ శరద్ ఋతువులో ప్రధానంగా వస్తున్నటువంటిది. అందువల్ల ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చెబుతూ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణజాపం అణిమాదిభిరావృతం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఆ అమ్మవారి రూపాన్ని చెప్పారు ముందుగా. మనం ప్రథమం శైలపుత్రి అని చెప్పుకున్నాం. ఆ శైలపుత్రి బాలాత్రిపుర సుందరి అని కూడా అంటాం. ఆవిడ యొక్క రూపం ఎట్లా ఉన్నది? అరుణాం కరుణాతరంగితాక్షీం, ఎర్రని కనులటండి. సహజంగా కళ్ళు ఎర్రబారటం ఎప్పుడు? దుఃఖం వచ్చినప్పుడన్నా ఎర్రబారాలి, లేదా కష్టం కలిగినప్పుడన్నా ఎర్రబారాలి. సర్వసాధారణంగా లోకంలో అందరికీ కళ్ళు ఎర్రబడేది ఈ రెండు సందర్భాలే. కానీ అమ్మవారికి ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయి ఆ కళ్ళు. అరుణాం కరుణాతరంగితాక్షిం, ఎర్రగా ఉండటమే కాకుండా ఆ లోపల నుండి దివ్యమైన సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది ఆ కళ్ళల్లో చూసేటువంటి వారికి. అయితే చూసేటువంటి వారి చూపులో కూడా సరైనటువంటి చూపు అయి ఉండాలి. అలా కనుక చూడగలిగినట్లయితే ఆవిడ నాకు జన్మనిచ్చిన తల్లి, నాకే కాదు లోకాలకు కూడా జన్మనిచ్చినటువంటి తల్లి అనే దృష్టితో కనుక చూచినట్లయితే అమ్మవారిని, ఆ లోపల ప్రవహించేటువంటి సముద్రం అంతా కూడా ఏ సముద్రము? ఉప్పునీటి సముద్రం కాదు, పాల సముద్రం అని కొంతమంది అంటారు. కొన్ని కొన్ని సముద్రాల్లో ఇప్పుడు నూనె బయటికి తీస్తున్నారు. అనేక రకాలైన సముద్రాలు ఉన్నాయి, మొత్తం సప్త సముద్రాలు. ఈ ఏడు సముద్రాల కన్నా గొప్పదైనటువంటి సముద్రం ఉన్నది. ఏమిటా సముద్రం అంటే కరుణా తరంగిత అక్షీం, కరుణతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం. కేవలం సముద్రం అట్లా ఉండదు, ఆ సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలు బయటికి వస్తూ ఉంటాయి, ఒడ్డును కోస్తూ ఉంటాయి, మళ్లీ లోపలికి వెడుతూ ఉంటాయి. ఆ అలలు ఏమిటయ్యా అంటే కరుణ అనబడేటువంటి అలలతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం ఆ తల్లి కళ్ళల్లో కనబడేటువంటి సముద్రం. అరుణాం కరుణా తరంగితాక్ష్యం, పూర్తిగా కళ్ళల్లో నిండి ఉన్నటువంటిది కరుణ తప్ప ద్వేషం అనేటువంటిది ఉండదు. ద్వేషం అనేది ఉండదు అని ఎలా చెప్పగలవయ్యా అని మీరు అడగవచ్చు. మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించినా వాళ్లను రక్షించడం కోసం సంహరించిందే తప్ప భక్షించడం కోసం సంహరించినటువంటిది కాదు. క్రోధంతోనో ఆవేశంతోనో సంహరించడం కాదు. మన కంటికి నాటకాల్లోనూ వాటిల్లోనూ ఆవిడకేదో ఆవేశం కలిగినట్టు, కోపం కలిగినట్టు, రౌద్రంగా చూస్తూ ఉన్నట్టు ఆ విధంగా మనకు చిత్రాలు కనబడుతూ ఉంటాయి. రౌద్రంగా చూడటం కోసం అలా చిత్రం వేశాడంటే చిత్రకారుడు ఉద్దేశం ఏమంటే కేవలం అమ్మవారింత ఆవేశంతో ఉన్నది అని. కన్న తల్లి కొడుకుని కోపం వచ్చి ఓ దెబ్బ వేస్తుంది, తిడుతుంది. ఆ తిట్టు యొక్క అర్థం నిజంగా జరిగితే ఆ తల్లి భరించగలుగుతుందా? చచ్చినాడా అంటుంది. అన్న వెంటనే వాడు మరణించాడనుకోండి, ఆ తల్లి భరించగలుగుతుందా? అట్లాగే ఈ తల్లి కూడా. కనుక వాళ్లను కేవలం శిక్షించడం కోసం మాత్రమే కాక రక్షణ కోసం శిక్షణ ఇస్తోంది. వాళ్ళని శిక్షించేది ఎందుకయ్యా అంటే ఆ జీవుణ్ణి రక్షించడం కోసం, ఇక మళ్లీ జన్మ లేకుండా ఉండడం కోసం. ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు రాక్షసులే, దుర్మార్గులే, చెయ్యకూడని పనులే చేశారు. అయినప్పటికీ దేవీ భాగవతం చెప్పేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వినేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఎట్లా అయితే మనం తలుచుకుంటున్నామో, అమ్మవారితో పాటు ఆ భండాసురుణ్ణి తలుచుకుంటున్నాం,
అట్లాగే మహిషాసురుణ్ణి తలుచుకుంటున్నాం, అట్లాగే శుంభ నిశుంభులు అనే రాక్షసులను తలుచుకుంటున్నాం, రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి తలుచుకుంటున్నాం. వాళ్లు కూడా మన అందరి చేత నిరంతరము తలుచుకోబడుతున్నారా లేదా? కేవలం తలచబడటమే కాదు స్మరింపబడుతున్నారు కూడా. అమ్మవారిని ఎన్నిసార్లు తలుచుకుంటామో వాళ్లను కూడా అన్నిసార్లు తలుచుకుంటాం. ఆ స్థితి వాళ్లకు ఎట్లా కలిగింది, దేనివల్ల కలిగింది అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది. కనుక ఆ కంటిలో ఆవేశము ఆక్రోశం ఇటువంటివి ఉండేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారు సంహరించినా అది ఆవిడ కరుణతో సంహరించిందే తప్ప, సంహరించుట అంటే అర్థం కేవలం ఆ శరీరం నుండి తప్పించుట అంతే తప్ప జీవుడు అనేటువంటి వాటికి మరణం లేదు. గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ

0: నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః. ఈ జీవుడు అనబడేవాడు, ఆత్మ అనబడే వస్తువు దేనిచేత నశింపబడినది? అగ్ని చేత గాని, వాయువు చేత గాని, నీరు చేత గాని, అస్త్రశస్త్రముల చేత గాని, దేనిచేత దానికి నాశనము లేదు. ఈ మానవుడు అనేవాడు ఎవరయ్యా అంటే కేవలం శరీరము అని అనుకున్నప్పుడు మనం మరణించినట్టు లెక్క. నేను ఆత్మని అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దానికి నాశనం లేదు. కనుక శరీరం వెళ్లిపోవడమే మరణం. ఆ మరణం వరకు ఉండేటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థల యొక్క రూపములే ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, చతుర్థం స్కందమాత, ఇట్లా 9 రకాలైనటువంటి అవతారాలు అమ్మవారికి చెప్పబడినాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, 2వ రోజు రాజరాజేశ్వరి, 3వ రోజు అన్నపూర్ణ, 4వ రోజు కాత్యాయని, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లతో 1000 నామాలు కలిగినటువంటి ఆ తల్లి 1000 రోజులు 1000 అవతారములు ధరింపలేము. ఈ 1000 నామాలు కూడా భావప్రేరకమైనవే తప్ప కేవలం మనం పెట్టుకున్నటువంటి పేర్లు మాత్రం కాదు. అంత విశేషమైనటువంటి కరుణ అమ్మవారికి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మవారి పట్ల అటువంటి ధ్యాస, అటువంటి శ్రద్ధ కలిగి ఉన్నవాడు దాన్ని పొందగలుగుతాడు. ఆ ధ్యాస లేనటువంటి వాడు, కేవలం రూపాన్ని మాత్రమే చూసేటువంటి వాడు దేన్ని పొందలేడు. ఎట్లా తెలుస్తుంది మనకు? సముద్ర మథన సమయంలో పరమాత్మ ఒక అమృత భాండాన్ని తీసుకొచ్చిచ్చాడు. దేవతలంతా ఆ అమృతం కావాలి అని కూర్చున్నారు. రాక్షసులు అమృతం తాగుదామని కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో వెంటనే అక్కడ అమ్మవారు ప్రవేశించింది. ఆ అమ్మవారే మోహిని యొక్క రూపం. విష్ణువు ఆడవేషం వేశాడు అని కాదు అర్థం. ఏ కర్మ చేయాలి అన్నా పురుష రూపం కావాలి అంటే శివుడుగానో విష్ణువుగానో ఆ తల్లే మారుతుంది. లేదు స్త్రీ రూపాన్ని పొందాలి అంటే తానే అక్కడ అవతరిస్తుంది. మొత్తం అంతటికీ ఆధారమైనటువంటిది అమ్మవారే. కాకపోతే అర్చించేటువంటి వాడు అయ్యవారు అనే భావనతో చేస్తే పురుష రూపం, అమ్మవారు అనే భావనతో చేస్తే స్త్రీ రూపం. అసలు అక్కడ ఉన్నది ఏమిటయ్యా? అరూపాయ అని చెప్పింది వేదం. అసలు దానికి రూపమే లేదయ్యా అని చెప్పారు. మన యొక్క భావనయే ఆ రూపంగా ఏర్పడింది. కనుక ఈ రాజరాజేశ్వరి, కాత్యాయని ఇవన్నీ కూడా మనం భావించుకున్నటువంటి భావన. ఆ తత్వములు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మాత్రం 9 రోజులు 9 అవతారములుగా చెప్పారు. ఆ 9 అవతారాలకు 9 పేర్లు పెట్టి ఆ 9 అవతారాలను అవతరింపజేసి ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని లోకానికి చాటి చెప్పడం కోసం ఆ అమ్మవారు గనక ఆరాధించినట్లయితే వర్షకాలంలో ప్రబలినటువంటి అనేక రకాలైనటువంటి ఈ మానవ శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని ఆ అమ్మవారి కరుణ చేత, అమ్మ యొక్క ఆశీర్వచనం, అమ్మ పాలు అన్నిటికన్నా మించినటువంటి మెడిసిన్, మందు. వాటికన్నా దివ్య ఆవు పాల కన్నా కూడా గొప్పవేవయ్యా అంటే కేవలం మాతృక్షీరం అని చెప్పారు. తల్లిపాలు, ఆ అమ్మ యొక్క అనుగ్రహము అనేటువంటి పాలు కనుక పొందితే ఏ విధమైన ఆదివ్యాధులు గాని, మానసికమైనటువంటి వ్యాధులు గాని, భౌతిక సంబంధమైనటువంటి వ్యాధులు గాని, 3 రకాలైనటువంటి వ్యాధులు నశించిపోయి ఆ వ్యాధుల నుండి మనకు కలిగేటువంటి బాధను పోగొట్టుకుని హాయిగా మనం జీవించడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పెద్దలు అనూచానంగా ఏర్పాటు చేసినటువంటి ఆచారమే ఈ శరన్నవరాత్రములు. ఆ శరన్నవరాత్రములలో మొట్టమొదటి రోజు ఆ అమ్మవారు శైలపుత్రి అని చెప్పాం. ఆవిడనే బాలాత్రిపుర సుందరి, పసిపిల్ల రూపంలో శైశవం అని చెప్పుకున్నాం మనం. ఆ శైశవము అంటే పసితనం. పసితనం ఎంత మంచిదంటే దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులను మనకు తెలియజేశారు. ఆ 24 మంది గురువులలో పసిపిల్లవాడు కూడా ఒకడు. వాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఏం నేర్చుకోవాలయ్యా? ఉచ్చ నీచములను రెండిటినీ సమానంగా చూడ్డం, భూషణ దూషణ తిరస్కారములు అన్నిటినీ. ఎవరైనా పొగిడితే ఆనందపడడం, తిడితే ఏడవడం, మరి కసురుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ పసిపిల్లవాడికి ఉండవు. వాడికేం తెలియవు. అక్కడే మలమూత్రాదులు ఉన్నా అక్కడే పడి ఉంటాడు, అక్కడే పడుకుని ఉంటాడు. అది నీచమని, దాన్ని ముట్టుకోకూడదని, అక్కడ ఉంటే వాసన వస్తుందని, ఈ విషయాలు వాడికేం తెలియవు. అవ్యక్తమైన స్థితి అంటారు దీన్ని. ఈ స్థితిని మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? మనం గాని, యోగులు గాని, సన్యాసులు గాని, అనేక రకాలైనటువంటి సాధకులు గాని, వాళ్ల దగ్గర నుంచి, వాడి దగ్గర ఉండేటువంటి మంచి లక్షణం ఏమిటయ్యా? అందరినీ సమయం ఎవరు ఎత్తుకుంటే వాళ్ల దగ్గరికి పెడతాడు, వాళ్లే తనవాడు అనుకుంటాడు. ఎవడు ఏది ఇచ్చినా దాన్ని ఏం చేయాలి దాని ప్రయోజనం తెలియదు. కేవలం నోట్లో పెట్టుకోవడం మాత్రమే. మనం 10 రూపాయల నోట్ ఇచ్చినా, 100 రూపాయల నోట్ ఇచ్చినా, 1000 నోట్ ఇచ్చినా వాడు మడిచి నోట్లోనే పెట్టుకుంటాడు. ఆడుకోవడానికి ఏదైనా గిలక్కాయ ఇచ్చినా అది కూడా నోట్లోనే పెట్టుకుంటాడు. వాడికి ఏం చేయాలో తెలియదు, ఆ వస్తు ప్రయోజనం తెలియదు. నిర్లిప్తమైనటువంటి స్థితి, దేని గురించి పట్టకుండా, ఏ దుఃఖము లేకుండా, కేవలం ఆకలి అయితే మాత్రం అది ఎలా చెప్పాలో కూడా తెలియక దుఃఖపడతాడు. ఆ దుఃఖాన్ని తెలుసుకుని వెంటనే వాడి దుఃఖాన్ని పోగొట్టేది ఎవరయ్యా అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తల్లి. ఎప్పుడు ఆ పసివాడి స్థితిని కనుక మనం పొందితే, అందుకని ఆ స్థితిని మనం పొందడం కోసం అమ్మవారు ఆ శైశవం ఎలా ఉంటుందో చూపించడం కోసమే ప్రథమం శైలపుత్రి. మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా. త్రిపుర సుందరి అంటే అర్థం ఏమిటి? ఆవిడ్ని బాలా అన్నాం, చిన్నది అని అర్థం. బాలా అంటే త్రిపుర సుందరి అంటే 3 లోకాలలోనూ అందమైనది అని సర్వసాధారణంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. త్రిపుర సుందరి అంటే 3 లోకాలకు అందమైనది అని కాదు అర్థం. మన శరీరంలోనే 3 పురములు ఉన్నాయండి. ఏమిటి 3 పురములు అంటే? స్థూల, సూక్ష్మ, కారణ, దేహములు అని 3 దేహాలున్నాయి. స్థూల దేహం అంటే ఈ కనబడేటువంటి దేహం. కారణ దేహము మనకి కష్టాన్ని గాని సుఖాన్ని గాని అందించేటువంటి దేహం. ఇక సూక్ష్మ దేహము అని ఒకటి ఉన్నది. ఈ 3 దేహాలను కలిపి 3 పురములు అంటారు. ఈ శరీరం కూడా ఒక పురం వంటిదే, నగరం వంటిదే. దీని లోపల ఇంకో 2 ఉన్నాయి గనక దీంతో కలిపి మొత్తం 3 పురములు అని చెప్పుకున్నాం. ఈ 3 పురములను నడిపించగలిగినటువంటి సౌందర్యము ఆ తల్లి వద్ద ఉన్నది. సౌందర్యము అంటే కేవలం మనం అద్దం ముందు నుంచి చూచుకుని అలంకరించుకుని చూసుకునేటువంటి సౌందర్యం మాత్రమే కాదు. ఏది సౌందర్యము అంటే సహా దరి యద్భావం ప్రవర్తయతే సౌందర్యం. దరి అంటే అసలైనటువంటి చోటు, సహా చేర్చగలిగినది. అసలైనటువంటి చోటుకి మనలను చేర్చగలిగినది ఏదో అది సౌందర్యం. అసలైన చోటు అంటే జన్మ లేకుండా ఉండడమే అసలైనటువంటి చోటు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. శంకర భగవత్పాదుల వారి వాణి. అయితే మళ్లీ పుడుతున్నాం, మళ్లీ చస్తున్నాం, మళ్లీ పుడుతున్నాం, పెరుగుతున్నాం, మరణిస్తున్నాం. ఎప్పటికప్పుడు తల్లి గర్భంలో పడుతూనే ఉన్నాం. ఎన్నాళ్ళు ఇలా, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ఒక రోజున దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక మళ్లీ పుట్టకుండా చేసుకోవాలి. మళ్లీ మనం పుట్టకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎట్టా పుట్టామో అట్లాగే పుడతాం కదా అని అనుకోవచ్చు. ఒక మురుగు కాలవ ప్రక్క నుంచి వెడుతున్నాం అనుకోండి, ముక్కు మూసుకుంటాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళని నానా మాటలు మాట్లాడతాం, కనీసం తొడవరు లాగరు, చుట్టుపక్కల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, అనేక రకాలైన దోమలు, ఇట్లా అనేక రకాలుగా మనం మున్సిపాలిటీ వాడి దగ్గర మొదలుపెట్టి రాజకీయ నాయకుల దాకా అందరినీ మనకు చేతనైనంత వరకు జల కడిగి వదిలిపెడతాం ఆ పక్క నుంచి వెళ్ళాలి అంటేనే. కేవలం మునుక్కాలవ పక్క నుంచి వెళ్ళడానికే మనకింత కష్టంగా ఉన్నది కదా. మలము, మూత్రము, కఫము, వాతము, పిత్తము, శైత్యము, వస, మజ్జ, మాంసము, రక్తము ఎన్నిటితో నిండి ఉన్న తల్లి గర్భసంచి, అదో చిన్న గది, చీకటి గది, కన్ను పొడుచుకున్నా కనపడదు, వెలుతురు లేదు, కాస్త ఒక్క క్షణం కరెంటు పోతే అందరిళ్లలో పోయిందా, మన ఒక్క ఇళ్ళంట్లోనేనా అని బయటకు వచ్చి చూస్తాం. అందరిళ్లలో పడితే ఆనందపడి వెనక్కి వస్తాం. లేకపోతే మనక్కింట్లోనే అయితే మనింట్లోనే పోయింది, ఎందుకు పోయింది అనే బాధ, క్షణం ఉండలేం. అటువంటిది తల్లి కడుపులో మొత్తమంతా చీకటే, వెలుతురు కనబడే అవకాశం లేదు. ఆ లోపలే మలమూత్రాదులు ఉన్నాయి, దుర్గంధం, లోపల ఉమ్మనీరు ఉన్నది. వాడు ఆ ఉమ్మనీరే తాగుతూ ఉంటాడు ఆ పసివాడు. మరి 9 నెలల పాటు ఆ తల్లి గర్భంలో అంత మురుగు, అంత చీకటి, అంత చిన్న గది, దాంట్లో పడివాడు కొట్టుకుంటూ ఉంటాడు. ఎంత పాపం చేస్తే తల్లి గర్భంలో పడాలి ఊహించండి. కనుక ఎంతో పాపం చేస్తే గాని తల్లి గర్భంలో పడే అవకాశం లేదు. ఈ పాపాలన్నీ ప్రక్షాళన కావాలి. మళ్లీ తల్లి గర్భంలో పడకూడదు. తల్లి గర్భంలో పడలేదు అంటే ఇక వాడికి జన్మ లేదు, జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ఏర్పడితే మానవుడే మాధవుడు. ప్రత్యేకించి మాధవుడు ఎక్కడి నుంచో రాడు. ఈ మానవత్వం యొక్క పైమెట్టు అక్కడికి చేరుకుంటే వాడు మాధవుడవుతాడు. ఆ మాధవత్వాన్ని పొందటమే జన్మరాహిత్యం, మళ్లీ పుట్టకుండా ఉండటం. దాన్ని కోరుకోవాలి మనం. దాన్ని కోరుకోవటం కోసం ఎవరిని ప్రార్థించాలి అంటే అమ్మవారినే.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సైరాం.
2: సైరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి, వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం, ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఆమోదయోగ్యమైన ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
6: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండడం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
2: శ్రీమతి శాంతిశ్రీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
7: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారు? అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
8: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కలిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామరక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించిపోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
9: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
9: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు,
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో కీర్తికాంక్షతోనో కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
8: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
9: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మనిషి అవసరాలకి వృక్ష జంతు జాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు అధ్యక్ష.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమభావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
2: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
7: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారైన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
6: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
9: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు. మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం. ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి. అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం. వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
8: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కానీ జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
1: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలవాలో
8: తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే

0: ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కానీ వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరు అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనే వారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్లాలి. పిల్లలు పెద్దలు అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి అధ్యక్ష.
1: పెద్దలే కాదు, ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
2: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు అధ్యక్ష. అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు అధ్యక్ష. కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్ట

0: అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
1: సభలో నేడు జరిగిన చర్చకు
2: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
1: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
3: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
4: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
5: ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతానమ్మ.
4: ఆ బలి, ఎరుకసారి వచ్చింది, ఆమె ఏం చెప్తుందో విందామా?

0: చేస్తాను.
1: ఏవి? నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నీకెలా తెలుసే?
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
0: మర్యాద సయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: మూడు అప్పులు పదహారు అన్నట్లుందే. అవునా?
1: నిజమేని నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వాడికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి ఉంది, ఎదురుగానే ఉంది, ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది దేవత దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కర్తి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపమర్థాలా?

0: రేపు నీ కోడలొచ్చి నీకిదే పరాభవం చేస్తే. అందుచేత
1: అందుచేత గిందుచేత అనకు, అన్న అత్తగారిని మాత్రం సహించును.
0: నేను చెప్పేది విను తల్లి, భగవాన్ సత్య సాయి బాబా వారు దీనికి

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: మా మామయ్య. అబ్బో చాలా మోతుబరి.
1: సరే నీ జేబులో ఎంతుంది?
0: 100 ఉంది.
1: ఆ 100 ఇస్తావా?
0: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
1: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
0: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
1: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
0: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
1: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
0: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
1: మరి నీ ధర్మం?
0: నేను చదువుకున్నానంతే.

0: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
1: అంటే మంచి స్నేహితులే లేరు?
0: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడుకో.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: నాకు అది వట్టిన సమనిషి దాని గోళ అంత ఇంత కాదు అదిగో ఆ గోళ పోవాలా ఏం చెయ్యాలి
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది
0: ఆదివారం మద్దాకల్ భోజనం సోమవారం సోలడు మజ్జిగ మంగళవారం మెంగిలి మంగళం బుధవారం పులుసు గురువారం కుడుములు శుక్రవారం శుద్ధినీలు శనివారం శనగలే ఇది 7 రోజుల తిండి
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు
0: అంతేకాదు మధ్యలో ఏకాదశి పున్నమి పూర్తి ఉపవాసాలే
1: మహాభక్తురాలన్నమాట
0: నా మహం కర్పూర బిల్ల వారం అగరబత్తి వారం ఆర్పే దీపం నీరే నైవేద్యం ఇది మా అల్లీ పూజ
1: ఎంత పొదుపు ఎంత పొదుపు
0: పొదుపా పాడా
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా
0: దానమా దానికి తెలియదు తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు ధర్మమా సుతారామ ఇష్టం లేదు పరుల పదార్థాలతోనే బతికేస్తుంది అన్ని అప్పులు కుప్పలే
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా
0: గీంకారం చేస్తుంది
1: భజన పాటలు వచ్చా
0: వచ్చు అప్పుడప్పుడు పాడు జీవితము మా పాడు జీవితము అని కూనిరాగం తీస్తుంది
1: నగర సంకీర్తన చేస్తుందా
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది
1: పిల్లలున్నారా
0: పిల్లలా పాడ గాలి కొద్దీ తిరుగుతుంది
1: అత్తమామలు లేరా
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు
1: అది విషయం పెద్దవాళ్ళు లేని కొంప
0: మహా చెడ్డ కొంప కాదు కంత మరే

0: ఆశీర్వదిస్తారు.
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురు చరణం. ఈ పాట మా బాల వికాస్ గురువు గారు నేర్పారు.

0: త్యాగభావములకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అది ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: చెప్తావా?
1: ఓ బామ్మ, చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పెళ్ళిళ్ళు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
0: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
1: చెప్తాను.

0: అర్థం తెలుసా?
1: ఓ తెలుసు. క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడు అవుతాడు.
0: సరే.

0: చెట్లు
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
0: కలసి మెలసి ఉండటం, ఇతరులకు ఇవ్వడం, ఆపదలో ఉన్న వారిని ప్రేమ.

0: ఇష్టం. ఎంటంతా వెంటి ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
1: ఇప్పుడేమైంది?
0: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
1: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
2: ఈ స్థలం ఇతని సొత్తా?
0: కాక, నీ అత్తదా?

0: నేను నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద

0: సరే వెళ్లి వస్తాం, పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్య రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
0: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర

0: తెలిసిందమ్మా తెలిసింది, అందరం అలాగే ఉంటాం.
1: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కె ధైర్య, కె దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
2: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది అంటే? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
1: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారమేమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
3: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాలవికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
4: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
3: సాయిరామ్
4: సాయిరామ్.
3: సారీ అక్క.
4: సారీ అక్క.
3: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు.
5: ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
3: అదేందో కానీ ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
4: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
2: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
4: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
3: రెండో వైపు ఏముంటుందక్క?
4: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
3: అంటే?
4: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్ళు ఇంకొందరు.
2: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
4: అయితే మీకు నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
3: చెప్పక్క.
2: చెప్పక్క.
4: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
3: అవునా?
4: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
3: అవును.
4: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
1: అక్కడ ఫీజు ఉండదు కదక్క.
4: కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకుని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
2: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
4: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా మరి, మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాణ గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాణ గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
1: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు, అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
2: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా.
4: రాణి, అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
1: అవును,
4: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
1: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
4: చెప్తాను వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
1: బైరాఘర్ గ్రామమా?
4: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
1: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
4: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండి చదవడం కోసం బయలుదేరారు.
1: వావ్, అయితే ఎండి కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
4: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాఘర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
2: అలాగా?
4: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
2: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్కా. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
4: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలు పెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
2: అవును,
4: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కోల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశు వైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠంలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
2: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
4: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
6: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
4: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా? వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
2: అవునా?
4: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
2: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
4: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
2: అవునా?
4: ఇంకక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
6: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు, ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
2: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ? ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్లకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
6: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది, చెప్పనా?
4: ఏంటా విషయం అక్షర, చెప్పు, మేము తెలుసుకుంటాం.
6: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరు నీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
4: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
6: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
4: అన్నదాత ప్రాజెక్టా?
6: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
2: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
6: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు, నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
4: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపున్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి, అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
6: అవునా?
4: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకి 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయ్యిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యష్. కానీ వీరందరూ ఒక వయస్సు వాళ్లు కాదు, అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
1: మళ్లీ నాకు అదే సందేహమక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
4: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా, ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
1: అవును.
4: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
1: అదేలా అక్క,
4: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో అలాగే ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటివారిని కూడా అలాగే ప్రేమించాలి.
1: అవునా?
4: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
2: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది, కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
6: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
4: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
1: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
4: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ, ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
2: ఈ ఇయర్ నుండి నా ఓల్డ్ ఎక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
4: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
6: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంతో గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
4: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి మీరెవరూ స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
1: అవును.
4: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం, సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
3: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
2: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
6: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
4: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
0: సాయిరాం.
7: ఆకాశానికి స్తంభాలు. సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏది వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా
1: ఏది వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.
0: అదుపు అవసరంబు ఆరోగ్యమునకు పొదుపు.

జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం, సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అండ్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైమ్. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైంను వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ, ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం

0: ధైర్యం శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరాం.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠీ కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు. సర్వము తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డిందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతి భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామసేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టుబానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్, యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి. ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ఉంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కాని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరం లాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: ఆ తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్యా, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేతన అందించారు కదా.
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్. స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చేయాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాటన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయి కుల్వంత్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నానని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
1: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్నిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చాగోష్ఠిని ముగించుకుందాము.
2: జై సాయిరాం.
3: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పరార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
4: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
5: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెందా ఎన్ని దినాలు పత్తాకేలేరు?
6: పుట్టపర్తికి పోయినాం కాక.
5: ఏరో ఆడతప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
6: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
5: ఆ సాయిబాబే పోయినాక అది ఇప్పుడేముంటుందా?
6: అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి.
5: నేనా? పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
6: అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది.
5: కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
6: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా గాని అన్ని ఫ్రీగా చూస్తారు.
5: అబ్బా, అన్ని ఫ్రీగా చూస్తారా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలు అవుతాయి కదా, గసంటి వాటిని చూడమను.
6: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
5: అంత ముఖ్యానికేనా?
6: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ.
5: ఎవరినైనా చూస్తారా అక్కడ?
6: అవును కాక, నువ్వెక్కడి నుంచానారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి వై నీకు రోగం ఉంటే చాలు, నిన్ను చూస్తారు అక్కడ.
5: నబ్బెత్తమ్మి,
6: మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం. ఇంకోటేందనుకున్నావు, ఆడ పేషెంట్గా కాదు సాయిబాబా చూస్తారు, ఆ డాక్టర్లకు నువ్వే దేవునివి, గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
5: మనిషే కాదు, చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ దేవుడనట, వాటికి పని యేసుడే పూజనట. ఇవన్నీ ఆడ డాక్టర్లు మాకు చెప్పిండ్రు. వాళ్ళకు సాయిబాబా చెప్పిండట, అమ్మ తోడు కీరాకుండా అసలు ఫ్రీగా చూసుడే కాక నేను దేవుళ్ళగా చూస్తాడా అంటే ఎక్కడ పైసలతోని పనేయలేదంటావు.
6: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళ పైసలు వేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలు వేయొద్దని.
5: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలు వేద్దాం. అవునన్నా, తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
6: ఇంకా ఆడ ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీట్గా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు, అబ్బా లోపలైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
5: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా, అక్కడ వట్టి పూజలు చేస్తారనుకున్నా. అదే చిత్రం కాదే, అన్ని ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి. అంటే ఎట్లంటావు?
6: ఆడ నార్త్ చిన్న నెలకు క్యాంటీన్, సౌత్ చిన్న నెలకు ఇంకోటి, కమ్మ ఉంటా తిండి. కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెస్తారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
5: మరి గింత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
6: అందరూ పాటిస్తారే. ఆ డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులుంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుల్ల తీరుంటాయి.
5: మరి తినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా మరి?
6: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీయోళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
5: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా మరి? వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
7: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనలలాగా సీరియల్ కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
6: అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
5: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు ఛాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డిస్తారు?
6: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
5: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
7: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు? ఇగో ఇసిట్ కనెలు ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళపొంట పటపట నీళ్లు గారే. నీకు బాధ అయితే నాకేందని ఏళ్ళు చూసి కన్ను అనుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
5: అంటే మనమంతా ఒక పేరుకి చెందినమన్నట్టు.
7: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలమని.
5: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
6: పుట్టపర్తిలా ఓ పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో ఉన్న చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో ఉన్న బంగారం ఒకటేనని. అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
5: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
7: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే. ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
5: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు? మరి ఆయన భట్రాజు వాళ్ళ ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
6: అన్నా సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు, అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
7: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు. కాకా నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవదలైనా తీసుకున్నాడు. ఘన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచే ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కండ్లకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళనే తీసుకున్నాడా?
6: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
5: అబ్బా బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
7: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
5: ఊర్లకు నీటి కూడా ఇచ్చినట కదా, మీరు చూసిండ్రా?
7: అబ్బో సాయిబాబా అనంతపురము, మెదకు, మహబూబ్ నగర్, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
5: అబ్బా మనిషి అంటే ఆయన తీరుండాలి.
7: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలే, దిమ్మ తిరుగుతుంది.
5: మన ఊళ్ళో హై స్కూల్ అంత ఉంటాయా?
6: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంత ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లలు అయితే షాకులు.
5: అంతా ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
6: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిలాన్లు వేదం చెప్తే వినాలే, విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ రెండు కన్ను సరిపోవు, విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గరెత్తారు, చిన్న పిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
5: అబ్బా నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
7: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
5: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
6: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడితే స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పెట్టుకొని స్కూల్ పోయేటోడు.
7: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం అన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
6: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
5: అబ్బా గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతే.
7: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీలు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
6: ఇంకోటి ఏందనుకున్నావు, కళ్ళు వేనల్లో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
5: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటాంట కదా, గసంటి మందిరాలు ఉండే దేవుడే అనిపిస్తుంది.
7: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేది అప్పుడు తప్ప ఇక మాటైన వాడది, నిజంగా ప్రశాంతి నిలయం అంటే అది. అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కళ్ళపంటి పటపటా నీళ్లు గారినాయి. ఇంటేనే మాకు అంతా ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లున్నాయా అనిపిస్తుంది.
5: ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
7: ఓ తప్పకుండా పోదాం కాక.
6: అరే సురేషు, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని తీసుకురాపో, అందరం కలిసి పుట్టపర్తికోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రత కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాల్ను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: నాయ్ అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం. కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకట సాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు. ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు. రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేసావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేసుగ్గా ఉన్నాను. చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలో లాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా? మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్నా బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా, అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలుచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేననన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అలా అందరం దేవులమే.

0: నేనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయి, ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాను చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు. కాని మా దొడ్డ మంచోడురా వాడు. మన ఇంట్లో పిల్లల చదువులకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా. మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే. ఇంకా నేను గుడిసెగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసెగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు. అందరికీ సేవ చేయమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చినా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లాగా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్లిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం. నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్. వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో. వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలను తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా. మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు. ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోక వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదే లేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకి నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయి.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాసులో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలకు అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కునుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్రా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మాము, ఈ టైంలో ఇంత తీరుబాటుగా కునుకు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులా మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు, ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోలా వీడిగోలా మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మాము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు, తగువులు, గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అంతే, అక్కడి నుండి చిరాకులు పరాకులు ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయి, వెళ్లి ముందు మన రెడ్డిగారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డిగారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పద జోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి? యా,
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం? లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుని చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు, పిల్లలు ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడు జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయి భక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కే సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
4: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్క చిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నేనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
2: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కోప్పడారట, అందుకే ఏడుస్తోంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోనీ నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
2: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
2: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్ కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
3: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
4: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు, చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
2: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చాం.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
2: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
4: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికి నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి. బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
5: Follow the master, face the hills, fight to the end, seek the way.
4: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెని బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
6: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడవడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాల్ని స్వామి పట్టించుకోరు. ఆర్తితో, ఎవరైతే తన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
1: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
1: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీష్ వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీష్ వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీష్ వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూశారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీష్ వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
7: Selfless love means giving and having you. Selfish love, getting and having you.
6: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారం అని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయపడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంటపాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
8: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
8: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు తనని ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కానీ స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారున్న ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒకరోజు గడిచింది, రెండు మూడు, అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
9: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాట భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
10: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి, బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
11: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
10: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను
12: మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.